0: FM 90.4.
1: ఎత్తులోనున్న జీవుడు మహాత్ముడైన తులసీదాస్ గారిని గుర్తించాడు. గుర్తించి కన్నుల నీరు పెట్టుకుని ఏడ్చాడు. ఆనాడు మీరు రామాయణం చెప్తాను చెప్తానని ఇంటి చుట్టూ తిరిగారు. ఒక్కనాడు నేను రామాయణం వినలేదు. ఒక్కనాడు

నేను రామ అని అనలేదు. నేను రామాయణం వినుంటే శ్రీరామ అని నోటితో అనుంటే నా జన్మ ఇలా ఉండేది కాదు, ఎంత పాడు చేసుకున్నాను అన్నాడు. కాబట్టి వినడం అంత తేలికేం కాదు, వినడానికి కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలి. శివ శిక్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం. అమ్మా, నిన్ను ఆరాధించని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఆ వినడానికి కానీ చూడ్డానికి కానీ ఈశ్వర కార్యం చెయ్యడానికి కానీ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఉంటే పూర్వపుణ్యం, దానివల్ల మాత్రమే అటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి శంకరులంతటి వారు సౌందర్యలహరి ప్రారంభ శ్లోకంలో ఇదే నిర్ధారణ చేస్తారు. కాబట్టి వినడు, వినకపోవడమే కొంప ముంచేసింది, అయినా తన కర్తవ్యం తాను చేస్తారు ఈ మహానుభావుడు. మన పని అయిపోయింది, ఏదో మనం వెళ్ళిపోదాం, ఎవరికీ తెలియకుండా ఎందుకు వచ్చిన కూడా అనుకోరు. ఆత్మదర్శనమైనటువంటి యోగికి ఉండేటటువంటి ధైర్యము మీకు హనుమ ఎందుకు కనపడుతుంది? ఆత్మదర్శనమైన యోగికి శరీర భ్రాంతి కానీ భయం కానీ ఏమీ ఉండవు. అందుకే శంకర భగవత్పాదులు శ్రీశైల పర్వతం మీద కూర్చుని కాపాలికుడు వచ్చి తలకాయ కావాలంటే తీసుకోమన్నారు. ఆ స్థితిని వాళ్ళు పొందుతారు, అద్వైత స్థితిని పొందు. అద్వైత స్థితి అంటే భయరహిత స్థితి. కాబట్టి ఇప్పుడైనా చతుర్థమిహ విద్యతే, ఎలా రావణుడిని, రావణుడు నన్ను చూడ్డానికి పిలవడం ఎలా? నేను మాట్లాడటం కాదు, నేను సెకను మాట్లాడతానంటే ఒప్పుకోడు. ఆయనే నన్ను ప్రశ్నలు వెయ్యాలి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు అని నన్ను అడగాలి. అలా నన్ను అడిగేటట్టు చెయ్యాలి, చేస్తే నేను మాట్లాడాలి, అప్పుడు వింటాడు. నేనెవరో, ఎందుకు వచ్చానో తెలుసుకోవాలన్న కోరిక ఆయనకే కలగాలి, కలిగి నన్ను ప్రశ్నించాలి, అప్పుడు నేను చెప్పింది వింటాడు. అంటే ఏదో యథాలాపంగా చెప్దామని కాదు ఆయన తాపత్రయం, తను చేసేటప్పుడు త్రికరణ శుద్ధిగా చేయడం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సుందరకాండలో మీరు చేసేటటువంటి ఏ పనైనా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. ఏ పని చేసినా యజ్ఞం కింద ఉండాలి. యజ్ఞం అని పేరు పెట్టుకోవడం కాదు, మీరు ఒక పని చేస్తున్నారు అంటే త్రికరణ శుద్ధిగా ఈశ్వరుణ్ణి నమ్మి, ముందు మీకు మీరు మీరు చేస్తున్న కార్యం మీద నమ్మకంతో, ఇది ఈ ఫలితాన్ని ఇస్తుంది అన్న విశ్వాసంతో మీరు చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి ఆయన అంతఃశ్రద్ధతోనూ చేస్తారు హనుమ చేయడం అంటే. కాబట్టి సామము పనికొస్తుందా? స్నేహంతో పిలిస్తే అలా జరుగుతుందా? దానము పనికొస్తుందా? వాడి దగ్గర లేనిది లేదు, అటువంటి వాడికి ఏమిస్తానంటే పిలిచి మాట్లాడతాడు. భేదము, ఇప్పుడు ఆయనతో ఏదైనా భేదం పెట్టుకోవడం అనేటటువంటిది ఇప్పుడు కుదిరే పనే? కుదరదు. కాబట్టి దండోపాయం, ఆయనకి ఇష్టమైంది ఏదో అది పాడు చేయడం, దాన్ని రక్షించే వాళ్ళు ఎవరో వాళ్ళను నాలుగు దెబ్బలు కొట్టడం. ఏమవుతుంది? తన ధర్మం తనది. చెట్లు పీకేయక్కర్లేదు, చెట్ల కొమ్మలు విరిచేస్తాను. విరిచేస్తే ఏమవుతుంది? కాపలా వాళ్ళు వచ్చి మీద పడతారు. మీద పడితే ఏమవుతుంది? నన్ను నేను రక్షించుకోవాలి కాబట్టి వాళ్ళని మట్టు పెడతాను. మట్టు పెడితే ఏమవుతుంది? ఒకళ్ళకన్నా బలమైన వాళ్ళని ఒకళ్ళని పంపించడం మొదలెడతాడు నన్ను పట్టుకోమని. నన్ను పట్టుకోగలిగిన వాడెవరు? మీకు నేను హనుమ యొక్క వైభవం ఏమిటో చెప్పాను కదా, ఆయన్ని పట్టగలిగిన అస్త్రం, ఆయన్ని కొట్టగలిగిన శస్త్రం లోకంలో లేవు. స్వచ్ఛంద మరణం వరం కలిగినటువంటి మహానుభావుడైన, కాబట్టి నన్ను పట్టగలిగిన వాడు లేడు. కాబట్టి రావణాసురుని యొక్క చాలా గొప్ప శక్తి ఏదో ఒకటి వచ్చేంత వరకు యుద్ధం చేస్తాను, చిట్ట చివర లోపలికి వెడతాను. చాలా ఉత్సుకతతో నన్ను చూస్తాడు, ప్రశ్నలు వేస్తాడు, అప్పుడు నేను చెప్పవలసిన మంచి మాటలు చెప్తాను. విన్నాడా? విన్నాడు. వినలేదా? వాడి కర్మ. కాబట్టి అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ త్రీనుపాయాన్ అతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. అయితే ప్రధాన కార్యం పూర్తయినప్పుడు అనుషంగిక కార్యం ఇలాంటిది చెయ్యొచ్చా? ఆయనే అంటారు, ప్రధాన కార్యమునకు భంగకరము కాని అనుషంగిక కార్యం ఎప్పుడైనా చెయ్యొచ్చు, తప్ప అనుషంగిక కార్యమునందు దృష్టితో ప్రధాన కార్యమును భంగం చేయకూడదు ఎవరు. దీని తారతమ్యం మీరు గమనించాలి. నేను మొన్న మీకు సురేశ్వరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రానికి చేసిన వార్తికం గురించి చెప్తే మీకు ఒక ఉదాహరణ చెప్పాను. భర్త మంచి చలిగాలిలో ఇంటికొచ్చి నాకు ఒక రొట్టె వేసి పెట్టు అంటే అగ్నిహోత్రం దగ్గర నిలబడి పొయ్యి మీద రొట్టె వేసేటప్పుడు పొయ్యిలో ఉన్న వేడి భార్య శరీరానికి తగిలి కొంత ఉపశాంతి పొందడం అనేటటువంటిది భర్తకి రొట్టె వేసి పెట్టి ఆయన ఆకలి తీర్చడం అన్న ప్రధాన ప్రయోజనానికి అనుషంగిక ప్రయోజనం. అనుషంగిక ప్రయోజనమైన పొయ్యి వేడి తగిలితే హాయిగా ఉంది కదా అని రొట్టె గురించి మానేస్తే రొట్టె మాడి మసి అయిపోతుంది, నీ ఒంటికి హాయిగా ఉంటుంది. చలిగాలిలో వచ్చిన భర్త

చేతులు కాళ్ళు వంకర్లు తిరిగి కింద పడిపోతాడు నీరసంతో. ఎంతవరకు నువ్వు వేడిని అనుభవించాలి? రొట్టె ఎర్రగా కాలే వరకు. రొట్టె ఎర్రగా కాలిందన్న తర్వాత కట్టెలు కిందకి లాగేయాలి. ఆ రొట్టె భర్తకు పెట్టడం ప్రధానం. అప్పటి వరకు వేడి తగలడం అనుషంగిక ప్రయోజనం. ప్రధాన ప్రయోజనానికి భంగం కానంతసేపు అనుషంగిక ప్రయోజనాన్ని అనుభవించవచ్చు. అనుషంగిక ప్రయోజనాన్ని ప్రధానం చేసే ప్రధాన కార్యాన్ని భగ్నం చేస్తే అవివేక్ అంటారు. అటువంటి వాడి వల్ల పనులు నెరవేరు. భూతాశ్చార్థా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపిన శోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానిన తరచు అంటుంటారు హనుమి మాట సుందరకాండలో. కాబట్టి అలా ఉండకూడదు, బాగా ఆలోచించి చెయ్యాలి. కాబట్టి నేను ప్రధాన కార్యం ఏదో దానికి భంగపాటు కాని అనుషంగిక కార్యం చేస్తాను. ఏమిటి ఇప్పుడు అనుషంగిక కార్యం? రావణుడికి నాలుగు మంచి మాటలు చెప్పడం, వాడు ఎలాగో వినడు. వినడు కాబట్టి ఏం చేస్తాడు? కక్ష మూలుతాడు నా మీద. అప్పుడేమవుతుంది? మళ్ళీ యుద్ధం వస్తుంది. నాకు వస్తే ఏమవుతుంది? అసలు వీళ్ళ బలాబలాలు ఎంతో, వీళ్ళ దుర్గాలు ఎలా ఉంటాయో, కోటలు ఎలా ఉంటాయో, లంక ఎలా ఉంటుందో చూస్తాను. రాత్రి కదా అన్వేషించాను, పగటి పూట చూడలేదుగా, చూస్తాను. ఇందులో నాకు క్లేశం కలిగితే, రామకార్యంలో నాకు క్లేశం కలిగినా నాకు ధన్యత. ఇది ఎంత గొప్ప మాటో చూడండి. కాబట్టి నేనిప్పుడు ఈ పని చేస్తానన్నాడు. అంతే. సావిహ్వలా శోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన జాతాదశాశ్చ ప్రమదావనశ్చ కపీబలాభి ప్రమదావనశ్చ. ప్రమదావనము అన్నమాట శ్రీరామాయణంలో వాడారు మొట్టమొదటి. తర్వాత ఆంధ్రదేశంలో ఒక ప్రఖ్యాతి వహించిన పత్రిక దాంతో కొన్నాళ్ళు ఒక శీర్షిక నడిపింది, ప్రమదావనము అని. కాబట్టి సావిహ్వలాశోకల్లతా ప్రతాన జాతాదశాశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ. ఆయన రావణాసురునికి అత్యంత ప్రీతి కలిగినటువంటి ఈ అశోకవనం ఏదుందో ఈ అశోకవనాన్ని భంజిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలన్నీ విరిచేస్తాను. విరిచేస్తే రావణాసురుడికి కోపం వస్తుంది నా మీద. కోపం వచ్చి నన్ను పిలుస్తాడు. కాబట్టి ఈ చెట్లన్నీ పాడు చేసేస్తానన్నారు. ఒక్క సద్వనం అదితై వృక్షై భిన్నైశ్చ సలిలాశయై చూర్ణితై పర్వతాగ్రైశ్చ బభువా ప్రియదర్శనం అంటారు మహర్షి. ఒక్కసారి భీమవిక్రముడై పెద్ద శరీరాన్ని పెంచారు. అపారమైన వేగమునకు పరాకాష్ట హనుమ యొక్క స్థితి. ముగ్గురే, గరుత్మంతుడు, వాయువు, హనుమ. అపారమైన వేగంతో ఒక్కసారి తిరిగారు. అంతే, ఆయన తొడల వేగమునకు చెట్ల యొక్క కొమ్మలన్నీ విరిగి కింద పడిపోయి అక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద సరోవరములు, జలాశయములు అవన్నీ కూడా ఒడ్లు విరిగిపోయాయి. ఎందుకని ఆయన తొడల వేగానికి సముద్రమే చాప చుట్టినట్టుగా పైకి లేచింది. మీరు సుందరకాండ ప్రారంభంలోనే విన్నారుగా, తిమివక్రజుషా కుర్మాహ దృశ్యంతే వివృతాస్తథాహ వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం. ఒక వ్యక్తి నిద్రపోయినప్పుడు బట్ట పైకి లేస్తే గుప్తమైన అవయవములు కనపడినట్టు హనుమ యొక్క తొడల వేగానికి సముద్రం చాప చుట్టినట్టు పైకి లేచింది. లేస్తే సముద్ర గర్భంలో ఉన్న జంతువులన్నీ కనపడ్డాయి. అటువంటిది ఆయనంత వేగంతో తిరిగితే అక్కడ ఉండేటటువంటి సరోవరములలో ఉన్న నీరు పైకి లేస్తే ఒడ్లు తెగిపోయి అవన్నీ ప్రవహించాయి. ఇంత పెద్ద గాలి చెట్లన్నీ ఒక్కసారి పడిపోతే ఆ పర్వత శిఖరములలో ఉండేటటువంటి క్రూర మృగములన్నీ వింత వింత ధనులు చేసి పరుగులు తీస్తున్నాయి. ఒక్కసారి ఎక్కడ చూసినా ప్రళయం వచ్చిందా అన్నట్టుగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారి మబ్బేసేసి గాలేసేస్తే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. చూర్ణిత ఈ పర్వతాగ్రహిశ్చ బభూవా అప్రియదర్శనం అంటారు. ఆ వేగంతో వెళ్లడంలో తన వక్షస్థలం పెట్టి కొడితే పర్వతముల యొక్క శిఖరములు చూర్ణములై కింద పడిపోయాయి. చూశారు, ఆశ్చర్యపోయారు. ఆ రాక్షస స్త్రీలందరూ ఒక్కసారి మేల్కొన్నారు. ఏదో ససించప్యాత్మన కావ్యం బభూవ అంగుష్టమాత్రక బొటనవేలంతవారో పిల్లి పిల్లంతవారో అయి ఏదో కిచకిచలాడుతోంది ఆహా సీతమ్మతో అని ఊరుకున్నారు వాళ్ళు. పైగా త్రిజటా స్వప్నం చెప్పిందని ఇప్పుడు వాళ్ళకు అనుమానం వచ్చింది. అయ్య బాబోయ్, ఆ కోతే పర్వతాకారాన్ని పొందిందని వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ఎవరా కోతి, ఎక్కడి నుంచి వచ్చింది, భయపడకు, నీతో ఏం కిచకిచలాడింది, ఏం మాట్లాడింది, నిజం చెప్పన్నారు. ఆవిడంది, యూయమేనా విజానాతి యూయం యద్వాకరిష్యతి అహిరే వహ్యహే హి పాదాన్ విజానాతి సంశయ అంది. పావు కాళ్ళు పావుకే తెలియాలి, నాకెలా తెలుస్తాయి? మీ శత్రువు ఎవరో మీకు తెలియాలి. ఎందుకు వచ్చి ఈ వనం బోర్డు చేస్తున్నాడో నన్ను అడుగుతారే, నాకు తెలియదు కదా. మరి అబద్ధం కాదా? అంటే ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి ఒక చిన్న అధర్మం చేయడం ఎప్పుడూ తప్పు కాదు. ఒక గోవు అలా పరిగెత్తింది అనుకోండి,

నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, కషాయి వాళ్ళు వెనకాల తరువుకొచ్చి అయ్యా గోవిలా వెళ్ళిందా అండి అని అడిగారు అనుకోండి, నేను చూడలేదండి అన్నాను అనుకోండి. ఇప్పుడు అనృతం చెప్పినటువంటి పాపం నా ఖాతాలో వేరు, అనృతం చెప్పి అయినా ఒక గోవుని రక్షించినటువంటి పుణ్యం నా ఖాతాలో పడుతుంది. అన్నిటికన్నా ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే భూతములన్నీ కూడా ప్రశాంతంగా ఉండేటట్టు చూడడం. భూతములంటే ప్రాణులు. హింసని నివారించడం సాధ్యమైనంత వరకు తనని నమ్ముకున్నవాడు, నూరు యోజన బల సముద్రాన్ని గడచి వచ్చినవాడు, రామకింకరుడు, దాసాంజనేయుడు, తన కొడుకుతో సమానమైన వాడు, పరమభక్తుడు, తనకి ఉంగరం ఇచ్చి రామకథ చెప్పి మనశ్శాంతిని కృపచేసినవాడు, అటువంటి మహానుభావుడు ఆ రాక్షస స్త్రీల చేత సంహరింపబడమో లేకపోతే వాళ్ళ చేత చెనకబడమో వాళ్ళతో యుద్ధం చెయ్యవలసి రావడమో తన మాట కారణమైతే సీతమ్మ తల్లికి ఖేదం కదా అది. అందుకని ఆవిడ నాకేం తెలుసు పావుకి కాళ్ళుంటాయో లేవో పావుకే తెలియాలి, పావుకి కాళ్ళుంటాయి అని నేను అన్నాను అనుకో, ఎవరో అన్నారనుకోండి పావుకి కాళ్ళుంటాయా అని పాకుతున్నప్పుడు చూసేవాడు ఎవరు? ఎవరు చూడరు. ఒకవేళ పావుకి కాళ్ళు లేవు అని తిరగేసి చెప్దాం అనుకున్నాం అనుకోండి, లేదు మేము కాళ్ళతోనే పాకుతామని పావు ఉందనుకోండి, అదే నిజమై ఉండాలి, ఎందుకంటే ఇంకో పావుకే తెలుస్తుంది. ఇప్పుడు విమానానికి చక్రాలు ఉన్నాయి అని నేను అన్నాను అనుకోండి, ఎగురుతున్నప్పుడు చక్రాలు ఏవి అని అడిగారు అనుకోండి, ఆ చక్రాలను తనలోకి తీసేసుకుంటుంది ఎగిరినప్పుడు, దానికి ఒక లక్షణం ఉంది. పాకి పాకి మీకు కనపడేటప్పటికి అది లోపలికి తీసుకుంటుందేమో కనపడకుండా, కాబట్టి పావు గురించి పావుకి తెలియాలి, నాకేం తెలుస్తుంది. అవి ఎంత చమత్కారంగా మాట్లాడిందో చూడండి, అహిరేవహ్యహే పాదాం విజానాతి సంతజ యూజం నాభిజానాతి యోజం జద్వాకరిష్యతి. నాకేం తెలుసు, మీ శత్రువులు మీకు తెలియాలి, వా ఆయన ఈ అశోకవనాన్ని పాడు చేస్తున్నాడు అంటే మీకు శత్రువు, మీ శత్రువు గురించి మీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందా, మీకు తెలియాలి. ఆహా ఉండు మేము రావణుడికి చెప్తామన్నారు వాళ్ళు. ఏమి ఇక్కడ ఆలస్యం చేయడానికి ఏం అవకాశం లేదు, విపరీతమైనటువంటి ధ్వంసరచన జరిగిపోతుంది. కాబట్టి వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ రావణుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనతో సరే చెప్పేటప్పుడు రెండు మాటలను వాళ్ళు ప్రత్యేకంగా కలిపి చెప్పారు, నీ మనసు బాధపడేటటువంటి పని జరిగింది అని. ఏం జరిగిందని అడిగాను, ఎక్కడ నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది, అది బ్రహ్మశక్తియో విష్ణుశక్తియో శివశక్తియో కుబేరుడో ఇంద్రుడో తెలియదు, కానీ ఆ వానరము నీకు ప్రీతిపాత్రమైన అశోకవనాన్నంతటినీ కూడా ధ్వంసం చేసింది. అది ఒక్క సీతమ్మ తల్లి కూర్చున్న శిశుపావృక్షానికి మాత్రం ఒక చిగురు కూడా పాడు చేయలేదు, విడిచిపెట్టింది. ఆయనకి అనుమానం, ఎందుకంటే ఆయన ఒక పురుషుడు కాపలా ఉండడానికి కూడా వీల్లేదన్నాడు, తను ఎలా ఉంటాడో లోకంలో అందరూ అలాగే ఉంటారనే లక్షణమైంది. కాబట్టి అటువంటి వాడు సీతమ్మ కూర్చున్న చెట్టుని ఒక కోతి విడిచిపెట్టిందంటే ఆయనకు అనుమానం. వాళ్ళు అన్నారు, ఎవరూ మాట్లాడకూడదని నువ్వు శాసించిన సీతమ్మతో ఆ కోతి మాట్లాడింది, ఏం మాట్లాడిందో తెలియదు, సీతమ్మని అడిగితే నాకు తెలియదు అంటోంది. ఇప్పుడు నువ్వు ఆ వానరాన్ని పట్టించి ఏమి శిక్ష వేస్తావో నీ ఇష్టం అన్నారు. అని ఈ మాట విన్నట్ట మహర్షి ఎంత అద్భుతమైన రచన చేస్తారంటే, తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్ ఆశ్రబిందవ దీప్తాభ్యాం ఇవ దీపాభ్యాం సాక్షిష స్నేహబిందవ. దీపంలో ఒత్తి వేసేటప్పుడు మీరు ఇలా తిరిపెట్టి నేతిలో ఇలా వేసి బాగా నీతిలో తడిపిన వేపకి మళ్ళీ యువతల వేపకి తిప్పి యువతల వేపది అటువేపుకి వేస్తారు, ఎందుకంటే నీతిలో తడిసింది ఇటువేపు ఉంటే కదా బాగా జ్వాల అంటుకుంటుంది అని. ఇప్పుడు మీరు జ్వాల వెలిగించారనుకోండి, మీరు సంధ్యావందనానికి ముందే నీతిలో ఒత్తేసేసి సంధ్యావందనం చేసి ఆదిత్య హృదయం చేసి అప్పుడు మీరు దాన్ని వెలిగించారనుకోండి, వెలిగిస్తే అదేమవుతుంది, వెలిగేటప్పుడు పెద్ద జ్వాల వచ్చి నీతి బిందువు అగ్నిహోత్రంతో కలిసి కింద పడుతుంది. రెండు మూడు పర్యాయాలు నీతి బిందువు జ్వాలతోటే కింద పడుతుంది, మీరు చూసి ఉంటారు దీపాలలోంచి పడుతూ ఉంటుంది అలాగే. ప్రత్యేకించి కాగడాలు పట్టుకుని వెళుతూ ఉంటారు ఈశ్వరుడి ముందు, కాగడాలు పట్టుకుని వెళ్ళేటప్పుడు కాగడాలకి ముందే తైలం పోసి సిద్ధం చేస్తారు, అవి పట్టుకోవడం ఒక పెద్ద కళ, చాలా జాగ్రత్త. కాగడా పట్టుకునేవాడు మాత్రం ఎప్పుడూ వెనక్కి చూడకూడదు ఈశ్వరుడి వంక, కాగడా పట్టుకునేవాడు ఈశ్వరుడి వంక చూస్తే ఉపద్రవం వస్తుంది. ఎందుకో తెలుసా అండి, అందరూ అదే పనిలో ఉంటారు, ముందు కాగడా పట్టుకుని నడుస్తుంటాడు, ఈయన వెనక్కి తిరిగి చూస్తూ నడిచేశాడు అనుకోండి, ఇంకో ఆయన ఈశ్వరుణ్ణే చూస్తూ నించుని ఉన్నాడు అనుకోండి, ఆయనకి సరి దృష్టి లేదు ఎందుకంటే ఆయన ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు, ఈయన కాగడా వెళ్ళి ఆయన కంఠానికో ఆయన ముఖానికో తగులుతుంది.
అందుకే కాగడా పట్టుకుని ఈశ్వరుడి ముందు వెళ్ళి

0: వాడికి ఎప్పుడు ఏ పరాకు చెప్పాలో తెలుసా అండి? ఎప్పుడూ నువ్వు ఆగకు, వెనక్కి చూడకు. అందుకే ఊరిరిగింపు గురించి తెలుసున్న పెద్దలు ఏం చేస్తారంటే, కాగడా ఎవడు పట్టుకున్నాడో వాడి పక్కన నడుస్తారు. మొన్న సీతారామ కళ్యాణంలో కాగడా పట్టుకుని వచ్చారు ఎవరో, నేను ఆయనతోనే వెళ్ళా. అక్కడ దాకా వచ్చాకే ఉపద్రవం రాబోయింది, నేను వెంటనే అతన్ని పట్టుకు చెప్పాను, నువ్వు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకు. నువ్వు ఎందుకు చూస్తావు? కాగడా పట్టుకోవాలంటే వెనక్కి తిరిగి చూడకు, వెనక్కి తిరిగి చూడాలంటే కాగడా పట్టుకోకు. నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా చూసావా ఎలాంటివి నీదో కాగడా? అది వెళ్ళి గబుక్కుని తగలరాని దానికి తగిలితే జ్వాలంటుకుపోతుంది. కాగడా పట్టుకుంటే వెనక్కి చూడకూడదు. కాగడాలోంచి పడుతుంటే ఈ బిందువులు, అదొక పెద్ద ప్రమాదం. కాబట్టి మహర్షి ఎంత గొప్ప ఉపమానాలు తట్టాయో మహానుభావుడికి, అందుకు కదండి కాళిదాసాదులు స్వీకరించారు వాల్మీకి మహర్షిని ఆదర్శంగా. కాబట్టి దీప్తాభ్యాం ఇవ దీపాభ్యాం సాక్షిస స్నేహబిందవ, లోపల సీతమ్మ మీద కామం, పైకి తనతో సరిగా మాట్లాడని సీతమ్మ ఎవరు ఏదో ఒక కోతితో మాట్లాడింది, ఇది కోపం. ఈ రెండూ కలిపి ఆజ్యధార, ఆజ్య బిందువు, నీతి బిందువు, అగ్నిహోత్రము కలిసి పడ్డట్టుగా ఆయన కంటి వెంట క్రోధంతో నీటి బిందువులు చుక్కలు పడ్డాయట. అంత కోపం వచ్చింది. ఒక వానరాన్ని పట్టడానికి అది హనుమ కాబట్టి సరిపోయింది. ఇదే రాముడికి రావణుడికి ఉండే తేడా. ఎంత కోపమును ప్రదర్శించాలో అంత కోపమునకు తగిన శిక్షను రాముడు వాడతాడు. ప్రతి చిన్న విషయానికి విపరీతమైన కోపాన్ని తెచ్చుకోవడం అలవాటైంది అనుకోండి, యుక్తాయుక్త విచక్షణ లేని శిక్ష వేసేస్తారు, లేనిపోని గొడవలు తెచ్చుకుంటారు. ఎక్కడ ఎంత కోపం అవసరమో అంత కోపమే తెచ్చుకోవాలి, అప్పుడే ఆ కోపానికి తగిన శిక్ష మీరు వేయగలుగుతారు. లేకపోతే ఉపద్రవాలు వస్తాయి, చిన్నవాటికి పెద్ద శిక్ష, పెద్దవాటికి చిన్న శిక్ష వేసి కూర్చుంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు 80,000 మంది కింకరుల మూకని పిలిచాడు, మీరు 80,000 మంది వెళ్ళి ఆ వానరాన్ని సంహరించండి అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే చాలా తేలిగ్గా చంపేస్తారు. అంటే ఆయన కోరిక ఏమిటంటే వెళ్ళగానే వీళ్ళందరూ 80,000 మంది శూలాలు విసిరితే ఉత్తర క్షణం ఆ కోతి కింద పడిపోతుంది. అంటే మనసులో అంత క్రౌర్యం, సీతమ్మ మాట్లాడింది సీతమ్మతో మాట్లాడాడు. ఇప్పుడు 80,000 మంది కింకరులు వెళ్ళారు, స్వామి ఒక తోరణం ఎక్కి కూర్చొని ఉన్నారు, దీన్ని జయమంత్రం అంటారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతమంది పెద్దలు ఈ జయమంత్రాన్ని ఉపాసన చేసి జీవితంలో ధన్యత పొందారు. ఆయన దాని మీద కూర్చుని చెప్తున్నారు, మీతో నేను మనవి చేశానుగా, ఆత్మదర్శనమైన యోగికి నిర్భయ స్థితి, ఇక భయం ఉండదు. ఇప్పటి వరకు తానెవరో తెలియనివ్వరు, ఇప్పటి వరకు మాత్రం సూర్యేచాస్తం గతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన, పిల్లి పిల్లంత వారై ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారి సీతామాత దర్శనమైపోతే ఎవరో అడగడం కాదు, తను చెప్తున్నారు, జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాకృష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షతాం అన్నారు. దీన్ని జయమంత్రం అంటారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః రామచంద్రమూర్తి పరాక్రమంతో జయంతో శోభిల్లుతున్నారు. ఆయన సోదరుడైనటువంటి లక్ష్మణమూర్తి కూడా పరాక్రమంతో ప్రకాశిస్తున్నాడు. రామలక్ష్మణుల యొక్క అండదండలు కలిగినటువంటి నా ప్రభువు సుగ్రీవుడు విజయంతో శోభిస్తున్నాడు. నేను దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః ఎటువంటి కార్యాన్నైనా అవలీలగా చెయ్యగలిగినటువంటి సమర్థత ప్రకాశించినటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుణ్ణి నేను. నేను ఆయన దాసాన దాసుణ్ణి. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజః నా పేరు హనుమ, నేను వాయుపుత్రుణ్ణి, శత్రు సైన్యములను సంహరించడంలో నాకు నేనే సాటి. కాబట్టి నిహంతా మరుతత్మజః రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్, 1,000 మంది రావణాసురులు వచ్చి కూర్చున్నా సరే ఒక పురుగుని చంపినట్టు చంపేస్తాను. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ఎలా లంకా పట్టణానికి వచ్చానో అలా వెళ్ళిపోతాను.
1: రాళ్లు పెట్టి కొట్టి చంపేస్తాను, మోచేతులతో కుమ్మి చంపేస్తాను, పాదముల కింద పెట్టి తొక్కి చంపేస్తాను, అరిచేతులతో మర్దించి చంపేస్తాను, గోళ్లతో చీల్చి చంపేస్తాను, నా కోరలతో కురికి చంపేస్తాను, నాకు

0: నుంచి తప్పుకుని ఆ తోరణానికి ఉన్నటువంటి ఒక పెద్ద పరిగిని ఓడబిరికి అది పెట్టి కొడితే 80,000 మంది రాక్షసుల మూక కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి నెత్తుటి మాంసపు ముద్దలై పడిపోయింది. ఆయన మళ్ళీ తోరణం ఎక్కి కూర్చున్నారు. మళ్ళీ జయచ్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రఘవీణాభిపాలిత. ఈ వార్త ఎవరికి ప్రకంపనలు సృష్టించింది? రావణుడికి. పరిగెత్తుకుంటూ రావణుడి దగ్గరికి వెళ్ళారు. 80,000 మంది కింకరుల మూక మడిసిపోయిందన్నారు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం రావణుడి వంతైంది. ఇప్పటి వరకు ఒకళ్ళని ఏడిపించడమే కానీ తాను ఏడవడం తెలియదు, ఒకళ్ళని భయపెట్టడమే కానీ తాను ఆశ్చర్యపోవడం తెలియదు. ఇప్పుడు జీవితంలో మొదటిసారి అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆ తోరణం మీద కూర్చున్నారు. రావాలిగా, మళ్ళీ అవతల నుంచి శత్రుమోకలు వస్తే కదా సంహారం చేయడం. కానీ ఈ లోపల మంచి పౌరుష పరాక్రమాలతో ఉద్వేగంతో ఉన్నటువంటి హనుమ చైత్యప్రసాదాన్ని చూశారు. చూసి ఒక్కసారి ఎగిరి ఆ చైత్యప్రసాదం మీద పడ్డారు. సుందరకాండ ప్రారంభంలోనే సీతమ్మ దర్శనంలోనే మహర్షి చెప్తారు కదా, అక్కడి నుంచి చూసినప్పుడు ఆయనకి 1000 స్తంభాల చైత్యప్రసాదం కనపడిందని. దాని మీదకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి కింకరులు దాన్ని కాపలా కాస్తున్నారు. ఆ కాపలా కాస్తున్నటువంటి కింకరులందరూ కూడా హనుమ మీద తిరగబడి ఆయన్ని పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో కుమ్మే ప్రయత్నం చేశారు. ఆయన ఒక్కసారి ఆ ప్రసాదస్య మహాంతస్య స్తంభం హిమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ తతస్తంభ్రామయామాసా తతారం మహాబలం తత్ర సమభవ ప్రసాదస్యప్యదహ్యత. ఆ 1000 స్తంభాల మంటపానికి ఆధారంగా ఉన్న ప్రధానమైనటువంటి బంగారు స్తంభాన్ని ఓడబెరికారు. ఓడబెరికి దాన్ని గాలిలో గిర్ర గిర్ర గిర్ర గిర్ర తిప్పారు. బంగారు స్తంభం గాలితో ఘర్షణ పొంది అగ్నిహోత్రం పుట్టింది. యజ్ఞం చేసేటప్పుడు ఆరణి మంధనం అని చేస్తారు. అంటే లౌకికాగ్ని అగ్గిపుల్ల గీసి అగ్నిహోత్రంతో యజ్ఞం చేయకూడదు. మీరు రేపు చూస్తారు పట్టాభిషేకం నాడు ఆరణి మంధనం చేస్తారు. చేసి అగ్నిహోత్రాన్ని పుట్టిస్తారు. ఒక కొయ్యలోకి వేరొక కొయ్య ముక్కని ఉంచి అత్యంత వేగంగా రాపాడిస్తారు. రాపాడిస్తే అందులోంచి రవ్వలు వస్తాయి. దాన్ని దూత్తో పట్టుకుంటారు. పట్టుకుని దాన్ని మెల్లిగా కొబ్బరి పీచులో పెట్టి జ్వాల రగులుస్తారు. రగల్చి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో స్థాపిస్తారు. స్థాపించి ఆ యాగాగ్నిలోకి హవిస్సులు ఇస్తారు. రేపు పట్టాభిషేకం నాడు చూస్తారు మీరు ఆరణిమంధనం చేయడం. కాబట్టి ఆయన ఆ స్తంభాన్ని పట్టుకుని గిర్రగిర్ర గిర్రగిర్ర తిప్పితే ఆ వాయువుతో సంఘర్షణకి అగ్నిహోత్రం పుట్టింది. అగ్నిహోత్రం పుట్టి ఒక్కసారి ఆ చైత్యప్రసాదం అంతా అంటుకుంది. అంటుకోవడంలో దానికి తాపడం చేసిన వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, పగడాలు, పెటిళ్ళు పెటిళ్ళు అని పేలిపోతున్నాయి. ఆ బంగారు స్తంభాలన్నీ కరిగిపోయి బంగారు నదులు ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా బంగారము వెండి అంతా కరిగి వెళ్ళిపోతుంది. ఇటువంటి స్థితిలో ఆయన చైత్యప్రసాదం ఎక్కి చెప్తున్నారు. మాదృశాని సహస్రాని విశిష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణం సుగ్రీవస్య మహాత్మన ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూదన నియమస్తి పురీం లంకాన యూయం నచరావణ యస్మాది క్ష్వాకు నాదేన బద్ధం వైరం మహాత్మన అన్నారు. మాదృశాని విశిష్టాని సహస్రాని మహాత్మనాం, నాలాంటి వాళ్ళు కొన్ని వేల కోట్ల మంది సుగ్రీవుణ్ణి అనుసరించి వస్తున్నారు. ఈ భూమండలం అంతా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు. కానీ తను మాత్రం కరెంటు బిల్లు 0గా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ 0గా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

0: పంటలకు జైవిక గ్రోత్ ప్రమోటర్. రసాయనక ఎరువులు మట్టిని పాడు చేసి నీళ్లను గాలిని కలుషితం చేస్తాయి. పదే పదే రసాయనిక ఎరువులను వాడితే భూమిలో లవణాలు పెరిగిపోతాయి. మట్టి మీద ఒక తెల్లని పొడి వంటి పొర ఏర్పడి గట్టిబారిపోతుంది. మట్టిలోని ఉప్పు పంటలు వడిలి ఎండిపోవడానికి కారణమవుతుంది.
1: రసాయనిక ఎరువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజు రోజుకి మట్టి కలుషితమై దాంతో పాటు మన ఆరోగ్యం కూడా మారుతుంది. రసాయనిక ఎరువులు బాగా ఖరీదైనవి. వాటిని నిరంతరం వాడితే దిగుబడి కూడా మెల్లిగా తగ్గిపోతుంది.
0: యూరియా వంటి రసాయనిక ఎరువుల్లో ఉండే నత్రజని పంటలతో పాటు కలుపు కూడా విపరీతంగా పెరిగేట్లు చేస్తుంది. పుష్కలంగా ఉండే ఆకులు పీల్చి నమిలే పురుగుల్ని ఆకర్షిస్తాయి. సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలకి ఎక్కువ శాఖలు, పెద్ద ఆకుపచ్చ ఆకులు వస్తాయి. అయితే రసాయనిక ఎరువుల్లా కాకుండా పీల్చు పురుగుల్ని ఇవి ఆకర్షించవు. సహజమైన గ్రోత్ ప్రమోటర్లు వేళ్ల ఎదుగుదలని ప్రోత్సహిస్తాయి. తద్వారా పోషకాలు, నీళ్ల స్వీకారం పెరుగుతుంది. కాబట్టి సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలు క్షామాన్ని మెరుగ్గా సహిస్తాయి.
1: రసాయనిక ఎరువులు వేసి పెంచిన కూరగాయలకి వేరే రుచి లక్షణాలు వస్తాయి. వాటిని మేము అమ్మలేం. కానీ జీవిక టానిక్ తో తయారైన కూరగాయల్లో 2 రోజుల తర్వాత కూడా పచ్చదనం, తాజాదనం నిలుస్తాయి.
0: సహజమైన గ్రోత్ ప్రమోటర్లని పప్పు ధాన్యాల పంటలు, కూరగాయలు, అరటి, మామిడి, సపోటా, దానిమ్మ వంటి పళ్ల తోటల్లో వాడవచ్చు. అవి పూతకి ఒకేలా పక్వం కావడానికి, పండు సైజు దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి. గ్రోత్ ప్రమోటర్లు పంట పక్వానికి రావడానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి 15 రోజులకి ముందే కోతలు జరపవచ్చు. ఈ వీడియోలో దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు మహిళా రైతులు మట్టికి పంటలకి మేలు చేసే 2 రకాల జైవిక గ్రోత్ ప్రమోటర్లని తయారు చేసి వాడడాన్ని మనకు చూపిస్తారు. మొదటి ఉత్పాదన మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్. స్థానికంగా దీన్ని పంచకావ్య అంటారు.
1: పంచకావ్యాన్ని తయారు చేయటం చాలా తేలిక. దాన్ని మా గ్రూప్ సభ్యులందరం కలిసి గాని విడివిడిగా గాని తయారు చేస్తాము. కావలసిన దినుసులన్నీ మా ఇళ్లలోనే దొరుకుతాయి. ఆవు పేడ, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, సహజ బ్రౌన్ షుగర్ కావాలి. ఇంకేమీ అక్కర్లేదు.
0: ఒక గమేళా నిండా ఆవు పేడలో 1/2 కిలో నెయ్యి గాని వెన్న గాని కలపాలి. ఆవు పేడలో మంచి సూక్ష్మజీవులు పెరగడానికి నెయ్యి పనికొస్తుంది. మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ పీపాలోకి చేర్చి గుడ్డతో మూయాలి. సూక్ష్మజీవులు వేడెక్కి ఎండిపోకుండా పీపాని నీడలో ఉంచాలి. 3 రోజుల తర్వాత 10 లీటర్ల గోమూత్రాన్ని 10 లీటర్ల నీటిని పోసి మొత్తాన్ని కలపాలి. గోమూత్రం దొరక్కపోతే మానవ మూత్రాన్ని కూడా వాడవచ్చు.
1: రోజు పొద్దున్న 4 గంటలకి మధ్యాహ్నం 2 గంటలకి పాలు పితుకుతాం. పితుకుతున్నప్పుడు ఆవులు మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ మూత్రాన్ని విడిగా ఒక బకెట్ లో పెట్టి దాన్ని ఒక పీపాలో పోసి పంచకావ్యాన్ని తయారు చేయడానికి వాడుకుంటాం.
0: ఈగలు చేరి గుడ్లు పెట్టకుండా పీపాకి గుడ్డతో మూట బిగించాలి. మిశ్రమాన్ని పొద్దున సాయంత్రము 10 నిమిషాల సేపు కలియబెట్టాలి. ఇలా ప్రతిరోజు 2 వారాలు చేయాలి. ఇలా చేస్తే ఆవు పేడలోని మిథేన్ వాయువు తొలగిపోతుంది.
1: పొద్దున్న సాయంత్రం చెడు గ్యాస్ ని తొలగించడానికి మిశ్రమాన్ని కలయబెడతాం. చెడు గ్యాస్ పోతే మిశ్రమంలో ఉన్నవన్నీ చక్కగా కుళ్ళిపోతాయి.
0: 2 వారాల తర్వాత పచ్చిబోండాల నుంచి తీసిన 3 లీటర్ల కొబ్బరి నీళ్లు కలపాలి. 3 లీటర్ల ఆవు పాలని కలిపి కలియబెడుతూ 2 లీటర్ల పెరుగుని మెల్లిగా పోయాలి. ఆవు పాలలోనూ పెరుగులోనూ ఉండే సూక్ష్మజీవులు పీలుస్తున్నప్పుడు జైవిక ఆమ్లాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆమ్లాలు మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. 3 కిలోల సహజ బ్రౌన్ షుగర్ గాని మలాసలు గాని కలపాలి. మగ్గిన 12 అరటిపళ్లని ముద్దగా పిసికి ఈ మిశ్రమంలో కలపాలి. మంచి సూక్ష్మజీవులకి బ్రౌన్ షుగర్, అరటిపళ్లు ఆహారంగా పనిచేసి పులియడాన్ని ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నీళ్లు దొరకకపోతే మరికొంత బ్రౌన్ షుగర్ని, మరికొన్ని మగ్గిన అరటిపళ్లని పిసికి చేర్చవచ్చు. వైర్ మెష్తో గాని, ముస్లిన్ గుడ్డతో గాని, దోమతెరతో గాని పీపాని మూస్తే మిశ్రమంలో ఈగలు గుడ్లు పెట్టకుండా అరికట్టవచ్చు. లేకపోతే మిశ్రమంలో పురుగులు పెరుగుతాయి.
1: మా అందరికీ ఆవులున్నాయి. మేము వాటి నుంచి వచ్చే సహజమైన ఉత్పత్తులనే వాడతాం. మా పంట మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లని చూపించవు. కాబట్టి అది సురక్షితం, లాభదాయకం, ఖర్చు లేనిది, సైడ్ ఎఫెక్ట్లు లేనిది.
0: మిశ్రమాన్ని 2 వారాల పాటు రోజూ కలియబెడితే అందులో వేసిన దినుసులన్నీ

0: చక్కగా కలుస్తాయి. పంచకావ్య ఇప్పుడు వాడడానికి సిద్ధమైంది. ఈ జైవిక గ్రోత్ ప్రమోటర్ ని వాడే ముందు దీన్ని ఇంకా బలంగా మార్చడం ఎలానో చూద్దాం. పంచకావ్యకి పచ్చటి ఆకులు కలిపితే భారతదేశంలోని రైతులు దశకావ్య అని పిలిచే ఉత్పాదన తయారవుతుంది. దశకావ్య ఒక జైవిక గ్రోత్ ప్రమోటర్ కావడమే కాక పిస్సు పురుగులని, చెదలని, త్రిప్పులని, ఇంకా అలాంటి చిన్న చిన్న పురుగులని తిరగగొడుతుంది. వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్లకి పట్టే ఆకు పురుగుల్ని కూడా దశకావ్య అదుపు చేస్తుంది. వేప, కానుగ, అడ్డసరం, బావిలు వంటి ఘాటైన వాసన వచ్చే పశువులు తినని స్థానిక మొక్కల ఆకులని సేకరించాలి. కిలో ఆకులని 5 లీటర్ల గోమూత్రంలో గాని మరేదైనా మూత్రంలో గాని కలపాలి. మిశ్రమాన్ని గుడ్డతో మూసి నీడలో 10 రోజులుంచాలి. రోజూ పొద్దున సాయంత్రము కలియబెట్టాలి. ఆకుల సారాన్ని 3-4 సార్లు గోనె సంచితో వడగట్టిగాని, జల్లెడ పట్టిగాని, బెడ్డలని తీసేస్తే మీ స్ప్రేయర్ నాజిల్ మూసుకుపోదు. 1 లీటర్ ఆకుల సారాన్ని 5 లీటర్ల పంచకావ్యతో కలపాలి. కాస్త గాలి వెలుతురు తగిలేలా ఒక పల్చటి మస్లిన్ గుడ్డతో కప్పి ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచాలి. మంచి సూక్ష్మజీవులు మిశ్రమంలో పెరిగేలా ఈ పాత్రని 4 వారాల పాటు నీడలో ఉంచాలి. ఇప్పుడు పంచకావ్యని, దశకావ్యని ఎలా వాడాలో చూద్దాం. ఈ రెండింటినీ విత్తన శుద్ధికి వేర్వేరు పంట దశల్లోనూ వాడవచ్చు. కిలో విత్తనాలని 3 కప్పుల పంచకావ్యలో గాని, దశకావ్యలో గాని అరగంట సేపు నానబెట్టవచ్చు. నాటే ముందు విత్తనాలని నీడలో అరగంట పాటు ఆరబెట్టాలి. ఇది విత్తనం మొలకెత్తడానికి దోహదపడి మొలకల ఎదుగుదలని ప్రోత్సహించి విత్తనంలో రోగాలను హరిస్తుంది. వేళ్ల నుంచి, అంట్ల నుంచి పెరిగే మొక్కలకి వేళ్లని గాని, చెరుకు అంట్లని గాని నాటే ముందు దశకావ్య ద్రవ్యంలో అరగంట సేపు ముంచాలి. దశకావ్యతో ఇలా శుద్ధి చేస్తే వేరుకుళ్ళు, తేమబట్టడం వంటివి జరగవు. 3 లీటర్ల పంచకావ్య లేక దశకావ్యని 100 లీటర్ల నీళ్లలో కలిపితే 1/2 ఎకరం వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్ల మీద స్ప్రే చేయడానికి సరిపోతుంది. నాట్లు వేసే 2 వారాల తర్వాత స్ప్రే చేసి పురుగులని, తెగుళ్లని అరికట్టవచ్చు. 2 కప్పుల ద్రవాన్ని 20 లీటర్ల సాగునీటికి కలిపి మీ బిందు సేద్య వ్యవస్థలో వాడవచ్చు. దీనివల్ల సమయము, శ్రమ ఆదా అవుతాయి. గ్రోత్ ప్రమోటర్లు అంతకంతకు ప్రజాదరణ పొందుతుండటంతో తమిళనాడులోని మహిళా బృందం ఈ సహజ గ్రోత్ ప్రమోటర్లని అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టింది.
1: మేము 100 మంది మహిళలతో ఒక బృందాన్ని మొదలు పెట్టాం. మా అందరికీ భూములు, ఆవులు ఉన్నాయి. మా భూములకి కావాల్సినంత ద్రవాన్ని మేమే తయారు చేసుకుంటాం. దాన్ని లీటర్ 50 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. అది మా బృందానికి ఒక ఆదాయం, ఇతర రైతులకు కూడా లాభమే. వాళ్ళు శుద్ధమైన జైవిక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు.
0: మీ అవసరాలను బట్టి జైవిక గ్రోత్ ప్రమోటర్లను 7 ఏళ్ల పొడవునా వాడుకోవచ్చు. తాజాగా తయారు చేసిన జైవిక గ్రోత్ ప్రమోటర్ ని 2 వారాలు నిల్వ చేయవచ్చు, కానీ దాన్ని ఇంకొంతకాలం కూడా నిల్వ చేయవచ్చు. రాధా ఇలా వివరిస్తున్నారు.
1: కొన్నిసార్లు కొంత ద్రవం మిగిలిపోతుంది, అప్పుడు మేం అందులో బ్రౌన్ షుగర్ ని చేర్చి బాగా కలుపుతాం. దానికి నూలు గుడ్డతో గట్టిగా మూత బిగిస్తాం. అది ఇంకో 3 నెలల వరకు పాడవదు.
0: ఇంతవరకు నేర్చుకున్నది మరోసారి చూద్దాం. స్థానికంగా దొరికే ఆవు పేడ, నెయ్యి, పాలు, మూత్రం, చక్కెర, మగ్గిన అరటిపళ్లతో ఒక మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్ ని మీరే తయారు చేసుకోవచ్చు. ఈ పంచకావ్య మొలకెత్తడాన్ని ప్రోత్సహించి దట్టమైన ఎదుగుదల, పూత, పళ్ల సైజు పెరగడానికి దోహదపడుతుంది. పంట సమానంగా పక్వానికి రావడానికి కూడా తోడ్పడుతుంది. మూత్రము, ఘాటైన వాసన వచ్చే ఆకుల సారాన్ని ఈ పంచకావ్యకి కలిపి దశకావ్య అనే మరో గ్రోత్ ప్రమోటర్ని తయారు చేయవచ్చు. అది కూడా పురుగులని, తెగుళ్లని అదుపు చేయడానికి పనికొస్తుంది. వేరుకుళ్ళు తేమబట్టడాలని అది చక్కగా అరికడుతుంది. గ్రోత్ ప్రమోటర్లని తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. అవి సురక్షితమైనవి, పంటలకి, పర్యావరణానికి మంచివి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజని టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజని టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజని టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగా

0: మీ సంస్థ అంజనీ టైమ్స్
1: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జన్.

0: பிரெயின் அண்ட் ஸ்பைன் சர்ஜன் டாக்டர் என் மாதுரி, MBBS, MS, MCH சர்ஜிக்கல் ஆங்காலஜி, FI, MAS கேன்சர் சர்ஜன்,
1: விநாயகா மல்டி ஸ்பெஷாலிட்டி ஹாஸ்பிட்டல், JP ரோட், భీమవరం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10

0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. ఈనాటి కార్యక్రమంలో మనం యోగా గురించి మాట్లాడుకుందామండి. యోగా సాధన పురాతనమైనది అయినా దీని అవసరం ఈ ఆధునిక కాలంలోనే చాలా ఎక్కువగా ఉందట. అభివృద్ధి ఆధునికత పేరుతో మనిషి పై పైకి ఎగురుకుందామనుకుంటూనే నానాటికి మరింత దిగజారిపోతున్నాడండి. ఒంటికి వీసమెత్తు వ్యాయామం లేదు, కానీ మనసు నిండా పుట్టెడు వ్యామోహాలు, వ్యతిరేక భావాలు ఉంటున్నాయి. నేటి మానవుడు ఎదుర్కొన్న సకల జబ్బులకు ఇవే మూలమట. నేడు శరీరానికి వట్టి వ్యాయామమే కాదండి, మనసుకు అంతఃశుద్ధి కూడా చాలా అవసరమైనది. మరి యోగా గురించిన మందేముందంటారు?
2: అందుకేనండి ఇప్పుడు ప్రపంచం మొత్తం యోగా బాట పట్టింది. నిజానికి మన యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం కాదు, అంతర్జాతీయ సమాజమే మన యోగా యొక్క విలువ అవసరం రెండూ తెలుసుకుంది. అందుకే మనకి అంతటి అపూర్వ స్వాగతం అనేది దొరికిందట.
1: ఈ స్ఫూర్తి మనలో కూడా దీక్షను రగిలించాలండి, ఆరోగ్యకాంక్షను కూడా పెంచాలి. ఆరోగ్యం అంటే మనమందరం ఇదేదో శరీరానికి సంబంధించిందే అనుకుంటాం, కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనసులో ఉంటాయట. మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువగా ఉంటుందటండి. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే మనం సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నట్లు. మనం రకరకాల వ్యాయామాలు చేయొచ్చు, పుష్టినిచ్చే ఆహారం కూడా తీసుకోవచ్చు, మందులు వేసుకోవచ్చండి. ఎన్ని చేసినా కూడా ఇవన్నీ శరీరాన్ని తప్పించి మన మనసులను తాకలేవు కదా. అందుకేనండి మనసును కూడా స్మరించి శరీరాన్ని మనసుని సమతౌల్యంలోకి తెచ్చేదే యోగా. అసలు యోగా అన్న శబ్దం యుజ్ అనే సంస్కృత ధాతు నుంచి పుట్టుకొచ్చిందట. దీని అర్థం కలయిక, ఐక్యం కావటం లేదా జత చేయటం అని. అంటే ఈ దేహాన్ని మనసుని ఒకే ఘాటిలో పెట్టి రెండింటిని సమతౌల్యంలోకి తెచ్చేదే యోగా. యోగా యొక్క ప్రాశస్త్యం గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. యోగా అంటే ఒక శారీరక ఆసనాలే కాదండి, యోగాసనాలు ఎంతో కీలకమైనవి, ముఖ్యమైనవి కూడా. వీటికి శ్వాసపై శ్రద్ధ, ధ్యానం వంటివి కూడా జత చేసి ప్రాణశక్తిని ఉత్తేజితం చేయడం యోగా యొక్క ముఖ్య ప్రత్యేకతని చెప్పుకోవచ్చు. అందుకే యోగాకు ఉన్న సమగ్రత, సంపూర్ణత్వం మరే ఇతర సాధారణ వ్యాయామాలకి ఉండదు. శారీరక వ్యాయామాలను మించిన ప్రయోజనాలు అందుకునేందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు యోగా పట్ల మోహం పెంచుకుంటుంది. యోగాసనాల వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగవుతుందండి, శరీరం నుంచి విషతౌల్యాలు కూడా వేగంగా బయటికి వెళ్ళిపోతాయట. అవయవాల పనితీరు కూడా బాగుంటుంది, జీవక్రియలన్నీ సజావుగా సాగడానికి యోగాసనాలు చాలా సహాయపడతాయట. ఇదే సమయంలో మనసును శ్వాస ప్రక్రియపై లగ్నం చేసి ఏకాగ్రతతో సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతతే కాదండి, సమస్యలు కూడా ఎదుర్కొనే సామర్థ్యం కూడా మనలో పెరుగుతుంది. అందుకే నానా రకాల ఒత్తిళ్ళలో కూరిపోతున్న నేటి తరానికి యోగా అత్యంత ఆవశ్యంగా మారింది. యోగా ఏ సమయంలో చేయాలనుకుంటున్నారు? ఈ సందేహం మీ అందరికీ ఎప్పుడోకప్పుడు వచ్చే ఉంటుంది. ఏ సమయాల్లో చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి. యోగాను రోజులో ఎప్పుడూ ఎంతసేపు చేయడానికి నిబంధన ఏమీ లేవట. కొందరు ఉదయాన్నే చేయడానికి ఇష్టపడితే మరికొందరు సాయంత్రం పూట చేస్తూ ఉంటారు. రోజువారి పనుల మూలంగా సమయం ఎక్కువగా లేని వారు మాత్రం కొద్దిసేపు విభజించుకొని యోగాసనాలు వేయొచ్చు. కేవలం 10-20 నిమిషాల సమయం మాత్రమే గలవారికి సర్వాంగాసనం, సేతుభంగ సర్వాంగాసనం బాగా ఉపయోగపడతాయట. అయితే యోగా ఎక్కువసేపు చేస్తే ప్రయోజనం ఎక్కువగానే ఉంటుందని మాత్రం మీరు గుర్తించాలి. యోగాలో శ్వాసకు ప్రాధాన్యం ఉంటుంది, అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందామండి. శ్వాస ప్రక్రియ మన మానసిక స్థితి మీద చాలా ప్రభావం చూపుతుంది. శ్వాస సరిగ్గా తీసుకోకపోతే మానసిక సామర్థ్యం కూడా దెబ్బతింటుందండి. కాబట్టి యోగాసనాల సమయంలో శ్వాసపై దృష్టి పెట్టడం అత్యంత కీలకమైన అంశమట. మనం

అవసరాన్ని గుర్తించి యోగాసనాలు వేస్తూ ఉండాలి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామండి. శరీరాన్ని స్వభావాన్ని తెలుసుకుని అవసరాన్ని బట్టి ఎటువంటి యోగాసనాలు వేయవచ్చో యోగా గురువుల వద్ద తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయమట. వేటికి ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయో తెలుసుకుని ఉండడం చాలా మంచి పద్ధతి. కాకపోతే యోగాసనాలు వేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. అదేంటంటే యోగాను ఎవరైనా వేయవచ్చు, కానీ గర్భిణీలు లేకపోతే ఎటువంటి వ్యాధులున్న వారైనా కానీ నిపుణుల సలహా మేరకే యోగాసనాలు చేయాలండి. పతాంజలి సూత్రాలు, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. యోగా అత్యంత పురాతనమైనది. వేదకాలం నుంచి యోగా ప్రస్తావన ఉంటూనే ఉంది. కానీ ఈ సూత్రాలన్నింటినీ క్రోడీకరించి అష్టాంగ యోగాను సిద్ధం చేశారట పతాంజలి మహర్షి గారు. బహుశా ప్రాచుర్యం పొందిన ఈ అష్టసూత్రాల్లో మొదటి నాలుగు మన శరీరానికి సంబంధించినవి, అలాగే చివరి నాలుగు మన అంతరంగానికి సంబంధించినవండి, అంటే మన మనసుకి సంబంధించినవట. ఆ సూత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందామండి. అందులో మొట్టమొదటిది వచ్చేసి యమం. యమం అంటే విధులట. సమాజంలో మనం అందరం కలిసిమెలిసి ఉండేందుకు వ్యక్తులుగా మనం పాటించాల్సిన విధులను తెలియజేస్తుందట. రెండోది వచ్చేసి నియమం. నిత్య జీవితంలో మనం అనుసరించాల్సిన నియమావళి, అంటే శుభ్రంగా ఉండడం, తృప్తితో జీవించడం, ఆహార విహారాలు వంటివన్నీ ఇందులో భాగాలేనట. మూడోది వచ్చేసి ఆసనం. మనం తరచుగా చెప్పుకునే యోగాసనాలన్నీ ఇవేనండి. యోగాలో కీలకమైన భాగం కూడా ఇదే. రకరకాల భంగిమలతో సాగే ఈ వ్యాయామాలు శరీరానికి చురుకుదనాన్నే కాదండి, మనసుకు ధైర్యాన్ని కూడా చేకూరుస్తాయట. నాలుగోది వచ్చేసి ప్రాణాయామం. ప్రాణం అంటే జీవశక్తి అండి. ఆయామం అంటే గాలితో విరామాన్నివ్వటం, అంటే శ్వాసను క్రమబద్ధీకరించుకోవడం, క్రమ పద్ధతిలో స్తంభించడం ద్వారా ఆయుష్ని పొడిగించడమే దీని యొక్క లక్ష్యమట. ఐదోది వచ్చేసి ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను ఆధీనంలోకి తెచ్చుకోవడం, శ్వాసపై పట్టుతో ఇంద్రియ సాధనము చేయాలండి. ఆరోది వచ్చేసి ధారణం. ధారణం అంటే మనసు తదేకంగా కేంద్రీకరించడమే ధారణ. ఇది ఏకాగ్రతను సొంతం చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడే సాధనం చెప్పుకోవచ్చు. ఏడోది వచ్చేసి ధ్యానం. ఆనందం అనేది మనకి బయట దొరికేది కాదండి, లోపల నుంచి రావాల్సిన భావన. దీనికి యుక్తాయుక్త విచక్షణ, ఆత్మజ్ఞానం పెంచుకోవడం చాలా ముఖ్యమైనవి. ఇందుకు దోహదం చేస్తుంది ధ్యానం అంట. చివరిది వచ్చేసి సమాధి. యోగాలో అత్యున్నత స్థితి ఇదేనండి. శారీరక మానసిక సమతౌల్యాన్ని సాధించి జీవనాత్మను పరమాత్మను సమైక్యం చేయడమే దీని యొక్క భావనట. ఇది సాధించిన వారు యోగ్యులని చెప్పుకోవచ్చు. ఈ అష్టాంగాసనాలు పరిశీలిస్తే మనకు యోగా అన్నది శరీరానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే మనసుకు కూడా దీన్ని జత చేస్తుందని మనకు అర్థమవుతుంది. మనిషిని ఒక వ్యక్తిగాను, సంఘజీవిగాను, ముఖ్యంగా సుఖ సంతోషాలతో జీవించే ఒక సమగ్ర ప్రాణిగా తీర్చిదిద్దుతుంది. అదేనండి యోగా సాధనకున్న బలం. లిజనర్స్, యోగా గురించి మనం చాలానే విషయాలు తెలుసుకున్నాం కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాట వినేయండి.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist, Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Mana Bhimavaram lo nutananga praraminchabadina Chandamama Pillala Vaidyashala, Veerama Park Edruga, Bhimavaram 1. Pillalu mariyu Navajata Sisu Vaidyulu, Mana Bhimavaram Vastavyulu, Dr. B. Moses, MBBS MD Pediatrics, Jwaram, Jalabu, Daggu, Ayasam, Dengue, Malaria, Typhoid, Fits, Charma Samasyalu, Virochanalu, Edugudala Lopalu Lanti Vyadhulaku, Atyunnata Chikitsa Andinchabadunu, Anni Rakala Tikalu Veyabadunu, Maa Daggara Central Oxygen, Nebulizer, Multipara Monitors, Phototherapy Kalavu, Doctor Garu Anni Velala 24 Gantalu Andubatulo Untaru, Sampradinchandi, Chandamama Pillala Vaidyashala, Veerama Park Edruga, Bhimavaram 1, Cell Number 6304327391.
4: చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ళ రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ళ వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
5: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, ఇప్పుడు యోగాకి వ్యాయామానికి గల తేడా ఏంటో తెలుసుకుందాం. యోగాసనాలు చూడడానికి వ్యాయామాల మాదిరిగానే ఉంటాయండి, కానీ ఈ రెండింటికి మాత్రం చాలా తేడా ఉందట. వ్యాయామాలలో బలానికి వేగానికి ప్రాధాన్యం ఎక్కువ. దీనివల్ల కండరాలు కూడా పెరిగి శారీరక ఫిట్నెస్ కూడా మెరుగవుతుందట. అయితే మనం ఏ అవయవాలతో వ్యాయామం చేస్తామో

దానికి సంబంధించిన కండరాలే మెరుగవుతాయి. కానీ యోగాలో మాత్రం అలా కాదు, శరీరం మొత్తం మీద ప్రభావం చూపుతోంది. కండరాలు పెరగడం అంటే శారీరక కదలికలు రావడం, వాటికి దోహదం చేసే బంధనాలు కూడా బలంగా తయారవుతాయండి. యోగాలో శారీరక కదలికలు నెమ్మదిగా ఉంటే సాధారణ వ్యాయామాల్లో వేగంగా సాగుతాయట. యోగాలో స్పందనలు, రక్తపోటు స్థిరంగా ఉంటాయి, కానీ వ్యాయామాల్లో మాత్రం ఇవి పెరుగుతూ ఉంటాయి. యోగాలో సంకల్పిత అసంకల్పిత కండరాలు రెండింటిపైన ప్రభావం ఉంటుంది, కానీ వ్యాయామంలో మాత్రం సంకల్పిత కండరాల మీదే ప్రభావం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి యోగా వ్యాయామం ఒక్కటే కాదు, దేని ప్రయోజనం దాందే, దేన్ని తక్కువ చేయడానికి లేదండి. యోగా శారీరక మానసిక ఆరోగ్యాలు రెండింటిపై ప్రాధాన్యత ఇస్తే శారీరక సమర్థకు ఫిట్నెస్కు వ్యాయామాలు ఉపకరిస్తాయట. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని అవయవాల పనితీరు మెరుగవడానికి ప్రత్యేకించి వ్యాయామాలే అవసరమవుతాయి కూడా. యోగా సాధనను కేవలం వ్యాయామంగానే కాదండి, సంపూర్ణ జీవన విధానంగా గుర్తించడం చాలా అవసరమైనది. యోగాలో చాలా రకాలున్నాయండి, వాటిలో కొన్ని రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యోగా సాధనకు పతంజలి యోగా సూత్రాలే మూలమైనవి. ఆచరణలోకి వచ్చేసరికి చిన్న చిన్న మార్పు చేర్పులతో పలు విధానాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటిలో కొన్ని పద్ధతుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అందులో మొదటిది వచ్చేసి హఠయోగా అండి. దాదాపు అందరికీ ఉపయోగపడే విస్తృత ప్రాచుర్యంలో ఉన్న విధానం ఇదేనట. దీనిలో యోగాసనాలు, ప్రాణాయామం రెండింటికీ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు చూస్తే చాలా యోగ ప్రక్రియలన్నీ ఈ హఠయోగం అని చెప్పుకోవచ్చు. రెండవది వచ్చేసి విన్యాస. ఇది కాస్త వేగంతో కూడిన పద్ధతి. ఇందులో శ్వాసను నియంత్రణలో ఉంచుకోవడానికి ఆసనాలు వేగంగా మారుస్తూ ఉండాలి, ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉండాలి. దీన్ని సాధారణంగా సూర్య నమస్కారాలతో ఆరంభిస్తారట. తర్వాత శరీరాన్ని మరింత సాగదీసే ఆసనాలు వేస్తూ ఉంటారు. మూడవది వచ్చేసి పవర్ యోగా. ఇందులో ఒక ఆసనం నుంచి మరొక ఆసనానికి నిరంతరం మారాల్సి ఉంటుందండి. దీనికి శరీరం దృఢంగా ఉండడం చాలా ముఖ్యమైనది. ఇది బలాన్ని పెంపొందిస్తుంది, అలాగే శారీరక కదలికల్ని కూడా మెరుగుపరుస్తుందట. నాలుగోది వచ్చేసి అయ్యంగార్. యోగాకు అంతర్జాతీయ ప్రాచుర్యం తెచ్చిన ప్రముఖ యోగా గురువు బీకేఎస్ అయ్యంగారు రూపొందించిన పద్ధతి ఇది. ఆసనాలు వేగంగా మార్చడం కాకుండా చాలాసేపు నిలకడగా వేయడమే దీని ప్రత్యేకతట. శరీరాకృతిని సరైన పద్ధతిలో తీర్చిదిద్దడంతో పాటు వ్యాధులను నయం చేయడానికి ప్రత్యేక ఆసనాల మీద దృష్టి సాధించారండి. చివరిది వచ్చేసి కుండలిని. కొన్ని రకాల కదలికలను వేగంగా మళ్లీ మళ్లీ చేస్తూ ఉండడం, మరింత గట్టిగా శ్వాస తీసుకోవడం ద్వారా శక్తియుక్తుల్ని పెంచడంలో ఇది కీలకాంశమని చెప్పుకోవచ్చు. ఇందులో శరీరం మీదనే కాదండి, ధ్యానంపై కూడా ఎక్కువగా దృష్టి ఉంటుంది. ఇలా కొన్ని కొన్ని ప్రత్యేక అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూనే కర్మ, భక్తి, సిద్ధ ఇలా చాలా పద్ధతులున్నాయండి. లిజనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాట వినేయండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 hours అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 acres సువిశాల ప్రాంగణంలో 10 stories 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 towers నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, ఇప్పటి వరకు మనం యోగా గురించి చాలా విషయాలే మాట్లాడుకున్నాం కదండి. యోగా గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సనాతనంగా సాంప్రదాయంగా వస్తున్న యోగా మీద వివిధ దేశాల శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా దృష్టి సాగిస్తున్నారట. యోగాపై ఎన్నో పరిశోధనలు కూడా చేస్తున్నారండి. కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో, కొన్ని ప్రత్యేకమైన సమస్యల విషయంలో యోగా మరింత ప్రయోజనంగా ఉంటుందని వీరు గుర్తించారట. అందులో ఆ సమస్యల్లో మొదటి వచ్చేసి వేగస్

నాడి బలోపేతం అండి. ఇదేంటో ఇప్పుడు చూద్దాం. మన శరీరానికి ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా నాడీ వ్యవస్థ నియంత్రణలో ఉండడానికి యోగా తోడ్పడుతుందట. మన శరీరంలో వేగస్ నాడి అతిపెద్ద కాపలానాడండి. ఇది మెదడు నుంచి మొదలుకొని శ్వాస, జీర్ణ, నాడీ వ్యవస్థను చుట్టుకుంటూ శరీరం అంతా ప్రయాణిస్తుందట. శ్వాస ప్రక్రియ, గుండె వేగం, జీర్ణక్రియ, మన అనుభవాలన్నింటినీ కూడా వేగస్ నాడితో సంబంధాలు.

వాళ్ళు ఆందోళన ఇలాంటి విషయాల నుంచి తేలిగ్గా మామూలు స్థితికి చేరుకుంటారు. యోగా ప్రాణాయామం వంటి యోగా పద్ధతులు వేగల్ టోన్ను పెంచుతున్నట్లు పరిశోధనలో గుర్తించారండి. వాపు మార్పుల తగ్గుదల అంట అదేంటో ఇప్పుడు చూద్దాం. యోగా గుండె జబ్బు, మధుమేహం, ఆర్థరైటిస్ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఒంట్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు సంబంధిత మార్పులు కూడా వస్తూ ఉంటాయి. ఈ వాపు తరహా మార్పులను నెమ్మదించడంలో సూర్య నమస్కారాలు అలాగే వీరాసనం వంటి ముందుకి వంగి వేసే ఆసనాలు చాలా బాగా ఉపయోగపడతాయట. సుమారుగా 200 మంది పైగా 3 నెలల పాటు నిర్వహించిన అధ్యయనంలో యోగాభ్యాసం అనంతరం వీరిలో 3 రకాల వాపు సూచికలు తగ్గినట్లుగా గమనించారట. హై బీపీ కూడా తగ్గుముఖం పడుతుంది. అది ఎలానో ఏంటో ఇప్పుడు చూద్దామండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటును కూడా తగ్గించుకోవచ్చట. యోగా మూలంగా ఒత్తిడి తగ్గడం, ప్రశాంతత చేకూరడం, కండరాలు దృఢంగా పటిష్టంగా అవుతాయండి. ఫలితంగా అధిక రక్తపోటు కూడా తగ్గినట్లుగా ఈ అధ్యయనంలో వెలువడైంది. మరింత శక్తి ఇదేంటో ఇప్పుడు చూద్దామండి. కొంతమంది వృద్ధుల్ని ఎంచుకొని వారికి 6 నెలల పాటు హఠయోగా శిక్షణ ఇచ్చారట. ఈ శిక్షణ తర్వాత వారిలో ఏం గమనించారంటే ఆరోగ్యం మెరుగుపడడం, రోజువారీ పనులు తేలిగ్గా చేసుకోవడం, బలం చేకూరడంతో పాటు నిస్సత్తువు కూడా తగ్గినట్లుగా గుర్తించారట. మణికట్టు వద్ద నొప్పితో బాధించే కార్పల్ టనల్ సిండ్రోమ్, నడునొప్పి వంటి సమస్యలకు కూడా నిపుణ శిక్షణలో యోగా చేస్తే ఫలితాలుంటాయండి. ఇది వాళ్ళు ఈ అధ్యయనంలో గుర్తించారట. అలాగే యువతీ యువకుల్లో యోగా వల్ల శారీరక ఫిట్నెస్ కూడా మెరుగవడం, వాలినట్లుండే భుజాలు కూడా పైకి పొంగడం వంటి మెరుగైన మార్పులు కూడా కనపడుతున్నట్లుగా గుర్తించారు. లిజనర్స్, ఈరోజు టాపిక్ మీరందరూ విన్నారు కదండి. నా టాపిక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మళ్ళీ రేపు వచ్చే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక టాపిక్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అదితి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 77

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334102.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మనం వాడే పనిముట్లు, వాటి జాగ్రత్తలు పాఠం వింటారు.
1: అమ్మా, ఇందాక నుంచి దేనికోసమో వెతుకుతూ ఉన్నావు, దేనికోసం?
2: కత్తెర కోసం. నీకేమైనా కనపడిందా?
1: లేదమ్మా, నేను వెతకనా?
2: వస్తువు పెట్టిందని నేనే. ఎక్కడ పెట్టానో మర్చిపోయా.
1: ఇప్పుడు కత్తెరతో ఏం పనమ్మా?
2: ఉప్పు ప్యాకెట్ ను కత్తిరించి డబ్బాలో పోయాలి.
3: తల్లి కూతుళ్ళిద్దరూ దేనికోసమో హడావిడిగా వెతుకుతూ ఉన్నట్టున్నారు.
1: వచ్చారా నాన్నగారు? అమ్మ కత్తెర కోసం వెతుకుతుంది, మీకేమైనా కనపడుతుందేమో వెతకండి.
3: ఏదైనా ఒక పనిముట్టును వాడిన తరువాత దాన్ని ఎప్పుడు ఉంచే చోట ఉంచితే ఇలా వెతుక్కునే పని ఉండదు కదా.
2: అబ్బా, పనిముట్టు కనబడక నేను అవస్థపడుతుంటే మీ సాధింపులు కూడా ఇప్పుడేనా?
3: ఇవి సాధింపులు కావు ప్రభా, నిజాలు. ప్రతి పనిముట్టుకు దాన్ని దాచే చోటంటూ ఉండాలి. ఉపయోగించిన తరువాత ఆ వస్తువును అక్కడే ఉంచాలి. ఇంతకీ కత్తెరతో చేయవలసిన పనేంటో?
2: ఆ ఉప్పు ప్యాకెట్ ను కత్తిరించి డబ్బాలో పోయాలండి.
3: ఓ, అంతేనా? ఆ ప్యాకెట్ ను డబ్బాను ఇలా ఇవ్వు, బ్లేడ్ తో కట్ చేసి డబ్బాలో పోస్తాను.
2: తొందరగా ఆ పని చెయ్యండి, నాకు ఈ వెతుకులాట తప్పుద్ది.
1: నాన్న, ఇందాక మీరు పనిముట్టు అన్నారు, పనిముట్టు అంటే కత్తెరా?
3: పనిముట్టు అంటే కత్తెర ఒకటే కాదమ్మా, సుత్తే, కత్తి, బ్లేడు, గరిటె, స్క్రూ డ్రైవర్, పార, పలుగు, ఇవన్నీ కూడా పనిముట్లే.
1: అసలు పనిముట్లు అంటే ఏమిటి?
3: పనిముట్లు అంటే మనం తక్కువ బలాన్ని సరిగా ఉపయోగించి ఎక్కువ పని సులువుగా చేయడానికి వీలు కల్పించే సాధనాలు అన్నమాట. ఇదిగో ఈ ఉప్పు ప్యాకెట్కు ఉండే ప్లాస్టిక్ కవర్ని చేత్తో చించాలంటే చాలా కష్టపడాలి, అవునా? ప్లాస్టిక్ కవర్ సరిగ్గా చినకపోతే ఉప్పు నేల మీద చిందరవందరగా పడిపోతుంది.
1: అవును, అందుకేగా.

0: బతికింది.
1: అందుకనే ఈ ప్లాస్టిక్ కవర్ను కత్తెరతో కానీ లేదా ఇలా బ్లేడ్తో కానీ కోసినట్లయితే సులభంగా ఉంటుంది. ఇలా ఒక పని సులభంగా చేయడానికి ఉపయోగించే సాధనాన్ని పనిముట్టు అంటాం.
0: అయితే నాన్న, మనం ప్రతిరోజు చాలా పనిముట్లను ఉపయోగిస్తూ ఉంటాం కదా?
1: కరెక్ట్, మనం ప్రతిరోజు అనేక రకాలైన పనిముట్లను ఉపయోగిస్తూ ఉంటాం. ఏది నీకు తెలిసిన కొన్ని పనిముట్ల పేర్లు చెప్పు.
0: గరిటె, చెంచా, చేత, కొడవలి, కత్తిపీట, చాకు, నాగలి, ఇంకా
1: పట్టుకారు, సూది, దబ్బనం, ఆకురాయి లాంటివి చాలా ఉన్నాయి. మనం మన ఇంటి గోడకు ఒక క్యాలెండర్ తగిలించాలంటే ఏం చేస్తాం?
0: గోడకు మేకు కొట్టి తగిలిస్తాం.
1: అయితే మనం గోడకు మేకును దించాలంటే చేత్తో కొట్టి దించగలమా?
0: అయ్యో నాన్న, చేత్తో కొట్టి ఎవరైనా గోడకు మేకును దించగలరా? రాతితోనో సుత్తితోనో కొట్టి దించాలి.
1: అవును కదా, రాతితో కొట్టి గోడకు మేకును దించినట్లయితే మేకు అటో ఇటో బెడిసిపోవచ్చు. కానీ సుత్తితో కొడితే మేకు సులభంగా గోడలోకి దిగుతుంది. సుత్తికి పిడి ఉంటుంది, దాన్ని పట్టుకుంటే వాడడానికి బాగా వీలుగా ఉంటుంది. సరే గాని వాసవి, సుత్తిలో ఏ ఏ భాగాలు ఉంటాయో తెలుసా నీకు?
0: తెలియదు నానా, వివరంగా చెప్పరు.
1: చెబుతాను గాని వాసవి, మనం సామాన్లు భద్రపరిచే గదిలో చిన్న చిన్న పనిముట్లు పెట్టిన చెక్క పెట్టు ఒకటి ఉంది. దాన్ని ఇక్కడికి తెచ్చావంటే అన్ని పనిముట్ల గురించి వివరంగా చెప్తాను.
0: అలాగే నాన్న. ఇదిగోండి నాన్నగారు, పనిముట్లున్న చెక్క పెట్టే.
1: ఇదేనమ్మా పెట్టే. ఇందులో ఏది? ఇది సుత్తి. అంటే
0: దీన్ని సుత్తి అని అంటారు కదా, మరి మీరేమో సుత్తే సుత్తే అంటున్నారు.
1: దీన్ని సుత్తే అనడమే కరెక్ట్ అమ్మా. సుత్తి అని ప్రస్తుతం మనం వాడుక భాషల్లో అంటున్నాం, కాబట్టి దీన్ని సుత్తే అనాలి. సుత్తి అని కూడా అనవచ్చు. మరి ఇంగ్లీష్లో అయితే దీన్ని హ్యామర్ అంటారు.
0: అంటే సుత్తే అన్న సుత్తి అన్న ఒకటేనన్నమాట. సరేలే, దీనిలో భాగాల గురించి చెప్పండి.
1: అలాగేనమ్మా, చెబుతాను, జాగ్రత్తగా విను. సుత్తిలో బరువైన ఉక్కు ముక్క, దాన్ని వాడటానికి కర్రపిడి ఉంటాయి. కొన్నింటిలో కర్రపిడికి బదులు ఇనుపపిడి కూడా ఉంటుంది. ఉక్కు ముక్కలో గుండ్రంగా చదునుగా ఉండే ఈ వైపును గోడలో కానీ చెక్కలో కానీ మేకును దించడానికి ఉపయోగిస్తాం.
0: రెండో వైపు వంపు తిరిగిన చీలిక భాగం ఉందే, దానితో ఏం చేస్తాం?
1: సుత్తితో కొట్టి దించిన ఇనుప మేకును చేతితో లాగి తీయగలమా?
0: అమ్మో, అదెలా సాధ్యమవుతుంది?
1: చేతితో తీయడం సాధ్యం కాదు, కాబట్టి ఇదిగో ఈ సుత్తెలో ఉండే రెండో వైపును వాడతాం. దీన్ని నెయిల్ పుల్లర్ అంటారు. ఈ ఉక్కు ముక్కకున్న వంపు తిరిగిన చీలిక మధ్య మేకును ఇరికించి లాగితే మేకు సులభంగా బయటకు వస్తుంది.
0: నెయిల్ పుల్లర్ అంటే ఏమిటి?
1: ఇంగ్లీష్ భాషలో నెయిల్ అంటే మేకు, పుల్లర్ అంటే లాగేది. వెరసి నెయిల్ పుల్లర్ అంటే మేకును లాగేది అని అర్థం. ఈ ఏర్పాటు అన్ని సుత్తులకు ఉండవు, కొన్నింటికి మాత్రమే ఉంటాయి.
0: నాన్నగారు, ఈ నెయిల్ పుల్లర్ తో ఎలాంటి మేకునైనా లాగేయవచ్చా?
1: చూడు వాసవి, నెయిల్ పుల్లర్ తో తీగ మేకును మాత్రమే గోడలోంచి గాని చెక్కలో నుంచి గాని లాగేయవచ్చు. మరమేకును తీయడానికి స్క్రూ డ్రైవర్ అనే పనిముట్టును వాడాలి.
0: స్క్రూ డ్రైవర్ అంటే ఏది నాన్నగారు?
1: అది కూడా మన పెట్టులో ఉందమ్మా, చూపిస్తానుండు. ఏది? ఇదిగో ఇదే స్క్రూ డ్రైవర్. అంటే ఉక్కు కడ్డీకి ఒక కొన పలుచగా సాగగొట్టబడి ఉంటుంది, రెండవ కొనకు పిడి బిగించబడి ఉంటుంది. దీనితో మరమేకును దించడం గాని తీయడం గాని సులభం.
0: దీనితో మరమేకును చెక్కలోకి ఎలా దించాలో చెప్పండి.
1: ఏముందమ్మా, మరమేకుకు మర ఉంటుంది, దాని తలపైన స్క్రూ డ్రైవర్ను పెట్టి తిప్పడానికి గాడి కూడా ఉంటుంది, నీకు తెలుసు కదా?
0: తెలుసు.
1: మరమేకును తీసుకుని కొయ్య మీద పెట్టి చిన్న దెబ్బ వేసి దాని తలపై ఉన్న గాడిలో స్క్రూ డ్రైవర్లో ఉన్న పలుచగా సాగకొట్టిన భాగాన్ని పెట్టి పిడిని చేత్తో పట్టుకుని క్లాక్ వైజ్ అంటే గడియారం ముళ్ళు తిరిగే వైపుగా తిప్పితే మరమేకు కొయ్యలోకి దిగిపోతుంది.
0: మరి మరమేకును తీయడం?
1: మరమేకును తీయాలి అనుకున్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అంటే గడియారం ముళ్ళు తిరిగే వైపు కాకుండా వెనుకకు తిప్పితే ఊడి వచ్చేస్తుంది.

0: చెప్పిన దాని ప్రకారం మరమేకును కొయ్యలోకి దించాలంటే స్క్రూ డ్రైవర్ను కుడివైపుకు, తీయాలంటే ఎడమ వైపుకు తిప్పాలి, అంతే కదా?
1: వెరీ గుడ్, చాలా బాగా అర్థం చేసుకున్నావమ్మా.
0: అసలు స్క్రూ డ్రైవర్ అంటే అర్థం ఏమిటి నాన్నగారు?
1: ఇంగ్లీష్లో స్క్రూ అంటే మర, డ్రైవర్ అంటే నడిపేది దింపేది అని అర్థం. స్క్రూ డ్రైవర్ అంటే మరను నడిపేది దింపేది అని అర్థం.
0: నెయిల్ పుల్లర్, స్క్రూ డ్రైవర్ ఈ రెండు ఇంగ్లీషు పదాలన్నమాట.
1: అన్నమాట కాదమ్మా, ఉన్నమాటేరా.
0: నాన్నగారు ఇందాక అమ్మ కత్తెర కోసం వెతికింది, ఇదిగో ఈ పెట్టలోనే ఉంది.
1: ఆ అవును వాసవి, కత్తెరను ఇందులోనే పెట్టి ఇల్లంతా వెతికితే ఎక్కడ దొరుకుతుంది? అయినా దీనితో చేయాల్సిన పని అయిపోయింది కదా.
0: నాన్నగారు దీనికి కత్తెర అని పేరు ఎలా వచ్చింది?
1: అదేంటమ్మా అలా అడిగావు? దీన్ని గుడ్డలు, కాగితాలు, పలుచని వస్తువులు కత్తిరించడానికి ఉపయోగిస్తాం, కాబట్టి దీన్ని కత్తెర అన్నారు. ఇంగ్లీష్లో కత్తెరను సిజర్స్ అంటారు.
0: ఈ కత్తెరలో ఏ ఏ భాగాలు ఉంటాయో చెప్పండి.
1: రెండు గట్టి ఇనుప బద్దలు ఉంటాయి. ఈ రెండు బద్దెల కొనలు మొనదేలి ఉంటాయి. వీటి లోపల అంచులు సానబెట్టబడి ఉంటాయి. ఈ రెండు బద్దెలను కలపడానికి ఒక చిన్న ఇనుప బుడిపు ఉంటుంది. బద్దెలకు రెండో వైపున ఉంగరాల వంటివి ఉంటాయి. ఈ కత్తెరను వాడేటప్పుడు చిన్న ఉంగరంలో బొటనవేలును, పెద్ద ఉంగరంలో మిగిలిన నాలుగు వేళ్లను ఉంచి కత్తిరిస్తాం.
0: రేకు ముక్కలను, తీగ ముక్కలను కూడా ఈ కత్తెరతో కత్తిరించవచ్చా?
1: రేకులను కత్తిరించే కత్తెరలు వేరే ఉంటాయమ్మా, వాటితోనే రేకులను కత్తిరించాలి, ఈ కత్తెరలతో కాదు, సరేనా? ఇంతవరకు మనం పరిశీలించినవన్నీ చిన్న చిన్న పనిముట్లు. ఇవి సాధారణంగా మనం ఇళ్లలో వాడుకునేవి. వీటిల్లో పెద్ద పెద్దవే కాకుండా ఇంకా బోలెడన్ని పనిముట్లను మనం చెక్క పని చేసేవారి దగ్గర, స్వర్ణకారుల దగ్గర, ఇనుము పని చేసేవారి దగ్గర, సైకిల్ రిపేర్ చేసేవారి దగ్గర, పెద్ద పెద్ద ట్రాక్టర్లు, మోటార్లు రిపేర్ చేసేవారి దగ్గర కూడా చూడవచ్చు. అయితే పనిముట్లను వాడడం ఒక ఎత్తు అయితే వాటిని భద్రపరచడం మరో ఎత్తు.
0: పనిముట్లను ఎలా భద్రపరచాలో ఒకసారి చెప్పండి నాన్నగారు.
1: చెప్తాను వినమ్మా. పనిముట్లు వాడిన తరువాత పొడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. తరువాత వాటికి కొబ్బరి నూనెను కానీ, గ్రీజును కానీ, వేజలైన్ను కానీ పలుచగా పూయాలి. పనిముట్లు గాలిలోని తేమ వల్ల తుప్పు పట్టే అవకాశం ఉంటుంది, కాబట్టి పనిముట్లకు గాలి తేమ తగలకుండా చూడాలి. ఒకవేళ పనిముట్టు తుప్పు పట్టినట్లయితే కిరసనాయిలు పూసి కొంతసేపు ఉంచిన తరువాత గుడ్డతో రుద్దాలి. అప్పుడు తుప్పు రాలిపోతుంది. ఒక పనిముట్టును దాని ప్రత్యేకమైన పనికే వాడాలి. ఇష్టం వచ్చినట్లు వాడితే పనిముట్టు పాడైపోతుంది. ప్రతి పనిముట్టును వాడుకకు అవసరమైన విధంగా తగిన స్థితిలో వాటిని ఉంచాలి. ప్రతి పనిముట్టుకు దాన్ని దాచే చోటు ఉండాలి. వాడకం అయిన తరువాత దాని ప్రత్యేక స్థానంలో దాన్ని భద్రపరచాలి. అలా చేస్తే అవసరమైనప్పుడు దాన్ని వెతుక్కోవలసిన పని ఉండదు. చిన్న చిన్న పనిముట్లు అయితే వాటిని పనిముట్లు ఉండే పెట్టెలో పెట్టి భద్రపరచవచ్చు.
0: ఇదిగో మనం భద్రపరచామే, ఆ విధంగా కదా నాన్న?
1: అవునమ్మా, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే వస్తువులు చాలా కాలం మన్నుతాయి.
0: ఈరోజు మనం వాడే పనిముట్లు, వాటి జాగ్రత్తల గురించి చాలా విషయాలు తెలిసాయి నాన్నగారు.
1: మంచిదమ్మా.
2: ఈ కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: మనం తక్కువ బలాన్ని సరిగా ఉపయోగించి ఎక్కువ పనిని సులువుగా చేయడానికి వీలు కల్పించే సాధనాలను పనిముట్లు అంటారు.
1: మనం ప్రతిరోజు అనేక రకమైన పనిముట్లను ఉపయోగిస్తూ ఉంటాం.
2: గరిటె, చెంచా, చేట, తిరగలి, కొడవలి, కత్తిపీట, చాకు, నాగలి, గొడ్డలి, సూది, దబ్బనం, ఆకురాయి లాంటివి అన్ని కూడా పనిముట్లే.
1: సామాన్యంగా మన ఇంట్లో ఉండే పనిముట్లలో సుత్తె ఒకటి. కొన్ని సుత్తెలకు రెండో వైపున నెయిల్ పుల్లర్ ఉంటుంది.
2: మన ఇంటిలో ఉండే మరో ముఖ్యమైన పనిముట్టు స్క్రూడ్రైవర్. దీనితో మరమేకును చెక్కలోకి దించడం, ఊడదీయడం సులభం అవుతుంది.
1: బట్టలు, కాగితాలు, పలుచని వస్తువులు కత్తిరించడానికి కత్తెరను ఉపయోగిస్తాం. రేకు ముక్కలను, తీగలను కత్తిరించడానికి మరో రకం కత్తెరలను ఉపయోగిస్తారు.

0: ఇనుప పని చేసేవారు, చెక్క పని చేసేవారు, సైకిల్ రిపేర్ చేసేవారు, మెకానిక్ షాపుల్లో పనిచేసేవారు వీటినే కాకుండా రకరకాల పనిముట్లను వాడతారు.
1: పనిముట్లను వాడిన తర్వాత పొడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. తర్వాత వాటికి కొబ్బరి నూనెను కానీ గ్రీసును కానీ పలుచగా పూయాలి.
2: పనిముట్లు గాలిలోని తేమ వల్ల తుప్పు పట్టే అవకాశం ఉంటుంది, కాబట్టి పనిముట్లకు గాలి తేమ తగలకుండా భద్రపరచాలి.
1: పనిముట్లకు తుప్పు పట్టినట్లయితే కిరసనాయిల్ పూసి కొంతసేపు ఉంచి తర్వాత గుడ్డతో రుద్దాలి.
0: ఏ పనిముట్టునైనా దాని ప్రత్యేకమైన పనికి వాడాలి.
3: మీరు ఇంతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మనం వాడే పనిముట్లు, వాటి జాగ్రత్తలు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని పనిముట్లతో పని సులభం పాఠం వింటారు.
4: ఒకటి, రెండు, మూడు. ఆ పన్ను ఎవరికి దొరికితే వాళ్ళకే, సరేనా?
5: సరే, పరిగెత్తు.
4: నాకే దొరికింది.
5: అదేం కాదు, నేను ముందందుకున్నాను ఈ పండు నాది.
4: నాది.
5: సరే, ఉన్నది ఇద్దరం. జాంపండు ఒక్కటే దొరికింది. ఓ పని చేద్దామా?
4: ఏం చేద్దాం?
5: కాకెంగిల్ చేస్తాను. ఓ ముక్క నీకు, ఓ ముక్క నాకు, సరేనా?
4: సరే, జాంపండు ఇలా అయి నేను కాకెంగిల్ చేస్తాను.
5: అబ్బా, ఆశ పెద్ద ముక్క కొరుక్కుందామని.
4: నువ్వు అంతేగా, నాకే ఇయ్యి,
5: నేను చేస్తాను.
4: కాదు, నేనే చేస్తాను.
6: అబ్బా, ఏమిటర్రా రాధా శారదా దెబ్బలాడుకుంటున్నారు?
5: ఇదిగో నాన్నా, ఈ జాంపండు నేను కాకెంగిల్ చేసి ఇస్తానంటే రాధా ఒప్పుకోవటం లేదు.
4: మరేమో, పెద్ద ముక్క కొరకాలని శారద ప్లాన్ మావయ్యా.
5: రాధ కూడా అలాగే అనుకుంటోంది.
6: ఇద్దరూ దెబ్బలాడుకోకండి, ఇద్దరికి జాంపండు సమానమైన ముక్కలు వచ్చేటట్టు చేస్తాను. రాధా శారదా, గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరికీ సమానంగా రావాలి అంటే ఓ చాకు తీసుకుని సమానమైన ముక్కలు కోసుకోండి. శారదా, నువ్వెళ్ళి ఓ చాకు తీసురా.
5: ఇదిగోనండి.
6: అరే, నీ చేతికి ఏమైందమ్మా?
5: ఇందాక పెన్సిల్ చెక్కుతుంటే పొరబాటున చాకు జారి వేలు మీద పడింది నాన్నగారు.
6: చాకు వేలు మీద పడిందా? అయినా పెన్సిల్ చెక్కడానికి షార్ప్నర్ ఉపయోగించాలి, కానీ చాకును ఎందుకు వాడావు?
5: షార్ప్నర్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు నాన్నగారు.
6: దేనితో చేయాల్సిన పని దానితోనే చేయాలి. అలాగే జాంపండు బ్లేడుతో కోయడం కష్టం, అదే చాకుతో ముక్కలుగా సమానంగా కోయగలిగాను. అంటే పనిముట్లతో పని సులభంగా అవుతుందన్నమాట.
4: సరిగ్గా చెప్పావు మామయ్యా. మా మాస్టారు అదే చెప్పేవారు. పెన్సిలు, పుస్తకాలు, పలకలు, బలపాలు, ఇవి విద్యార్థుల పనిముట్లని.
6: అవును రాధా. రాధా, నువ్వు పొలానికి వస్తానన్నా, వస్తావమ్మా?
4: వస్తాను మావయ్యా, నేను వస్తాను.
6: సరే, ఇద్దరు పదండి. అమ్మాయిలు, ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. కమ్మరికి ఓ పార తయారు చేయమని చెప్పాను.
5: పార అని నీ చేతిలో ఉన్న బుల్లి పుస్తకంలో రాసుకున్నావేమిటి?
4: మనకి తెలియని పదం వచ్చినప్పుడు వెంటనే రాసుకుని ఒకటి రెండు సార్లు చదువుకుంటే నోటికి వస్తుందని మా మాస్టారు చెప్పారు. అంచేత ఎప్పుడు ఓ చిన్న పుస్తకం, పెన్సిలు ఉంచుకుంటాను.
6: చాలా మంచి పద్ధతి రాదా అది. కేశవయ్య, పార తయారైందా?
7: తయారైందండి. ఇదిగో.
4: కేశవయ్య గారు నమస్కారం అండి.
7: నమస్కారం. అమ్మా, నీ పేరేమిటి?
4: రాధ.
6: మా మేనకోడలు పట్నం నుండి నిన్న రాత్రే వచ్చింది.
4: ఇక్కడ ఇన్ని రకాల పారలు, కత్తులు ఉన్నాయిగా, వీటి పేర్లు కొద్దిగా తెలుసు. కొన్నింటి బొమ్మల్ని పుస్తకంలో చూశాను, కొన్ని వస్తువుల్ని ఇప్పుడు చూస్తున్నాను. అవును, వీటిని చేయడానికి మీరు వాడే పనిముట్లు ఏమిటండి?
7: ఇనుముతో పనులు చేసే మాలాంటి వాళ్ళ దగ్గర ముఖ్యంగా పెద్ద పెద్ద సుత్తులు ఉంటాయమ్మా.
4: పెద్ద పెద్ద సుత్తులా? అవెందుకు?
7: పెద్ద పెద్ద సుత్తులు కాలిన ఇనుమును వంచడానికి ఉపయోగిస్తాం. ఇదిగో ఈ సుత్తి చూసారా, ఎంత పెద్దగా ఉందో.
4: అవును, చాలా పెద్దగా ఉంది.
7: ఈ ఇనుప దిమ్మను చూసారా, ఈ దిమ్మ మీద కాల్చిన వస్తువులు ఉంచుతాం.
4: అలాగా?
7: ఇదిగో, ఇది కొలిమిలో కాల్చిదీసిన ఇనుప రేకు. దీని మీద ఒక్క దెబ్బ వేస్తే ఎలా ఉంగుతుందో చూడండి.

0: భలే భలే, భలేగా వంగింది ఇనుపరేకు.
1: మరి ఈ కొలిమిలో ఉన్న చిన్న చిన్న ఇనుప ముక్కలను ఎలా బయటికి తీస్తారు?
2: ఈ పట్టగారు సహాయంతో చిన్న చిన్న ఇనుప ముక్కలను బయటికి తీస్తాం.
0: దీని పేరేమిటి?
2: దీని పేరు శ్రావణం.
1: శ్రావణం, పుస్తకంలో బొమ్మ కూడా అచ్చం ఇలాగే ఉంది.
2: దీని బొమ్మనే పుస్తకంలో చూశారన్నమాట. బాగుంది. కొలిమిలో బొగ్గులు వేయడానికి, వేసిన బొగ్గులను సర్దడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఇంకా కొలిమిని మండించే గాలితిత్తులు, చక్రాలు, ఇవన్నీ కూడా మా పనిముట్లే.
1: ఒక్కసారి నేను రాసుకున్నవన్నీ చదువుతాను.
2: అలాగేనమ్మా.
1: కమ్మరి వారి పనిముట్లు: పెద్ద పెద్ద సుత్తిలు, ఇనుప దిమ్మలు, పట్టకారు, శ్రావణం, గాలితిత్తులు, చక్రాలు, ఇంకా
2: కొలిమి కూడా రాసుకోండి అమ్మా.
1: కొలిమి. థ్యాంక్స్ అండి. మావయ్య, మనం ఇంకా కదులుదావా?
3: సరే అర్రా. సరదా, నువ్వు రాతని తీసుకుని మన పొలం దగ్గరికి వెళ్ళు. నేను పక్క వీధిలో పని చూసుకుని ఇప్పుడే వస్తాను.
1: సరే నాన్నగారు, పద రాదా? అవును సారదా, మొన్న ఈ మధ్య మా వాళ్ళు చెక్క బీరువ, మడత మంచం, బల్లా చేయించారుగా. అప్పుడు వడ్రంగి పనిముట్లు రాశాను.
0: వడ్రంగి పనిముట్లా? నాకు తెలుసులే.
1: అయితే చెప్పు. రంపం, సుత్తి ఇవేగా? ఇంకా బోలెడు ఉన్నాయి. వడ్రంగి వారు చేసే రకరకాల పనులని గుర్తు తెచ్చుకుంటూ వెళ్తే ఏ పనిముట్లను ఉపయోగిస్తారో ఇట్టే తెలుస్తుంది.
0: అలాగా? అవును. కొయ్యని చెక్కడానికి ఉపయోగిస్తారు, దాని పేరేమిటి?
1: కొయ్యని చెక్కడానికి ఉపయోగించే పనిముట్టు పేరు బాడిస లేదా బాడిస ఉల్లి అంటారు.
0: బాడిస లేక బాడిస ఉల్లి. బాగుంది. అవును, కొయ్య ముక్కల్ని చెక్కిన తర్వాత నున్నగా చేస్తారు, దాని పేరేమిటి?
1: కొయ్యను నున్నగా చేయడాన్ని చిత్రిక పట్టడం అంటారు. అందుకు ఉపయోగించే పనిముట్టు పేరు చిత్రిక గుళ్ళ. ఇందాక నువ్వు చెప్తావే రంపమని, దాన్ని చెట్లని కొయ్యల్ని కొయ్యడానికి వాడతారు. అలాగే సుత్తుల్ని మేకులు కొట్టడానికి ఉపయోగిస్తారు.
0: ఇవి కాక ఇంకా ఏమైనా ఉన్నాయా?
1: ఉన్నాయి. కొయ్యకు రంధ్రాలు వేయడానికి బరమాని ఉపయోగిస్తారు.
0: బర్మానా?
1: బర్మా కాదు, బరమ.
0: బరమ, అవును. మరమేకులు దించటానికి స్క్రూ డ్రైవర్ వాడతారు. మరి మేకులు బయటికి లాగడానికి ఉపయోగిస్తారు, దాని పేరేమిటి?
1: మేకులు లాగివేయటానికి నెయిల్ పుల్లర్ని వాడాలి.
0: నెయిల్ పుల్లర్?
1: అవును. మేకులు కొట్టడానికి సుత్తుని ఉపయోగిస్తే వెంటనే సులభంగా మేకులు దిగుతాయి. అలాగే మేకులు లాగివేయటానికి నెయిల్ పుల్లర్ని వాడాలి. దానివల్ల పని సులభంగా అవడమే కాక త్వరగా కూడా అవుతుంది.
0: కరెక్ట్గా చెప్పావు. నెయిల్ పుల్లర్ని ఉపయోగించి మేకుల్ని ఇట్టే లాగేస్తారు. అవును రాధా, మాటల్లోనే పొలం దగ్గరికి చేరుకున్నాం.
1: ఎంత బాగుంది ఈ పొలం. పచ్చని చెట్లతో, అందంగా ఉన్న గట్లతో. శారదా, ఓ సహాయం చేస్తావా?
0: ఏమిటది?
1: ఎలాగూ రకరకాల పనిముట్లను గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నీకు తెలుసున్న రైతుల పనిముట్ల గురించి చెప్పవు?
0: ఓ అలాగే. ఇది చూసావా?
1: ఇది నాగలి.
0: నాగలే, భలేగా గుర్తుపట్టావు.
1: మన పుస్తకంలో పెద్దగా నాగలి బొమ్మ వేశారు కదా.
0: నాగలితో పొలం దున్నుతారు. ఇది పార.
1: మాయ చెప్పాడుగా, మొక్కలు చెట్ల దగ్గర మట్టిని సర్దటానికి ఉపయోగిస్తారు, అలాంటిదే కదూ?
0: కరెక్ట్గా చెప్పావు. ఇహ దీని పేరు గడ్డపలుగు.
1: గడ్డపలుగా?
0: గడ్డపలుగే. మట్టిని త్రవ్వటానికి దీనిని వాడతారు.
1: గడ్డపలుగును మట్టిని త్రవ్వటానికి ఉపయోగిస్తారు.
0: ఇహ దీని పేరు గొర్రు. విత్తనాలు వేయటానికి వాడతారు.
1: గొర్రు కదా అంది?
0: గొర్రే. విత్తనాలు వేయటానికి వాడతారు. ఈ అర్ధ చంద్రాకారంలో ఉన్న కత్తిని చూసావా? దీన్ని కొడవలి అంటారు. మరి ఇదేమో గొడ్డలి. కొమ్మలు నరకడానికి వాడతారు.
1: అవును, కొడవలితో పంటని కోస్తారు కదూ?
0: కరెక్ట్. కొడవలిని పంటలు కొయ్యటానికి ఉపయోగిస్తారు. ఇంకోటి ఉంది, దాన్ని ఇంట్లోనూ ఉపయోగిస్తాం, పొలంలోనూ ఉపయోగిస్తాం.
1: ఏమిటది?
0: దబ్బనం. బట్టలు కుట్టే సూదిలానే ఉంటుంది, కానీ దానికంటే పెద్దగా లావుగా ఉంటుంది.
1: అవును, దబ్బనాన్ని ఇంట్లో గోను సంచులు కుట్టడానికి వాడతారు కదూ?
0: పొలంలో కూడా ధాన్యపు సంచీలు కుట్టడానికి ఉపయోగిస్తాం.

0: ఇంతకీ శారదా, పొలంలోకి ఇన్ని నీళ్లు వస్తున్నాయి కదా, నీళ్ళని పొలంలోకి లాగడానికి ఏదైనా పనిముట్టు ఉందా?
1: ఆ ఉంది, దాన్నే గుల్లా అంటారు.
0: గుల్లానా?
1: గుల్లే. దాన్ని పొలంలోకి నీళ్లు లాగడానికి ఉపయోగిస్తారు.
0: ఒకటి, రెండు, మూడు, మొత్తం

0: దుస్తులు, పొలం పనులకి వాడే పనిముట్లు ఇవన్నీ.
1: ఏమిటర్రా ఏవో పనిముట్లు అంటున్నారు, ఏమిటి?
0: రకరకాల వృత్తుల వారు, అంటే రైతులు, వడ్రంగులు, కమ్మరులు వాడే పనిముట్లను గురించి మాట్లాడుకుంటున్నాను నాన్నగారు.
1: మరి మాలాంటి వ్యవసాయదారులం వాడే పనిముట్లు ఏమేమిటి?
0: అన్నీ పుస్తకంలో రాసుకున్నా, చూసి చెప్తా.
1: చూసి చెప్పడం ఏమిటి? పనిముట్టు పేరు చెబితే అది ఎందుకు ఉపయోగపడుతుందో చెప్పాలి. అలాగే ఫలానా పని చేయడానికి ఫలానా పనిముట్టు ఉపయోగపడుతుందని చెప్పగలగాలి.
0: ఇప్పుడేగా తెలుసుకుంది, సెలవులు అయ్యేసరికి అన్నీ నేర్చుకుంటాలే.
1: శారద ఏమైనా తప్పు చెప్పిందేమో. నేను పనిముట్టు పేరు చెప్పి అది ఎందుకు పనికి వస్తుందో చెప్తాను. నీ పుస్తకంలో రాసుకున్నావుగా, సరిచూసుకో.
0: నేను తప్పుగా ఏం చెప్పలేదు, అన్నీ సరిగ్గానే చెప్పాను.
1: సరేలే, మరోసారి చెప్తే ఏమైంది? వ్యవసాయ పనిముట్లలో ముఖ్యమైంది నాగలి, పొలం దున్నడానికి పనికి వస్తుంది. ఆ తరువాత పార, మట్టి త్రవ్వడానికి, చిమ్మడానికి పనికి వస్తుంది. అలాగే గడ్డ పలుగు, దీంతో పొలంలో సులభంగా మట్టి పెగలించగలం, త్రవ్వగలం.
0: పారతో ఆ మట్టిని ఎత్తి ప్రక్కన వేయొచ్చు కదూ.
1: చూసావా, రెండోసారి చెప్పేటప్పటికే ఏ పనిముట్టును ఎందుకు వాడతారో అర్థమైపోతుంది. ఇంకా ఏమేమిటబ్బా?
0: గొర్రు, గుళ్ళ, కొడవలి. నేను తప్పు చెప్పాననుకున్నావు కానీ నాన్న, అసలు నువ్వే మర్చిపోయావు.
1: మర్చిపోలేదు, పక్కన నువ్వు ఉన్నావుగా, నీవేమైనా చెప్తావని ఆగాను. గొర్రు విత్తనాలు వేయడానికి, గుళ్ళ పొలంలోకి నీళ్లు లాగడానికి, ఇక కొడవలి పంట చేను గడ్డి కోయడానికి ఉపయోగపడతాయి.
0: మావయ్య, శారదా దబ్బను, గొడ్డలి కూడా చెప్పింది.
1: అవి వ్యవసాయదారులు పొలంలో ఉపయోగించేవే. అయితే గొడ్డలిని కట్టెలు కొట్టడానికి, దబ్బనాన్ని గోను సంచులు కొట్టడానికి అందరిళ్లలోనూ వాడతారు.
0: మా ఇంట్లో అమ్మ బట్టతో సంచులు కుట్టడానికి సూది వాడుతుంది. అవి చిన్న సంచులు, ధాన్యం సంచులను దబ్బనంతో కుడతారు. ఓహో, అలాగన్నమాట.
1: శారదా, రాధా, మీకు సంగతి చెప్పనా? మనం ఇన్ని రకాలుగా వడ్రంగి ఉపయోగించేవని, కమ్మరి పనివాళ్ళు ఉపయోగించేవని, వ్యవసాయదారుడు ఉపయోగించేవని ప్రత్యేకించి తయారు చేసుకున్నాం కదా. అసలు మన చెయ్యి గొప్ప పనిముట్టు తెలుసా?
0: మన చెయ్యి పనిముట్ట? అదెలా? ఆ, తెలిసింది మాయ్యా, నువ్వు చెప్పింది కరెక్ట్. అదెలాగ రాధా? ఎలాగంటే చేతితో ఏ ఏ పనులు చేస్తాం గుర్తు తెచ్చుకో. పళ్ళు తోముకుంటాం, ఒళ్ళు తోముకుంటాం, అన్నం తింటాం, హోంవర్క్ చేసుకుంటాం, రకరకాల ఆటలు ఆడతాం. ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మన చేతిని, వేళ్లను ఎన్ని విధాలుగా ఉపయోగిస్తామో గుర్తుకొచ్చిందా? అందుకే మావయ్య చెయ్యి కూడా పనిముట్టు అన్నాడు. అది నిజమేననుకో, కానీ పనిముట్టంటే కర్రతోనో ఇనుముతోనో తయారు కావాలి కదా.
1: ఈ కాలంలో అయితే కర్ర, ఇనుముతో చేసిన రకరకాల పనిముట్లున్నాయి. ఇవన్నీ తెలియకముందు, అంటే అడవుల్లో నివసించే ఆది మానవుడు ఏ పనిముట్లు వాడి ఉంటాడు?
0: దేంతో చేసిన పనిముట్లు వాడి ఉంటాడు? గుర్తుకు వచ్చింది, రాతితో చేసిన పనిముట్లు. అవునా మాయ్యా? ఇంకా అనుమానం దేనికి, ఖచ్చితంగా ఆ పనిముట్లు రాతివే అయ్యుంటాయి.
1: అది అలా ఆలోచించి జవాబు చెప్పగలగాలి. మరి రకరకాల పనిముట్ల గురించి తెలుసుకున్నారుగా. పనిముట్లను సరిగ్గా వాడకపోయినా, జాగ్రత్తగా భద్రపరచకపోయినా పాడైపోతాయి. అంచేత ఏ పనిముట్టుతో ఏం చేయాలో తెలుసుకోవాలి. ఆ పనికే దాన్ని వాడాలి, వేరే పనులకు దాన్ని వాడకూడదు.
0: కరెక్ట్ నాన్నగారు. కూరగాయలు కోసే చాకుతో పెన్సిల్ చెక్కడానికి ప్రయత్నించేసరికి వేలు కోసుకుంది.
1: అదేనమ్మా చెప్తున్నది, ఒక్కో పనికి ఒక్కో పనిముట్టు నిర్దేశించారు. షార్ప్నర్తో పెన్సిల్ చెక్కినట్టయితే వేలు తెగేది కాదు కదా.
0: బాగా చెప్పామయ్యా.
1: ఇప్పుడు మనం ముగ్గురం ఓ పనిముట్టును వాడి మొక్కలు పాతడానికి మట్టిని త్రవ్వుదాం. ఇంతకీ ఆ పనిముట్టు పేరేంటి?
0: మట్టిని త్రవ్వడానికా? గడ్డ పలుగు, కరెక్టేనా?
1: కరెక్ట్. మీరు ఎప్పుడు పనిముట్టుని అది చేసే పనిని గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఎప్పటికీ ఏ పనిముట్టు ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పగలుగుతారు. సరేనా?
0: సరే.
1: గుడ్, వెరీ గుడ్.
2: మీరు ఇంతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మనం వాడే పనిముట్లు, వాటి

0: అగ్రతలు మరియు పనిముట్లతో పని సులభం అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: I think I'm in love with you. Nah, nah, nah. Well, I've been thinking about you. Maybe I'm in love with you. I don't know what I'm doing. 'Cause I really don't know.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, stree lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ee vidhamaina side effects lekunda treatment cheyabadunu. Head office address, ground floor, SR Raju Building, Town Railway Station Road, Gnananda, Kanti Aspatri Yedruga, Bhimavaram 2. Contact 9494565858.
1: Satyasri Computers. Mavada, anni rakamula laptops, desktops, mariyu accessories labhinchudu. Chip level servicing, mariyu laptop body fabrication, maa pratyekata. Republished laptops and desktops sales cheyabadunu. Student ID card unte laptop accessories pai 10% discount labhinchudu. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
3: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
2: మరి కరెంటు బిల్లుకు
3: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
2: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
3: సరే. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అఫుజా ఆధునిక షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆధ్రేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్యా సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
5: సూర్యఘర్.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: விஷ்ணு எஃப்எம் 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఎప్పట్లా ఈ రోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి మనకి భగవద్గీతని చెప్తాడు కదండి శ్రీకృష్ణ పరబ్రహ్మ. మరి అర్జునుడికి భగవద్గీతను ఉపదేశిస్తాడు కదా, అప్పుడు చెప్తాడు, మరి అర్జున అందరితో మరి రాముడిలా ఉండాలి అంటే కుదరదు.

మరి వచ్చేది కలియుగం కదా, మరి మంచి వారితో రాముడిలా ఉండాలి, స్నేహితులతో కృష్ణుళ్ళా ఉండాలి, అహంకారులతో నరసింహుళ్ళా ఉండాలి, అన్యాయం ఎదురైతే పరశురాముళ్ళా ఉండాలి, ఒంటరిగా ఉన్నప్పుడు బుద్ధుళ్ళా ప్రశాంతంగా ఉండాలి అని చెప్తాడు. అంటే అందరితో కూడా రాముళ్ళానే ఉండాలి అంటే కుదరదర్చున, మరి వచ్చేది కలియుగం కదా, మరి కలియుగంలో ఎవరితో ఎలా ఉండాలి అంటే మంచి వారితో రాముడిలా ఉండాలి, స్నేహితులతో కృష్ణుళ్ళా ఉండాలి, మరి అహంకారులతో నరసింహుళ్ళా ఉండాలి, అన్యాయం ఎదురైతే పరశురాముళ్ళా ఉండాలి, మరి ఒంటరిగా ఉన్నప్పుడు బుద్ధుడిలా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పాడు శ్రీకృష్ణ పరబ్రహ్మ. లిజనర్స్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం, శుభ మంగళవారం అంటున్నారు. నమస్తే అండి, శుభ మంగళవారం, మరి కార్యక్రమాలు అయితే వింటున్నాము అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం నారీ నారీ నడుమ మురారి మరి చిత్రం నుండి ద్వాపరమంతా సవతుల సంతాన చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి ఈరోజు ట్యూస్డే మంగళవారం కదా, మరి హనుమంతుడికి చాలా చాలా ప్రీతికరం కదా. కానీ ఈరోజు మరి హనుమంతుడు కాదండి, హనుమంతుడి యొక్క స్వామి రామచంద్రుడికి సంబంధించి తెలుసుకుందాం. ఏమంటారు, మరి బుద్ధిమంతుల్ని రాముడికి భక్తుల్ని చేయడానికి నాలుగు కారణాలున్నాయంట. మరేంటో తెలుసుకుందామా. మరి మొట్టమొదటిది ఏంటంటే, మరి విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు మీదిలకు వెళ్లారు. మరి అక్కడ రాముడు ఎవరూ ఎత్తలేని శివధనస్సును ఎత్తి వింటి నారి సారించగాని ఆ విల్లు విరిగిపోయింది. వెంటనే జనక మహారాజు బ్రహ్మానందపడి, ఇదిగో ఇప్పుడే ఇక్కడే నా కుమార్తె జానకిని కన్యాదానం చేస్తున్నాను అంటూ అందుకు ఉద్యుక్తుడయ్యాడు. కానీ రామచంద్రుడు ఒప్పుకోలేదు. ఎందుకని? దీనికి జవాబు, వనవాసంలో అత్రి మహర్షి భార్య అనసూయకు చెప్పింది సీతమ్మ, దేయమానం డతు తదా ప్రతిజ గ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్యాధిపతి ప్రభో. అలా నా తండ్రి నన్ను కన్యాదానం చేస్తానంటే రామచంద్రుడు ఒప్పుకోలేదు. అయోధ్యాధిపతి అయిన తన తండ్రి మనసు తెలుసుకోకుండా నన్ను స్వీకరించలేనన్నాడు అంటుంది. ఇక రెండవది, పినతల్లి కైకేయి ద్వారా శ్రీరామచంద్రుడు తన తండ్రి కోరికని అర్థం చేసుకున్నాడు. ఓ ఇంతేగా, ఇంతేగా, నేను నెరవేరుస్తాను తల్లి అంటాడు ఎలాంటి ప్రతిస్పందన లేకుండా. దారిలో లక్ష్మణుడు కలిశాడు. మరి నువ్వు సింహాసనం ఎక్కు, ఎవడొడ్డొస్తాడో నేను చూస్తా, నిన్ను వనవాసనానికి వెళ్లమన్నవాణ్ణి కారాగారంలో పెట్టిస్తా అంటూ ఆవేశంతో ఊగిపోతాడు. తప్పు లక్ష్మణ, తల్లి తండ్రి గురువు చెప్పిన మాటలు పాటించి తీరాలి, ఎవరినీ దూషించకు అలానే ద్వేషించకు, అందువల్ల ఉపశమనం లభించవచ్చు. కానీ ఏ పరిణామానికి ఎవరూ కారణం కాదు అంటూ ఇలా చెప్తాడు. సుఖ దుఃఖే భయ క్రోధౌ లాభాలాభౌ భవాభవౌ యచ్చ కించిత్త దాభూతం ధను దైవస్య కర్మతత్ అంటాడు. అంటే గొప్ప సుఖం, భయంకర దుఃఖం, దుర్భరమైన భయం, తీవ్రమైన క్రోధం, వ్యాపారంలో ఊహించలేని లాభాలు, తట్టుకోలేని నష్టాలు, ప్రాణి పుట్టడం, ప్రాణి పోవడం, ఇలాంటివన్నీ కూడా, ఈ పరిణామాలన్నీ కూడా విధి నిర్ణయం, విధిని ఎవ్వరూ తప్పించలేరు అని చెప్తాడనమాట. కదండి, చాలా చక్కటి మాట కదా. అంటే ఎక్కువ సుఖం కావచ్చు, ఎక్కువ దుఃఖం కావచ్చు, అలానే భయం కావచ్చు, క్రోధం కావచ్చు, వ్యాపారులు ఊహించలేని లాభాలు కావచ్చు, తట్టుకోలేని నష్టాలు కావచ్చు, ప్రాణి పుట్టడం కావచ్చు, ప్రాణి పోవడం కావచ్చు, ఇలాంటివన్నీ అంటే అన్ని పరిణామాలు కూడా విధి నిర్ణయం, విధిని ఎవరూ తప్పించలేరు అని చెప్తాడు. ఇక మూడవది, చిత్రకూటలో ఒక వృక్షం నీడ

0: కూర్చున్న సీతమ్మ తల్లి ఒడిలో తలపెట్టుకుని రాముడు నిద్రిస్తున్నాడు. మరకస్మాత్తుగా ఒక కాకి, అంటే ఇంద్రుడి కొడుకు కాకాసురుడనమాట, ఒక కాకి సీత వక్షోజాలను పండ్లని భ్రమించి వాటిని తన ముక్కుతో పొడవసాగింది. ఇక రక్తం చుక్కలుగా కారుతోంది. రాముడికి నిద్రాభంగం అవుతుందని సీతమ్మ పళ్ళ బిగువున బాధపరుస్తోంది. కానీ రక్తం చుక్కలు పడి రామచంద్రుడికి మెలకు వచ్చింది. పరిస్థితిని చూశాడు. తన భార్య మీద దాడి చేసిన కాకాసురుడి మీద ఒక గడ్డి పరకని బ్రహ్మాస్త్రంగా మంత్రించి వేశాడు. అది నిప్పులు చిమ్ముతోంది. కాకాసురుడు తనని కాపాడగల దైవం కోసం లోకాలన్నీ తిరిగి తిరిగి చివరకు రాముడి కాళ్ల మీదే పడాడు. ఒక కన్ను పోయింది. మరి ఈ విషయాన్ని అశోకవనంలో ఉన్నప్పుడు సీతమ్మ తల్లి హనుమంతుడికి చెప్తుంది. కేనతే నాగనాసోరు వీక్షితం వై స్థనాంతరం క క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగినా అని. అంటే ఎవడురా, నా భార్య వక్షోజాల మీద దాడి చేసినవాడు ఇక్కడ 5 తలల కాలసర్పంతో ఆటలాడతాడా అని నా రాముడు ఆగ్రహించాడయ్యా. ఈ మాట హనుమంతుడికి చెప్పి తన భర్తకి తన పట్ల ఎంత ప్రేమో ఇలా వర్ణించింది సీతమ్మ తల్లి. మత్కృతే కాక మాత్రేతు బ్రహ్మాస్త్రం సముదీరితం అంటాడు. అంటే నా కోసం నా రాముడు కేవలం కాకి మీదే బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు హనుమా అని. ఇక 4వది, రావణాసురుడి మీద యుద్ధానికి సుగ్రీవుడు కోట్లాది వానర సైన్యం అన్ని దిక్కుల నుండి వచ్చేసింది. నా ఒక్కడి భార్యను కాపాడటానికి ఇన్ని కోట్ల సైన్యమా అని అప్పుడు పట్టాడు రామచంద్రుడు. సుగ్రీవ ఎంత గొప్పవాడివి అంటూ ఇంకా ఇలా అంటాడు రామచంద్రుడు. నా సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమః మద్విదా వా పితు పుత్ర సుహృదో వా భవద్విజ అంటాడు. రాజ్యం ఇస్తాను ఏలుకోవయ్యా అంటే వద్దన్న భరతుడు లాంటి తమ్ముడు ఉండడు. యువరాజ పట్టాభిషేకం జరగబోయే క్షణాల్లో తండ్రి మాట కోసం అడవులు పట్టిపోయి నాలాంటి కొడుకు, 4 కొడుకులున్నప్పటికీ ఒక్క కొడుకు దూరమైతే తట్టుకోలేక ప్రాణాలు వదిలేసిన నా తండ్రి వంటి తండ్రులు, నీలా ఒక స్నేహితుడి భార్యను కాపాడటం కోసం లక్షలాది సైనికుల్ని మోహరింపచేసే మిత్రుడు లోకంలోనే ఉండరయ్యా అంటాడు శ్రీరామచంద్రుడు. లిజినెస్, మరి చక్కని టాపిక్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పెడన వీరభద్రపురం నుండి వీర కనకారావు గారు, పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్కారం విజయ మేడం గారు అంటున్నారు. నమస్కారం అండి. మరి శ్రోతలకు శుభ మధ్యాహ్నం అంటున్నారు. సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే పాండవ వనవాసం మరి చిత్రం నుండి ఆంజనేయ దండకాన్ని వినిపించమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.
1: For your loved ones.
2: Anjaneya Mahanubhava.

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అజ్ఞానం, జ్ఞానం, వ్యామోహం, స్థిత ప్రజ్ఞత. మరి మానవ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ నాలుగు స్థితిగతులను తెలుసుకోవాలట. అంటే మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగే మార్గంలో ఇవి నాలుగు కూడా ప్రధాన దశలు. ఏంట నాలుగు? అజ్ఞానం, జ్ఞానం, వ్యామోహం, స్థిత ప్రజ్ఞత. ముందుగా మనం అజ్ఞానం అంటే ఏంటో తెలుసుకుందాం. మరి అజ్ఞానం అంటే కేవలం చదువు లేకపోవటం కాదు. నేను ఎవరు, జీవిత లక్ష్యం ఏంటి, ఏది ధర్మం, ఏది అధర్మం అనే సత్యాన్ని గ్రహించలేని స్థితిని అజ్ఞానం అంటారు. అజ్ఞానంలో ఉన్న వ్యక్తి ఇంద్రియాలకు, కోరికలకు, సహజ స్వభావానికి బానిసగా జీవిస్తాడు. అతని నిర్ణయాలను వివేకం కంటే మనస్సు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు తమ సహజ స్వభావం ప్రకారమే జీవిస్తాయి. వాటికి ధర్మాధర్మ విచక్షణ ఉండదు. అందువల్ల వాటికి పాపపుణ్యాలనేవి వర్తించవు. మనిషికి మాత్రం బుద్ధి, వివేకం, నిర్ణయ శక్తి, ధర్మాధర్మ విచక్షణ ఉన్నాయి. అందువల్ల అతని ప్రతి కర్మకు బాధ్యత అనేది ఉంటుంది. ఇక రెండవది, జ్ఞానం అంటే ఏంటి? మరి జ్ఞానం అంటే సమాచారం కాదు, సత్యాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా జీవించడం. ఏది శాశ్వత శ్రేయస్సునిస్తుందో, ఏది తాత్కాలిక సుఖాన్ని మాత్రమే ఇస్తుందో గ్రహించి ధర్మ మార్గాన్ని ఎంచుకోవడమే నిజమైన జ్ఞానం. మరి జ్ఞానం కలిగిన వ్యక్తి ధర్మాధర్మాలను గుర్తిస్తాడు, పాపపుణ్యాలను వివేకంతో పరిశీలిస్తాడు, తప్పును తెలుసుకుని దానిని విడిచిపెడతాడు, సత్యం, న్యాయం, కరుణ, సంయమనాన్ని ఆచరిస్తాడు. అందుకే శాస్త్రాలు ఆచరణలోనికి వచ్చిన జ్ఞానమే నిజమైన జ్ఞానం అని బోధిస్తాయి. ఇక తర్వాత మూడవది, వ్యామోహం అంటే మాయ. అంటే అనవసరమైన మమకారం, కోరికల బంధనం, విషయాసక్తి. మాయ అంటే పరమసత్యాన్ని మరిపించి మరి అశాశ్వతమైన వాటిని శాశ్వతమని భావింపజేసి దైవశక్తి. ఆ మాయా ప్రభావమే వ్యామోహంగా వ్యక్తమవుతుంది. మరి వ్యామోహంలో ఉన్న వ్యక్తి తప్పు అని తెలిసినా దాన్నే చేస్తాడు, కోరికలకి బానిసవుతాడు, తాత్కాలిక సుఖం కోసం శాశ్వత శ్రేయస్సును వదులుకుంటాడు, మనస్సు చెప్పిన దానిని అనుసరిస్తాడు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వంటి అరిషట్ వర్గాలు వ్యామోహాన్ని మరింత బలపరుస్తాయి. ఇక నాలుగవది, స్థిత ప్రజ్ఞత అంటే ఏంటి? స్థిత ప్రజ్ఞత అంటే స్థిత ప్రజ్ఞుడు అంటే స్థిరమైన జ్ఞానం కలిగిన వాడు. మరి భగవద్గీత ప్రకారం సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, ప్రశంసా నిందలు వచ్చినా మనసు చలించకుండా ధర్మంలో నిలిచేవాడి స్థిత ప్రజ్ఞుడు. స్థిత ప్రజ్ఞుడు అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుతాడు, కోరికలు వచ్చినా వాటికి బానిస కాడు, ధర్మాన్ని విడవడు, వివేకంతో నిర్ణయాలు తీసుకుంటాడు, అంతరంగ శాంతిని కాపాడుకుంటాడు, భగవంతునిపై అచంచల విశ్వాసంతో జీవిస్తాడు. ఇక స్థిత ప్రజ్ఞత అంటే కోరికలు లేకపోవడం కాదు, కోరికలు వచ్చినా వాటి చేత నడిపించబడకుండా ఉండటం. మరి నాలుగు స్థితుల మధ్య తేడా అజ్ఞానం. మరి సత్యాన్ని తెలియక ప్రకృతి, ఇంద్రియాలు, స్వభావం చేత నడిపించబడే స్థితి. ఇక జ్ఞానం ధర్మాధర్మాలను గ్రహించి తప్పును విడిచిపెట్టే వివేక స్థితి. వ్యామోహం తప్పు అని తెలిసిన కోరికలకు లొంగిపోయే మనోబలహీనత. స్థిత ప్రజ్ఞత ప్రలోభాలు వచ్చినా ధర్మాన్ని విడవకుండా స్థిరంగా నిలిచి పరిపక్వ స్థితి అన్నమాట. ఇక జంతువు అనేది ప్రకృతి చేత నడిపించబడుతుంది. మరి అజ్ఞాని

ఇంద్రియాల చేత నడిపించబడతాడు. వ్యామోహి కోరికల చేత నడిపించబడతాడు. జ్ఞాని వివేకం చేత నడిపించబడతాడు. స్థితప్రజ్ఞుడు ఆత్మజ్ఞానం, ధర్మం, సమత్వంతో జీవిస్తాడు. మనిషికి లభించిన బుద్ధిని వివేకంగా మార్చాలి. వివేకాన్ని జ్ఞానంగా పెంపొందించాలి. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణ స్థిరపడినప్పుడు వ్యామోహం తొలగి మనసు అనేది ప్రశాంతమై స్థితప్రజ్ఞత అనేది కలుగుతుంది. అదే మానవ జీవిత పరమార్థానికి దారితీసే మార్గం. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చేనిగరపు వెంకటేష్ గారు, లత, వర్షిణి, వంశీ, చైతన్య, లక్ష్మి, సంపత్ కుమార్, ధన్యశ్రీ, హృత్విక్ రాజ్, రాజ్కుమార్, సంధ్యారాణి, హజీరా, రామ్, చందర్, సనా మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు మా కోసం రాగదీపం చిత్రం నుండి పూసి పూయని పువ్వుల నడుమ చిలకమ్మ అని చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నిన్న గ్రామం నుండి సుబ్బారెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు ఆగస్ట్ 11 జాతీయ కుమారుడు ఆర్ కుమార్తె దినోత్సవం అంటున్నారు. మరి కొడుకు పుడితే ఇంటి పేరు నిలిపే వారసుడు అని మురిసిపోతారు. ఇక కూతురు పుడితే ఆడపిల్ల మరో ఇంటి పిల్లని భ్రమిస్తారు. కొడుకైనా కూతురైనా ధనం మూలం ఇదం జగత్ అంటారు. తల్లిదండ్రులు ఆస్తులను కూడబెట్టుకుంటే కొడుకు కోడలు దూరమవుతారు. ఆడపిల్లకు కట్నం కానుకలు ఇచ్చినా ఆస్తి పంపకాలు వాటాల నిక్కు తేల్చమంటారు. కొడుకైనా కూతురైనా నేటి కాలమాన పరిస్థితులు ఒకేలా ఆలోచిస్తున్నారు. ప్రేమలు బంధాలకు దూరమవుతున్నారు. పైసాయే పరమాత్మ అంటున్నారు. ఏ బంధానికైనా టార్గెట్ ధనాన్ని జోడిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం బిడ్డలందరికీ ఒకేలా రక్తాన్ని పెంచి జన్మనిస్తారు. అది తెలుసుకోవాలి. అందరూ కూడా తల్లిదండ్రుల మనసెరిగి మసలుకోవాలి. ప్రతి ఒక్కరూ అదే బిడ్డలు, అమ్మా నాన్నలకిచ్చే గొప్ప వరం అని చెప్పి అంటున్నారు. అలానే మంచివాడు మూవీ నుండి అమ్మాయే పుడుతుంది, అచ్చం అమ్మలానే ఉంటుంది అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి ప్రోగ్రామ్ అయితే వింటున్నామంటున్నారు. అలానే ఈరోజు మా కోసం స్వప్న చిత్రం నుండి ఇదేనా మొదటి ప్రేమలేఖ అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళాని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథం జనార్దన్ రావు గారు, మనచెమ్మ వెంకట భవన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే ఈరోజు మాకు శ్రీమంతుడి చిత్రం నుండి రామ రామ రామ అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక నీ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివరాజు గారు, తిరుపతమ్మ గారు, బ్రహ్మానంద రెడ్డి గారు అలానే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు ఎఫ్ఎం కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి విజయ మేడంకి నమస్తే అంటున్నారు. ఈరోజు మంగళవారం, మరి పురాణ కథల గురించి చక్కటి సందేశాలు చక్కని సరదాగా కాసేపు కార్యక్రమంలో మాకోసం ప్రసారం చేస్తున్నారు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి భార్య బిడ్డలు చిత్రం నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక్కడ నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి చోటప్పల నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ్, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఆరో ప్రాణం చిత్రం నుండి ప్రేమించవా ప్రియనేస్తమా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. లింగరాజు గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మన శ్రోతలందరికీ కూడా మరి పెద్ద హాయ్ అంటున్నారు. అలానే ఈరోజు మంగళవారం కాబట్టి ఏదైనా ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అని చెప్పి అంటున్నారు. తప్పకుండానండి. మరి అందరికీ పెద్ద హాయ్ చెప్పేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటిపిన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు విన్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

శ్రోతలకు నమస్కారం. రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఒక్క మాట కథ వింటారు. సకల చరాచర జీవరాశులలోని ఒక జంతువును మనిషిని చేసింది మాట. బుద్ధి వివేచనలకు సాయుధమై, భావోద్వేగాలకు మాధ్యమమై సకల చరాచర జీవరాశులలోని ఒక జంతువును మనిషిని చేసింది మాట. బుద్ధి వివేచనలకు సాయుధమై, భావోద్వేగాలకు మాధ్యమమై ఒక సంస్కారవంతమైన జీవిగా మనిషిని తీర్చిదిద్దినది మాట. ఆలోచనలకు ఒక నిర్దిష్ట రూపాన్ని, అనుభూతులకు ఒక సున్నిత భాష్యాన్ని ఇచ్చేది మాటే. పలుకు పలుకులు తేనెలులుకుతూ మానవ జీవిత గమనాన్ని రసవంతం చేసేది మాటే. ఆగకుండా మోగుతున్న ఫోన్ బృంద అక్షరాలను అర్ధాంతరంగా ఆపేసింది. చలికాలం, ఆపై ఆదివారం, చుట్టూ మంచు తెరలు తెరలుగా. మర్నాడు సెమినార్లో పేపర్ ప్రజెంటేషన్ చేయాల్సిన పని లేకపోతే బృంద హాయిగా వెచ్చగా మెత్తని పక్కలో ముడుచుకుని ఉండేది. ఇంకాసేపు స్పీచ్ థెరపీ కోసం ఓ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు బృంద కంపెనీ వారు. మార్కెట్లో విడుదల చేయడానికి ముందుగా స్పీచ్ థెరపిస్టులకు ఒక సెమినార్ నిర్వహిస్తున్నారు. బృంద పరిచయ వాక్యాలు రాస్తోంది. మాటే తెలియని పుట్టు మూగ చెవుడు వారికి ఇది మరో మాటగా అందిరావాలని వారి ఆశయం. ఫోన్ మోగుతూనే ఉంది. ఆగకుండా మోగుతోందంటే ఇది తప్పకుండా ఆవలి తీరాన్నించి వచ్చిన ఫోని. బృంద గొణుక్కుంటూ బద్ధకంగా ఫోన్ అందుకుంది. ఆమె అంచనా నిజమే. అది అమెరికా నుంచి వచ్చిన ఫోన్, భార్గవి, మినియా పోలీస్ నుంచి. బృందకు స్వయాన పెదనాన్న కూతురు. ఏదో ముఖ్యమైన విషయమైతే తప్ప భార్గవక్క ఫోన్ చేయదు. ఏంటో విశేషం? బృంద కుతూహలంగా భార్గవి చెప్పేది వినసాగింది. బృందా, ఆ అక్క వింటున్నా, చెప్పు. ఇవాళ నువ్వు ఖాళీగా ఉన్నావా? 2-3 గంటలు భార్గవి గొంతులో బరువు. రోజంతా ఖాళీనే గాని ముందు సంగతేంటో చెప్పక. బృంద కళ్ల ముందు సగం రాసిన ఉపోద్ఘాతం కాగితాలు రెపరెపలాడుతున్న దింపాదిగా అంది. నువ్వు వెంటనే వెళ్ళి అమ్మతో మాట్లాడి రావాలి. భార్గవి మాటల్లోని నిగూఢత బృందను స్పృశించింది. అయినా కాస్త తేలికగానే బదిలిచ్చింది. అలాగే అక్క, ఏంటి విశేషం? పెద్దమ్మా నా కోసం పాలతలుకులుండిందా? బృందా, అట్లా మాట వరుసకు అనటం కాదు, నువ్వు అమ్మతో మాట్లాడి రావాలి. భార్గవి మాట్లాడి అన్న పదాన్ని పలికిన తీరులు బృందకు ఏదో తేడా ధ్వనించింది. అవ్యక్త భావమేదో ఆమెను

అప్రమత్తం చేసింది. నిటారుగా కూర్చుంది. జాగ్రత్తగా అడిగింది, అక్క ఏదైనా సమస్య? అమ్మ మాట్లాడి 3 వారాలైంది. భార్గవి గొంతులు చిన్నపిల్ల స్వరంలోని అమాయకత్వం, పెద్దరికంలోని గాంభీర్యం ఒకేసారి వ్యక్తమయ్యాయి. బృంద ఏదో అడగబోయే లోపలే భార్గవి అంది, నాన్న సంగతి నీకు తెలిసిందే కదా బృంద. ఆయన లోకం ఆయంది, ఆయన లోకంలో అమ్మ కూడా ఉందని ఆయన ఏనాడూ అనుకోలేదు. ఇకపై అనుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. అమ్మకు ఆయనే లోకం, ఆయన లేని జీవితాన్ని అమ్మ ఊహించలేదు. అక్కా బృంద భార్గవి భావోద్వేగానికి మధ్యలోనే అడ్డుపడింది. నువ్వు దూరాన ఉంటున్నావుగా, అందుకేనేమో ఎక్కువగా బాధపడుతున్నావు. పెద్దమ్మకి ఒంట్లో ఎలా ఉందో ఏమో, చిన్నపాటి నలతలు ఈ వయసులో సహజమేగా. నీకు చెబితే అనవసరంగా కంగారు పడతామనుకుందేమో. నేనిప్పుడే వెళ్ళి విషయం కనుక్కుని నీతో వివరంగా మాట్లాడతా. ఈ బృంద మీద భారం వేసేసి నువ్వు ఫోన్ పెట్టేసి హాయిగా నిద్రపో. భారం కాదు, బాధ్యత అనుకో బృంద. నాన్న నీతోని కాస్తంత నోరు మెదిపి మాట్లాడతారు, అందుకేగా నీకు ఫోన్ చేసింది. ఏదైతే నేను లెక్క, ఇక నేను చూసుకుంటాగా. నువ్వు నిశ్చింతగా ఉండు, ఏ విషయము నీకు వెంటనే చెప్తాగా. భార్గవికి బోలిడంత భరోసా ప్రకటింపచేసి బృంద ఆమెకు వీడ్కోలు పలికింది. కాని ఎలాగబ్బా, పెదనాన్న ఏమన్నా సామాన్యుడా? బృంద నొసలు ముడిపడ్డాయి. బృంద పెదనాన్న చంద్రమౌళి, ఆషామాషీ వ్యక్తికాడు, మొదటి వరుస ప్రభుత్వాధికారి, ఓ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో లెక్కల్లో డాక్టరేట్ సాధించినవాడు, గోల్డ్ మెడలిస్ట్. ఈ మధ్యనే స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. పెద్దమ్మ భారతి ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తూ పిల్లలు పుట్టాక మానేసింది. భార్గవి పెద్దది, ఆమె భర్త అమెరికాలో డాక్టర్లు. పిల్లా పాపలతో కుదిరైన జీవితం. భరత్ చిన్నవాడు, ఈ మధ్యనే రెసిడెన్సీ పూర్తి చేశాడు. తన సహాధ్యాయిని పెళ్లాడాడు, అమెరికాలోని నివాసం. ఇక భార్గవి అన్నమాట నిజమే, చంద్రమౌళి దగ్గర అతని పిల్లల కన్నా బృందకే కాస్తంత చనువు ఎక్కువ. బహుశా వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యానికి లెక్కలే కారణం కావచ్చు. ఆయన పిల్లలిద్దరూ లెక్కలకు దూరం. ఇక బృంద ఎప్పుడు సెలవులకు వచ్చినా పెదనాన్న దగ్గర చేరి లెక్కలు నేర్చుకుంటూ ఉండేది. ఆ విధంగా వారిద్దరి నడుమ కొంత చొరవ ఏర్పడింది. చంద్రమౌళి ఎప్పుడైనా మంచి చెడు మాట్లాడితే అది బృందతోనే. బాదరబందీలు, బాధ్యతలు ఏమీ లేవు. మరి పెద్దమ్మ మనసు ఎందుకు నొచ్చుకుందో, లోలోన ఏమని తెగులు పడుతుందో, ఎవరితో పంచుకోవాలనుకుంటుందో, బృంద ఆలోచనలను పక్కనబెట్టి చంద్రమౌళిగారి ఇంటిదారి పట్టింది. చంద్రమౌళి మామూలు వ్యక్తి కాడు. తనని తాను అత్యాధునికుడని, మహానాగరికుడనని, విశ్వమానవుడినని మనసా వాచా నమ్మిన వ్యక్తి. నడకలు, మాటలు, మన్ననలు, ఆహార వ్యవహారాలు ఒక్కటింటే అనుక్షణం ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించేస్తుంటాడు. ఆయన భావాల విషయం అటుంచి ఆయన చేసిన ఉద్యోగాల వలన ఆయన చుట్టూ ఒక బ్రహ్మాండమైన వలయం సృష్టించబడింది. అది ఆయన ప్రపంచమైపోయింది. ఆయన అత్యాధునిక జీవనశైలి ఆద్యంతం బంధుమిత్రులందరినీ అంటే ముట్టనట్లుగా అల్లంత దూరాన నిలబెట్టింది. ఇక భారతి ఆయనకు అన్ని విధాలా సరిచూడని అందరి నమ్మకం. ఆయన శైలికి ఈమెకు పోలికే లేదు. అణకువుగా, అల్లన మెల్లనగా సాగుతూ ఉంటుంది ఈమె వ్యవహారం. ఎటుచూసినా ఆడపిల్లలందరికీ చటుక్కున ఆమెను ఉదాహరణగా నిలబెట్టేవారు. ఆడపిల్లలంటే ఆమెలా ఉండాలి అంటూ అప్పుడప్పుడు చంద్రమౌళి కూడా ఈ విషయమే సగర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. భార్య అంటే అలా ఉండాలి అంటూ పెద్దమ్మను ఏ విషయం నొప్పించి ఉంటుందబ్బా, వద్దనుకున్నా వదరని ఆలోచనలు బృంద బుర్రను తొలుస్తూనే ఉన్నాయి. మనసులోని భావాలను ముఖాన కనబడనీయకుండా ఏమీ ఎరగనట్లుగా ప్రసన్న వదనంతో కాలింగ్ బెల్ మోగించింది బృంద. ఎప్పుడూ విప్పారిన నవ్వుముఖంతో కళకళలాడుతూ భారతి వచ్చి తలుపు తీసేది. ఈసారి ఇంటి వంట మనిషి లక్ష్మమ్మ వచ్చి తలుపు తీసింది నిశ్శబ్దంగా. పెదనానా, పెద్దమ్మా అంటూ కేకపెడుతూ లోపలికి వెళ్లపోయింది బృంద. సారు తోటలో ఉన్నారు, కాఫీ ఇమ్మంటారా లక్ష్మమ్మ? ఓ సమాధానం, ఓ ప్రశ్న విసిరిసింది. ఆ, వేడిగా ఉండాలి, అక్కడికే తీసుకురా బృంద తోటవైపు వెళుతూ అంది. రామ్మ బృందా, చానాళ్ళైంది ఇటువైపు వచ్చి. ఎలా ఉన్నావు? మామూలే పెదనా.

0: నాకు పనుల ఒత్తిడి. ఇంటికి రాగానే మంచానికి అడ్డం పట్టమే. మళ్ళీ తెల్లారి ఉరుకులు పరుగులు. ఉన్న కొద్ది సమయంలో ఎటైనా రావాలన్నా పోవాలన్నా ట్రాఫిక్ పుణ్యాన ఏదో దూర ప్రయాణం చేసినట్లు అలసట. అడిగిన వారిదే దోషం అన్నట్లు బృంద టకటకా మాట్లాడుతూనే ఉంది. చంద్రమౌళి చిరునవ్వుతో వింటున్నాడు. గడగడా కబుర్లు, వేడివేడి కాఫీలు అయ్యాక సాధ్యమైనంత యథాలాపంగా అడిగింది బృంద. పెద్దమేది, నేనొచ్చి ఇంతసేపైంది, కనబడనేలేదు. పైన గదిలో ఉంది, పొడిగా అన్నాడు చంద్రమౌళి. స్నానం చేస్తుందా ఏంటి?
1: ఏమో, ఎవరికి తెలుసు.
0: ఈసారి చంద్రమౌళి మాట విసురుగా వచ్చిపడింది. స్నానము పానము జపము తపము పెదనానా? బృంద ఏదో చెప్పబోయింది. తన గురించి తనేమనుకుంటుందసలు? 3 వారాలు మాటాలేదు, పలుకూలేదు. మూగనోము పట్టి మూలగదిలో ముడుచు కూర్చుంది. ఆమెకే అంత అహం ఉంటే నాకెంతుండాలి. చంద్రమౌళి కుర్చీని కాళ్లతో వెనక్కి తన్ని లేచి నిల్చున్నాడు. మౌన పోరాటం. మగాడన్నాక కాస్త సరదాలు సంతోషాలు ఉండవా? ఎప్పుడూ ఆమె చుట్టూ తిరుగుతూ కూర్చోవాలా? కొంగు పట్టుకుని వేలాడాలా? వారమంతా కష్టపడతా, వారం చివరి 2 నాళ్లు అలా సరదాగా గడిపొస్తా. నా పద్ధతి మొదట్నుంచి అంతే. నేను సంతోషంగా ఉంటే సహించలేదు, 2 నాళ్లు భీష్మించుకుంటుంది. ఆమెకి అంత పొగులుంటే నాకెంత పొగులుండాలి? నేను 2 నాళ్లు మాట్లాడకపోతే అప్పుడు నెత్తి నోరు కొట్టుకుని నా కాళ్ళ దగ్గరకొస్తుంది. నేను కాబట్టి ఆమెను భరిస్తున్నా, ఇంకొకరైతేనా? ఆ మాటలు గబుక్కున గుమ్మరించేసి చంద్రమౌళి చలచల బయటకు వెళ్ళిపోయాడు. పెదనాన్నలాంటి పెద్ద మనిషినోట ఇలాంటి మాటలా? గుండెల్లో గుణపాలు గుచ్చినట్లు ఇంత సూటిపోటీ మాటలా? బృంద నిర్ఘాంతపోయింది. కదలలేక మెదలలేక కుర్చీలోనే కూర్చుండిపోయింది. ఇంతటి కోపం ఎన్నడూ కనీవిని ఎరుగొత్తను. భార్గవేక్క అన్నది నిజమే. ఇది లోతైన విషయం, పైపైన వ్యవహారం కాదు. బృంద కాసేపు కూర్చున్న చోటే ఉండిపోయింది. కాసేపటికి నెమ్మదిగా లేచి భారతి గదికి వెళ్ళింది. భారతి ఒక్కతే ఉంది. మంచం మీద ఓ ఆకారంలా, గదంతా చీకటి, మౌనం. బృంద ఏమీ మాట్లాడకుండా కిటికీలు తెరచింది, తెరలు తొలగించింది. వెలుతురు వెల్లువల గదంతా నిండిపోయింది. ఏంటి పెద్దమ్మా, ఒంట్లో బాగుండలేదా? సాధ్యమైనంత యథాలాపంగా అడిగింది. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బొంద ప్రశ్నకు సమాధానంగా మరో ప్రశ్న వచ్చింది భారతి నోట. అంతే. బృంద గడగడా కబుర్లన్నీ గుమ్మరించేసింది. బంధుమిత్రుల బాగోగుల్ని, శుభాశుభాల్ని. భారతి త్వరగానే మాటల్లో పడింది. బృంద మాట్లాడుతూనే భారతిని తరచి చూస్తోంది. భారతి కంటికింద వలయాలు, పీక్కుపోయిన దవడలు, బెడకింద ఉప్పిన నరాలు బృందకు ఎన్నో విషయాలు చెప్పాయి. అక్కవాళ్ళు ఎలా ఉన్నారు పెద్దమ్మా? ఇంటికెప్పుడొస్తానన్నారు? ఏమోనమ్మా, నీకే తెలియాలి మీ అక్క విషయం. నేను మాట్లాడి చానాళ్ళయింది. అదేంటి పెద్దమ్మా, నువ్వొక్కపూట మాట్లాడకపోతే? అక్క ఊరుకోదే, ఏదైనా కాన్ఫరెన్స్కి వెళ్ళిందా ఏంటి?
1: అలాంటిదేమీ లేదు.
0: భారతి కాసేపాగంది స్పష్టంగా. నేనే మాట్లాడలేదు. ఎందుకు, ఏమిటి ఇలాంటి ప్రశ్నలు వేయదలుచుకోలేదు బృంద. అలా వేయడం వలన ఆమె మాట్లాడడం ఎక్కడ మానివేస్తుందోనని సంకోచిస్తూ నిశ్శబ్దంగా కూర్చుంది. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై కథానిక కార్యక్రమంలో ఒక్క మాట కథ విన్నారు. దినదర వైభాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు మరి. నమస్కారాలతో మీ విజయ.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
1: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి రావడంతో పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ఉదయం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని పట్టువస్త్రంతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కాళ్ళకూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి 100,000 రూపాయలు విరాళం సమకూర్చినట్లు చైర్మన్ అడ్డాల శివరామరాజు తెలిపారు. కలువపూడి గ్రామానికి చెందిన డడింపిల్లి మాధవరాజు, వరలక్ష్మి కుటుంబ సభ్యులు 1,05,116 రూపాయల నగదు అందజేసినట్లు వెల్లడించారు. గుణపూడి గ్రామదేవత ఆదిలక్ష్మి అమ్మవారికి ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో సోమవారం ఆషాఢ సారీ సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, వివిధ రకాల మిఠాయిలు, ఫలాలను మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ భీమనాథం వీరశేషరావు, సభ్యులు, ఆలయ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి వేడుకను ఆకివీడులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మాదివాడ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఈ వేడుకల్లో క్లబ్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొని మాట్లాడారు. సుందరాచారి తన రచనలతో తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం పొందారని చెప్పారు. అనంతరం విద్యార్థులకు రాత పుస్తకాలు, పోషకాహారం అందజేశారు. క్లబ్ అధ్యక్షులు న్యాయవాది నెల్లి సతీష్ కుమార్, జగన్నాథరాజు, కిషోర్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆకివేడు ఆదర్శ లయన్స్ క్లబ్ ఆర్యవేశ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు శారీ స్క్రీన్ ప్రింటింగ్, డిజైనింగ్ పై ఉచిత శిక్షణ తరగతులను సోమవారం ప్రారంభించారు. స్థానిక ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ తరగతులకు

75 మంది మహిళలు హాజరయ్యారు. మంగళవారం కూడా తరగతులు కొనసాగుతాయని క్లబ్ అధ్యక్షులు శీలం మార్టిన్బాబు, ఆర్యవేస సంఘం అధ్యక్షులు నేరళ రామచంద్రయ్య తెలిపారు. వ్యసనాలతో భవిష్యత్ అంధకారమవుతుందని, వీటికి యువత దూరంగా ఉండాలని ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పట్టణశాఖ నిర్వాహకురాలు రేవతి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక బ్రహ్మకుమారి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో నిర్వహించిన అవగాహన ప్రదర్శన ప్రతిజ్ఞ కార్యక్రమాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. డాక్టర్ ప్రవళిక, ఈగల్ సెల్ అధికారి నాగేశ్వరరావు, ఆర్ఎటి ప్రకాష్, గన్నబత్తుల శ్రీనివాస్, చెరకవాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల జోలికి యువత వెళ్లద్దంటూ అవగాహన కార్యక్రమాలను భీమవరంలోని డిఎన్ఆర్ కేజరల్ కళాశాలలో సోమవారం నిర్వహించారు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాజ్యసభ మాజీ సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి అన్నారు. నియోజకవర్గ పరిధిలో 23 మందికి మంజూరైన 16 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆమె సోమవారం పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ పథకం ద్వారా పేదలకు భరోసా లభిస్తోందన్నారు. పురపాలక మాజీ చైర్పర్సన్ బెరగాని నారాయణమ్మ, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, పార్టీ భీమవరం వీరవాసరం మండలాల అధ్యక్ష కార్యదర్శులు బద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, కొల్లేపర శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందని ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఆకివీడిలోని బీసీ వసతి గృహాన్ని ఆయన సోమవారం సందర్శించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, దుప్పట్లు, కంచాలు, గ్లాసులు, విద్యా సామాగ్రి అందజేశారు. అనంతరం పెద్దపేటలో రామాలయం నిర్మాణాన్ని పరిశీలించారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని దిప్పేదారులకు సూచించారు. అక్కడి నుండి ఐబీవరం రోడ్డులో ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకున్న 2.5 ఎకరాల ఆర్ఎండ్బి భూమిని పరిశీలించారు. గ్రంథాలయాలు విజ్ఞాన గనులు లాంటివని, ఎక్కువ యువత విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుక నాగరాజు సూచించారు. స్థానిక మాదివాడ ప్రాంతంలో ఉన్న గ్రంథాలయాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. పాఠకుల కోసం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన డిజిటల్ సేవల్ని పరిశీలించారు. దస్త్రాలను తనిఖీ చేశారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలోని శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే పచ్చమెట్ల ధర్మరాజు సహకారంతో ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యాన గురువారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎన్ జితేంద్రబాబు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ, బీటెక్ తదితర విద్యార్హతలుండి 18 నుండి 35 ఏళ్లలోపు వయసున్నవారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకై 9642598324 ఈ నంబర్ని సంప్రదించాలని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు ఆ సంస్థ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. విజేతల వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. ఈ నెల 13న ఉదయం 10 గంటలకు భీమవరంలోని క్విట్ ఇండియా స్థూపంవద్ద పశ్చిమ గోదావరి జిల్లా విజేతలకు, 14న ఉదయం 10 గంటలకు నిడమరు మండలం పెదనిండ్రకులను, గాంధీ భవనంలో ఏలూరు జిల్లా విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఏపీ మైనారిటీ వ్యవహార సలహాదారు ఎంఏ షరీఫ్ స్పష్టం చేశారు. ఆగిరిపల్లి మండలం బద్దనపల్లి గ్రామంలో ఏపీ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలను, ఆగిరిపల్లి కొత్తపేటలోని వృత్తు పాఠశాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలు, వసతులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పరిశీలించారు. విద్యార్థులు ప్రణాళికతో చదివితే ఉజ్వల భవిష్యత్తు సొంతం చేసుకొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ఎం సత్యనారాయణ, కె ఆనందకుమార్, ప్రిన్సిపల్ గీతాంజలి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నక్కనబోయిన వేణు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకన్నబాబు పేర్కొన్నారు. అమరావతి జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా సోమవారం స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. 100, 200, 400 మీటర్ల పరుగు పందెం, హైజంప్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, షార్ట్ఫుట్ పోటీలకు సంబంధించి అండర్17, 23 బాలబాలికల విభాగంలో జిల్లాలోని ఆయా మండలాల నుంచి దాదాపు 170 మంది పాల్గొన్నారని, అందులో ప్రతిభ కనబరిచిన 25 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తణుకు నియోజకవర్గ ప్రత్యధికారి కెవివి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసాపురం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి మురళి సత్యనారాయణ, ఎంపీడీఓ శ్రీనివాసరావు, నాయకులు తాతపూడి మారుతీరావు, మలిన రాధాకృష్ణ, అబ్బదాసిరి లాజర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: సంవత్సరం అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాక నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్ టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్.

మా ప్రత్యేకత. రీపబ్లిషన్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూం పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం. సెల్ 9866742558.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు

0: అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.

FM 90.4. శ్రోతలందరికీ నమస్కారం. ఎక్కడున్నా పువ్వు పరిమళిస్తూ విస్తరిస్తూ ఉంటుంది, ఎలా ఉన్నా ప్రతిభ గుబాళిస్తూ ఉంటుంది. బాలు పాట ప్రస్థానమే ఇందుకు నిదర్శనం. ఆయన పాట అజరామరం. ఆయన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో దాగుండే ఉంటారు. తెలుగు సినీ నేపథ్య గానంలో ఘంటసాల వేసిన పునాదులపై పెద్ద కోటని నిర్మించారు బాలసుబ్రహ్మణ్యం. ముందుగా ఆయన జీవిత విశేషాలు కొన్ని మా శ్రోతల కోసం. ఎన్టీఆర్ దీక్ష చిత్రంలో మెరిసే మేఘమాలిక, ఉరుములు చాలు చాలిక అనే గీతం బాలు ఆలపించారు. ఎన్టీఆర్ కు ఆలపించిన తొలి గీతం ఇది. అప్పట్లో ఈ పాటకు మంచి ఆదరణ కూడా దక్కింది. కానీ తెరపై ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కు, ఆయన గొంతుకకు పొత్తు కుదరలేదనే విమర్శలు వచ్చాయి. తర్వాత ఏఎన్ఆర్ ఆలుమగలు చిత్రంలో ఎరక్కుపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనే పాట పాడారు. వాస్తవానికి ఈ పాట ఘంటసాలతోనే పాడించాలి. రికార్డింగ్ సమయానికి ఘంటసాల గారికి అస్వస్థతతో షూటింగ్ కోసం తాత్కాలికంగా బాలుతో పాడించారు. తీరా ఆ గీతాన్ని విన్నాక అది ఏఎన్ఆర్ స్టైల్కి నప్పేలా లేదనిపించిందట చిత్ర బృందానికి. ఇలా ఇద్దరు అగ్ర హీరోల విషయంలో ఎదురు దెబ్బలు తగలడంతో గాయకుడుగా తన పని అయిపోయినట్లే అని అనుకున్నారట బాలసుబ్రహ్మణ్యం. అలా బాధలో ఉన్న బాలుకి చలపతిరావు ఒక సలహా ఇచ్చారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గొంతు వేరు, ఘంటసాల స్వరం వేరు, కానీ ఘంటసాల పాడితే స్వయంగా వాళ్లే పాడుకున్నారా అన్నట్టుంటుంది. దానికి కారణం ఆయన వాళ్ల హావభావం.

వల్ని సైతం ఒడిసి పట్టుకోవడమే. గాయకుడికి ఎంతో కొంత మిమిక్రీ తెలుసుండాలి. ఆ కళ తెలిస్తే ఎవరి పాటనైనా వాళ్ల స్టైల్లో పాడేయవచ్చు అని. ఇక అప్పటి నుండి బాలసుబ్రహ్మణ్యం ఆ ఇద్దరు హీరోల స్టైల్, మేనరిజం బాగా గమనిస్తూ వాళ్లలాగే పాడడం ప్రారంభించారట. అప్పటి నుంచి ఆయనకు తిరుగు లేకపోయింది. బాలుగారి విషయాలు కొన్నింటిని ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆయన గళ్ళ నుంచి జాలువారిన కొన్ని పాటలు విందాం. ఆణిముచ్చల కార్యక్రమంలో ముందుగా జంధ్యాల దర్శకత్వంలో 1985 ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమా బాబాయి అబ్బాయి. బాలకృష్ణ అనిత జంటగా నటించిన ఈ చిత్రంలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన తెలుసా నీకు తెలుసా పాట వింటారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద

0: చేయవచ్చును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినాస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: బాబాయి అబ్బాయి చిత్రం నుంచి పాట విన్నారు కదా. తర్వాత పాట శోభన్ బాబు వాణిశ్రీ జంటగా 1975లో విడుదలైన సినిమా బాబు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన నా స్నేహం పండి ప్రేమయ్య నిండి పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్

0: ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. బాబు సినిమాలోంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1984 ఫిబ్రవరిలో విడుదలైన చిత్రం బాబా మరదళ్ళు. శోభన్ బాబు, రాధిక, సుహాసిని ప్రధానంగా నటించిన ఈ చిత్రంలోంచి వెండి చందమామలు, వేయి తీపి రాత్రులు పాట మీకోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
2: కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో 1976 అక్టోబర్ లో విడుదలైన చిత్రం భలే దొంగలు. కృష్ణ, మంజుల జంటగా నటించిన ఈ చిత్రంలోంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన అందమైన చిన్నవాడు అలిగిన పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం సత్యం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్, పిసిఓడి, ఓవరి ట్యూమర్స్, పిట్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: బలే దొంగలు చిత్రం నుంచి చక్కని పాట విన్నారు కదా. కార్యక్రమంలో చివరిగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ, విజయశాంతి జంటగా నటించిన సినిమా భార్గవరాముడు. 1987 జనవరిలో విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆనందో బ్రహ్మ, అనురాగం బ్రహ్మ పాట వింటారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

శ్రోతలందరూ, ఇంతవరకు ఆణిముచ్చలు కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన పాటలు, ఆయన జీవిత విశేషాలు కొన్ని విన్నాం కదా. రేపు ప్రసారమయ్యే ఆణిముచ్చలు కార్యక్రమంలో మరికొన్ని బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలతో పాటు ఆయన పాడిన పాటలు విందాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఆణిముచ్చలు కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
3: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు మన మహిళా ప్రోగ్రామ్ లో రకరకాల విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మోదీ మెచ్చిన రిషిక, మరేంటో తెలుసుకుందాం. గ్రామీణ నేపథ్యం, దిగువ మధ్యతరగతి కుటుంబం, గోగాడ రిషిక కలలకు ఇవేమీ అడ్డంకులు కాలేదు. కలల్లో రాణించాలనే పట్టుదల, అమ్మ చెప్పిన మాటలే ఆమెకిప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపును తెప్పించాయి. ప్రధాని మోదీ ప్రశంసలు అందుకునేలా చేశాయట. ముంబైలో జరిగిన అంతరంగ్ ఉత్సవ్లో వేల మందిలో పోటీపడి బంగారు పతకాన్ని గెలుచుకున్న రిషిక అంతరంగమిది. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి జాతీయ పోటీల్లో నృత్య ప్రయోగ్ అవార్డును సాధించాను. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో 2023 రూట్స్ టు రూట్స్ సాంస్కృతిక నృత్య విభాగంలో 2వ స్థానంలో నిలిచాను. 2019 ఆల్ ఇండియా ఇంటర్ స్కూల్ పోటీల్లో ప్రతిభా అవార్డును గెలుచుకున్నాను అంటున్నారు రిషిక. మరి ఇది ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం. రిషికాది విజయనగరం దగ్గర ఎస్ కోట, ప్రస్తుతం విశాఖలోని కేంద్రీయ విద్యాలయంలో 12వ తరగతి చదువుతుంది. నాన్న అప్పారావు ప్రైవేటు కళాశాలలో గుమస్తాగా పనిచేస్తున్నారు. అమ్మ బి రామలక్ష్మి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్గా పనిచేస్తున్నారు. ఇంట్లో ఎవరికి సంగీతం, నాట్యం రంగంతో సంబంధమే లేదు. అయినప్పటికీ నాకు డాన్స్ అంటే మహా ఇష్టం అంటోంది రిషిక. దాన్ని గుర్తించి అమ్మే నాకు శిక్షణ ఇప్పించింది. తన ప్రోత్సాహంతోనే 8 ఏళ్ల వయసు నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నాను. మొదట్లో రోజు శిక్షణ తీసుకునేదాన్ని, కానీ ఇప్పుడు చదువుని నృత్యాన్ని సమన్వయం చేసుకోవడానికి వారానికి 4 సాయంత్రాలు దీనికి కేటాయిస్తున్నాను. ఇది నాకు వ్యాపకం మాత్రమే కాదు, ఒత్తిడికి మంత్రం కూడా. అవకాశం ఇలా వచ్చింది. విశాఖ క్లస్టర్ స్థాయిలో జరిగిన పోటీల్లో విజయం సాధించాను. తర్వాత హైదరాబాద్లో రీజియన్ లెవెల్లో పాల్గొన్నాక జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఢిల్లీ కళా ఉత్సవాల్లో పాల్గొని బంగారు పతకం సాధించాను. దీంతో దేశ రాజధానిలో గుర్తింపు లభించింది. దీని ద్వారానే విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో నా ప్రత్యేక నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రధాని మోదీ బాగా చేశావు అని ప్రశంసించడం మర్చిపోలేను. చదువుకుంటూ నృత్య రీతులపై అధ్యయనం చేయడమే నా లక్ష్యం అంటోంది రిషిక. మధ్యరాత్రి 1:30. ఒకవైపు కొండ చర్యలు విరిగిపడుతున్న శబ్దం. కిటికీల్లోంచి బయటకు చూస్తే వరద ఉధృతి. కిందకి వస్తే గదంతా నీటితో నిండిపోయింది. నీతోకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇరుగు పొరుగు ఇళ్లల్లోనూ ఇదే పరిస్థితి. పైగా అవి లోతట్టు ప్రాంతంలో ఉండటం వల్ల మునిగిపోతున్నాయి. వాళ్ళందరికీ తన ఇంట్లో చోటిచ్చేసింది నీతు. తాను పనిచేస్తున్న నర్సింగ్ కళాశాలకు ఫోన్ చేసి కాపాడండి అంటూ వేడుకుంది. 4:00 వరకు సహాయం కోసం ఎదురుచూసింది. లాభం లేకపోయింది. కొండపైకి వెళ్తేనైనా ప్రాణాలు దక్కుతాయని భర్తకు సర్ది చెప్పింది. ముందు వాళ్ళని వెళ్ళమని, మిగతా వాళ్లతో తాను వస్తానని తన భర్తకి చెప్పింది. కొడుకుని తల్లిని తీసుకుపొమ్మంది. అంతే, 5 రోజుల తర్వాత శవమై తేలింది. ఆమె ఎవరో కాదు, నీతు జోజో, ఓ ప్రైవేటు ఉద్యోగిని. వయానాడ్ వరదలు సృష్టించిన బీభత్సంలో ప్రాణాలు కోల్పోయిన మహిళ. ఆమె ఆ కాల్ చేయకపోతే ఇంకెంతమంది మరణించేవారో, ఇంకెన్ని విషాదాలు వినాల్సి చూడాల్సి వచ్చేదో. ఊహిస్తుంటేనే ఎంత భయానకంగా ఉందో కదా. ఘటన జరిగిన మరుసటి రోజు విడుదలైన ఆమె ఆడియో క్లిప్ ఎంతమందిని కన్నీళ్లు పెట్టించిందో. ఆ ఒక్క కాల్తో అంబులెన్సులు, పోలీసులు, రక్షణ సిబ్బంది అక్కడికి చేరేలా చేసింది. నీళ్లలో తేలుతున్న నీతు కుటుంబ సభ్యులతో సహా వేల మంది కాపాడేందుకు తోడ్పడింది. ఆమె ధైర్యానికి, సమయస్ఫూర్తికి జోహార్లు చెప్పాల్సిందే కదూ. మరి ఇప్పటిదాకైతే కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
5: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. వెండి నగ కొంటున్నారా? బంగారం ఎటూ కొనలేం, కనీసం వెండి నగలైనా కొందాం అనుకునే అమ్మాయిల సంఖ్య బాగా పెరిగిపోతుంది. దొంగల భయానికి చాలామంది కాలేజీలకి, ఆఫీసులకి వెళ్లే వాళ్ళు సింపుల్గా ఉండే వెండి నగల్ని ఇష్టపడుతున్నారు.

తున్నారు. అయితే బంగారానికైతే హాల్ మార్కింగ్ అని ఉంటుంది. ఆభరణానికి వాడే 22 క్యారెట్ల బంగారాన్ని 91.6 అని విక్రయిస్తారు. మరి వెండి నగలలా కొనాలి? అది స్వచ్ఛమైనదా కాదా, మార్చుకోవడానికి వీలుంటుందా? మరి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. ప్రముఖ జ్యువెలరీ షాపులన్నీ బంగారంతో పాటే సాంప్రదాయ ఆధునిక డిజైన్లలో వెండి నగల్ని కూడా ప్రవేశపెట్టేశాయి. అచ్చంగా వెండి నగల్ని అమ్మేవి కూడా ఉన్నాయి. ఒకప్పుడు బంగారం కొనలేని వాళ్ళు 1 గ్రామ్కి వెళ్ళేవారు. కానీ ఆ కొనేదేదో వెండితో కొనుక్కుంటే ఎప్పటికీ ఉంటుంది కదా అని అనుకుంటోంది ఈ తరం. పైగా మున్ముందు వెండి కూడా సామాన్యులకు అందుబాటులో ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ మధ్య వెండి నగ చిన్న పెద్ద అందరినీ ఆకట్టుకుంటుంది. బంగారం మాదిరిగానే వెండికి కూడా BIS 92.5% హాల్ మార్కింగ్ ఉంటుంది. వీటినే స్టిర్లింగ్ సిల్వర్ ఆభరణాలుగా విక్రయిస్తుంటారు. బంగారంలో 22, 18, 16, 14 క్యారెట్లు ఉన్నట్లే వెండి స్వచ్ఛతకు సంబంధించి 80, 82.5, 92.5, 95.8, 99.9 గ్రేడ్స్ ఉంటాయి. అయితే 92.5తోనే ఆభరణాలని ఎక్కువగా తయారు చేస్తుంటారట. కాబట్టి హాల్ మార్కింగ్ లేదా క్రెడిబిలిటీ ఉండి సర్టిఫికెట్ ఇచ్చే దుకాణాల్లోనే కొనుగోలు చేయండి. స్టెర్లింగ్ సిల్వర్తో చేసే ఆక్సిడైజ్ నగల్లో నల్లని పూత ఏర్పడేందుకు సల్ఫర్తో చర్య జరుపుతారు. అయితే మార్కెట్లో దొరికే ఆక్సిడైజ్ నగలన్నీ స్వచ్ఛమైనవి అని చెప్పలేము. ఇత్తడి మీద వెండి పూత పూసో లేదా విభిన్న లోహాల సమ్మేళనంతోనే చేసేవి ఉంటాయి. కాబట్టి కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. వెండి గాల్లోని ఆక్సిజన్తో చర్య పడడంతో త్వరగా నల్లబడుతుంది. దాన్ని బట్టి అది నకిలీ అని నిర్ధారించుకోవద్దు. వెండి మెరుపును కాపాడుకోవాలంటే తరచూ టూత్పేస్ట్ లేదా నిమ్మరసంతో శుభ్రం చేస్తూ ఉండండి. మరి గంధంతో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుందామా? చర్మాన్ని ఛాయగా మార్చి ముఖాన్ని కాంతివంతంగా మెరిపించడంలో గంధం చక్కగా పనిచేస్తుందట. అందుకోసం పాటించాల్సిన చిట్కాలు: చిన్న గిన్నెలో చెంచా గంధం పొడి, చెంచా పాలు, చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 1/2 గంట సేపైనా ఆరనివ్వాలి. తరువాత వేళ్లతో సున్నితంగా మర్దన చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేయగలిగితే ముఖం మీద పేరుకున్న నలుపుదనం బాగా తొలగిపోతుందట. 1 గిన్నెలో 2 చెంచాల గంధం పొడి, 4 చెంచాల గులాబీ నీళ్లు తీసుకొని బాగా కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి 1/2 గంట సేపు ఆరనివ్వాలి. తరువాత మంచి నీళ్లతో కడిగేసుకుంటే ముఖం చాలా తాజాగా కనిపిస్తోందట. మరి చర్మ రంధ్రాలు శుభ్రమై మొటిమల బాధ బాగా తగ్గుతోంది. గరుకుగా ఉన్న రాతిపై కొన్ని నీళ్లు చిల్లకరించి గంధం చెక్కతో రుద్దితే పేస్ట్ వస్తుంది. ఆ పేస్టుని తీసుకొని ముఖానికి పట్టిస్తే చర్మం తేమతో నిండి మృదువుగా మారుతోందట. అదనపు జిడ్డు తొలగి ముఖం సహజంగా మెరుస్తుంది. కళ్ళ చుట్టూ నుదుటి మీద మడతలు కూడా ఏర్పడవట. చెంచా గంధం పొడిలో చెంచా పెరుగు లేదా కీరా రసం కలిపి పేస్టులా చేయండి. దీన్ని ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మీద సెబం ఉత్పత్తి తగ్గి మొటిమలు, నల్ల మచ్చలు రాకుండా ఉంటాయట. ముఖంపై పిగ్మెంటేషన్ కూడా తగ్గుతోంది. మరి ఇప్పటి వరకైతే కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా? ఇక ఇప్పుడు మన కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన భాగానికి వెళ్దాం. ఈరోజు మనం ఇంట్లోనే సులభంగా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి ఆ రుచికరమైన రెసిపీని తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఈరోజు మలై కుల్ఫీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మలై కుల్ఫీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలు లీటరు, పంచదార 6 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు కొద్దిగా, యాలకుల పొడి 2 చిటికెలు, బ్రెడ్ స్లైసెస్ 3. మరి ఇప్పుడు మలై కుల్ఫీని తయారు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా మందపాటి

ఒకటి గిన్నెలో పాలు పోయాలి. అందులో యాలకుల పొడి, పంచదార, కుంకుమ పువ్వు వేసి కలిపి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. తర్వాత పొడిలా చేసిన బ్రెడ్ ముక్కల్ని కూడా వేసి బాగా మరిగించాలి. పాలు బాగా చిక్కగా అయ్యాక దించి చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని కుల్ఫీ మౌల్డ్స్లో పోసి 7-8 గంటల పాటు ఫ్రీజర్లో ఉంచి తీయాలి. బటర్స్కాచ్. మరి బటర్స్కాచ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. బేసిక్ ఐస్ క్రీమ్ 1 కప్పు, క్రీమ్ 1/2 కప్పు, ఎల్లో కలర్ చిటికెడు, బటర్స్కాచ్ ఎసెన్స్ 1 టేబుల్ స్పూను, కెరామిలైజ్డ్ నట్స్ 1 టేబుల్ స్పూన్లు. మరి బటర్స్కాచ్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగానే చేసి పెట్టుకున్న బేసిక్ ఐస్ క్రీమ్లో క్రీము, కలరు, ఎసెన్స్ బాగా వేసి బాగా బీట్ చేయాలి. చివరిగా నట్స్ కూడా వేసి ఓసారి కలిపి బౌల్లో వేసి 7-8 గంటల పాటు ఫ్రీజ్ చేయాలి. మరి ఈరోజైతే చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్,

హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈనాటి కార్యక్రమంలో మనం యోగా గురించి మాట్లాడుకుందామండి. యోగా సాధన పురాతనమైనదే అయినా దీని అవసరం ఈ ఆధునిక కాలంలోనే చాలా ఎక్కువగా ఉందట. అభివృద్ధి ఆధునికత పేరుతో మనిషి పై పైకి ఎగురుకుందామనుకుంటూనే నానాటికి మరింత దిగజారిపోతున్నాడండి. ఒంటికి వీసమెత్తు వ్యాయామం లేదు, కానీ మనసు నిండా పుట్టెడు వ్యామోహాలు, వ్యతిరేక భావాలు ఉంటున్నాయి. నేటి మానవుడు ఎదుర్కొన్న సకల జబ్బులకు ఇవే మూలమట. నేడు శరీరానికి వట్టి వ్యాయామమే కాదండి, మనసుకు అంతఃశుద్ధి కూడా చాలా అవసరమైనది. మరి దీనికి యోగాకి మించిన మందేముందంటారు? అందుకేనండి ఇప్పుడు ప్రపంచం మొత్తం యోగా బాట పట్టింది. నిజానికి మన యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం కాదు, అంతర్జాతీయ సమాజమే మన యోగా యొక్క విలువ అవసరం రెండూ తెలుసుకుంది. అందుకే మనకి అంతటి అపూర్వ స్వాగతం అనేది దొరికిందట. ఈ స్ఫూర్తి మనలో కూడా దీక్షను రగిలించాలండి, ఆరోగ్యకాంక్షను కూడా పెంచాలి. ఆరోగ్యం అంటే మనమందరం ఇదేదో శరీరానికి సంబంధించిందే అనుకుంటాం, కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనసులో ఉంటాయట. మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువగా ఉంటుందటండి. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే మనం సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నట్లు. మనం రకరకాల వ్యాయామాలు చేయొచ్చు, పుష్టినిచ్చే ఆహారం కూడా తీసుకోవచ్చు, మందులు వేసుకోవచ్చండి. ఎన్ని చేసినా కూడా ఇవన్నీ శరీరాన్ని తప్పించి మన మనసును తాకలేవు కదా. అందుకేనండి మనసును కూడా స్మరించి శరీరాన్ని మనసుని సమతౌల్యంలోకి తెచ్చేదే యోగా. అసలు యోగా అన్న శబ్దం యుజ్ అనే సంస్కృత ధాతు నుంచి పుట్టుకొచ్చిందట. దీని అర్థం కలయిక, ఐక్యం కావటం లేదా జత చేయటం అని. అంటే ఈ దేహాన్ని మనసుని ఒకే ఘాటిలో పెట్టి రెండింటిని సమతౌల్యంలోకి తెచ్చేదే యోగా. యోగా యొక్క ప్రాశస్త్యం గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. యోగా అంటే ఒక శారీరక ఆసనాలే కాదండి, యోగాసనాలు ఎంతో కీలకమైనవి, ముఖ్యమైనవి కూడా. వీటికి శ్వాసపై శ్రద్ధ, ధ్యానం వంటివి కూడా జత చేసి ప్రాణశక్తిని ఉత్తేజితం చేయడం యోగా యొక్క ముఖ్య ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అందుకే యోగాకు ఉన్న సమగ్రత, సంపూర్ణత్వం మరే ఇతర సాధారణ వ్యాయామాలకి ఉండదు. శారీరక వ్యాయామాలని మించిన ప్రయోజనాలు అందుకునేందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు యోగా పట్ల మోహం పెంచుకుంటుంది. యోగాసనాల వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగవుతుందండి, శరీరం నుంచి విషతౌల్యాలు కూడా వేగంగా బయటికి వెళ్ళిపోతాయట. అవయవాల పనితీరు కూడా బాగుంటుంది. జీవక్రియలన్నీ సజావుగా సాగడానికి యోగాసనాలు చాలా సహాయపడతాయట. ఇదే

సమయంలో మనసును శ్వాస ప్రక్రియపై లగ్నం చేసి ఏకాగ్రతతో సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతతే కాదండి, సమస్యలు ఎదుర్కొనే సామర్థ్యం కూడా మనలో పెరుగుతుంది. అందుకే నానా రకాల ఒత్తిళ్లలో కూరిపోతున్న నేటి తరానికి యోగా అత్యంత ఆవశ్యంగా మారింది. యోగా ఏ సమయంలో చేయాలనుకుంటున్నారు? ఈ సందేహం మీ అందరికీ ఎప్పుడోకప్పుడు వచ్చే ఉంటుంది. ఏ సమయాల్లో చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి. యోగాను రోజులో ఎప్పుడూ ఎంతసేపు చేయడానికి నిబంధన ఏమీ లేవట. కొందరు ఉదయాన్నే చేయడానికి ఇష్టపడితే మరికొందరు సాయంత్రం పూట చేస్తూ ఉంటారు. రోజువారి పనుల మూలంగా సమయం ఎక్కువగా లేని వారు మాత్రం కొద్దిసేపు విభజించుకొని యోగాసనాలు వేయొచ్చు. కేవలం 10-20 నిమిషాల సమయం మాత్రమే గలవారికి సర్వాంగాసనం, సేతుభంగ సర్వాంగాసనం బాగా ఉపయోగపడతాయట. అయితే యోగా ఎక్కువసేపు చేస్తే ప్రయోజనం ఎక్కువగానే ఉంటుందని మాత్రం మీరు గుర్తించాలి. యోగాలో శ్వాసకు ప్రాధాన్యం ఉంటుంది, అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందామండి. శ్వాస ప్రక్రియ మన మానసిక స్థితి మీద చాలా ప్రభావం చూపుతుంది. శ్వాస సరిగ్గా తీసుకోకపోతే మానసిక సామర్థ్యం కూడా దెబ్బతింటుందండి. కాబట్టి యోగాసనాల సమయంలో శ్వాసపై దృష్టి పెట్టడం అత్యంత కీలకమైన అంశమట. మనం అవసరాన్ని గుర్తించి యోగాసనాలు వేస్తూ ఉండాలి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామండి. శరీరాన్ని, స్వభావాన్ని తెలుసుకుని అవసరాన్ని బట్టి ఎటువంటి యోగాసనాలు వేయవచ్చో యోగా గురువుల వద్ద తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయమట. వేటికి ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయో తెలుసుకుని ఉండడం చాలా మంచి పద్ధతి. కాకపోతే యోగాసనాలు వేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. అదేంటంటే యోగాను ఎవరైనా వేయవచ్చు, కానీ గర్భిణీలు లేకపోతే ఎటువంటి వ్యాధులున్న వారైనా కానీ నిపుణుల సలహా మేరకే యోగాసనాలు చేయాలండి. పతాంజలి సూత్రాలు, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. యోగా అత్యంత పురాతనమైనది. వేదకాలం నుంచి యోగా ప్రస్తావన ఉంటూనే ఉంది. కానీ ఈ సూత్రాలన్నింటినీ క్రోడీకరించి అష్టాంగ యోగాను సిద్ధం చేశారట పతాంజలి మహర్షి గారు. బహుశా ప్రాచుర్యం పొందిన ఈ అష్టసూత్రాల్లో మొదటి 4 మన శరీరానికి సంబంధించినవి, అలాగే చివరి 4 మన అంతరంగానికి సంబంధించినవండి, అంటే మన మనసుకి సంబంధించినవట. ఆ సూత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందామండి. అందులో మొట్టమొదటిది వచ్చేసి యమం. యమం అంటే విధులట. సమాజంలో మనమందరం కలిసిమెలిసి ఉండేందుకు వ్యక్తులుగా మనం పాటించాల్సిన విధులను తెలియజేస్తుందట. 2వది వచ్చేసి నియమం. నిత్య జీవితంలో మనం అనుసరించాల్సిన నియమావళి, అంటే శుభ్రంగా ఉండడం, తృప్తితో జీవించడం, ఆహార విహారాలు వంటివన్నీ ఇందులో భాగాలేనట. 3వది వచ్చేసి ఆసనం. మనం తరచుగా చెప్పుకునే యోగాసనాలన్నీ ఇవేనండి. యోగాలో కీలకమైన భాగం కూడా ఇదే. రకరకాల భంగిమలతో సాగే ఈ వ్యాయామాలు శరీరానికి చురుకుదనాన్నే కాదండి, మనసుకు ధైర్యాన్ని కూడా చేకూరుస్తాయట. 4వది వచ్చేసి ప్రాణాయామం. ప్రాణం అంటే జీవశక్తి అండి. ఆయామం అంటే గాలితో విరామాన్నివ్వటం, అంటే శ్వాసను క్రమబద్ధీకరించుకోవడం, క్రమ పద్ధతిలో స్తంభించడం ద్వారా ఆయుష్ని పొడిగించడమే దీని యొక్క లక్ష్యమట. 5వది వచ్చేసి ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను ఆధీనంలోకి తెచ్చుకోవడం. శ్వాసపై పట్టుతో ఇంద్రియ సాధనము చేయాలండి. 6వది వచ్చేసి ధారణం. ధారణం అంటే మనసు తదేకంగా కేంద్రీకరించడమే ధారణ. ఇది ఏకాగ్రతను సొంతం చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడే సాధనం చెప్పుకోవచ్చు. 7వది వచ్చేసి ధ్యానం. ఆనందం అనేది మనకి బయట దొరికేది కాదండి, లోపల నుంచి రావాల్సిన భావన. దీనికి యుక్తాయుక్త విచక్షణ, ఆత్మజ్ఞానం పెంచుకోవడం చాలా ముఖ్యమైనవి. ఇందుకు దోహదం చేస్తుంది ధ్యానమట. 9వది వచ్చేసి సమాధి. యోగాలో అత్యున్నత స్థితి ఇదేనండి. శారీరక మానసిక సమతౌల్యాన్ని సాధించి జీవనాత్మను పరమాత్మను సమైక్యం చేయడమే దీని యొక్క భావనట. ఇది సాధించిన వారు యోగ్యులని చెప్పుకోవచ్చు. ఈ అష్టాంగాసనాలు పరిశీలిస్తే మనకు యోగా అన్నది శరీరానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే మనసుకు కూడా దీన్ని జత చేస్తుందని మనకు అర్థమవుతుంది. మనిషిని ఒక వ్యక్తిగాను, సంఘజీవిగాను, ముఖ్యంగా సుఖ సంతోషాలతో జీవించే ఒక సమగ్ర ప్రాణిగా తీర్చిదిద్దుతుంది. అదేనండి యోగా సాధనకున్న బలం. లిజనర్స్, యోగా గురించి మనం చాలానే విషయాలు తెలుసుకున్నాం కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాట వినేయండి.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿವಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
2: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್,
3: ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್, ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ, ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್.
2: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్, పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ.

0: పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, ఇప్పుడు యోగాకి వ్యాయామానికి గల తేడా ఏంటో తెలుసుకుందాం. యోగాసనాలు చూడ్డానికి వ్యాయామాలు మాదిరిగానే ఉంటాయండి, కానీ ఈ రెండింటికి మాత్రం చాలా తేడా ఉందట. వ్యాయామాలలో బలానికి వేగానికి ప్రాధాన్యం ఎక్కువ. దీనివల్ల కండరాలు కూడా పెరిగి శారీరక ఫిట్నెస్ కూడా మెరుగవుతుందట. అయితే మనం ఏ అవయవాలతో వ్యాయామం చేస్తామో దానికి సంబంధించిన కండరాలే మెరుగవుతాయి. కానీ యోగాలో మాత్రం అలా కాదు, శరీరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది. కండరాలు పెరగడం అంటే శారీరక కదలికలు రావడం, వాటికి దోహదం చేసే బంధనాలు కూడా బలంగా తయారవుతాయండి. యోగాలో శారీరక కదలికలు నెమ్మదిగా ఉంటే సాధారణ వ్యాయామాల్లో వేగంగా సాగుతాయట. యోగాలో స్పందనలు, రక్తపోటు స్థిరంగా ఉంటాయి, కానీ వ్యాయామాల్లో మాత్రం ఇవి పెరుగుతూ ఉంటాయి. యోగాలో సంకల్పిత అసంకల్పిత కండరాలు రెండింటిపైన ప్రభావం ఉంటుంది, కానీ వ్యాయామంలో మాత్రం సంకల్పిత కండరాల మీదే ప్రభావం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి యోగా వ్యాయామం ఒక్కటే కాదు, దేని ప్రయోజనం దాందే, దేన్ని తక్కువ చేయడానికి లేదండి. యోగా శారీరక మానసిక ఆరోగ్యాలు రెండింటిపై ప్రాధాన్యత ఇస్తే శారీరక సమర్థకు, ఫిట్నెస్కు వ్యాయామాలు ఉపకరిస్తాయట. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని అవయవాల పనితీరు మెరుగవడానికి ప్రత్యేకించి వ్యాయామాలే అవసరమవుతాయి కూడా. యోగా సాధనను కేవలం వ్యాయామంగానే కాదండి, సంపూర్ణ జీవన విధానంగా గుర్తించడం చాలా అవసరమైనది. యోగాలో చాలా రకాలున్నాయండి, వాటిలో కొన్ని రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యోగా సాధనకు పతంజలి యోగా సూత్రాలే మూలమైనవి. ఆచరణలోకి వచ్చేసరికి చిన్న చిన్న మార్పు చేర్పులతో పలు విధానాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటిలో కొన్ని పద్ధతుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అందులో మొదటిది వచ్చేసి హఠయోగా అండి. దాదాపు అందరికీ ఉపయోగపడే విస్తృత ప్రాచుర్యంలో ఉన్న విధానం ఇదేనట. దీనిలో యోగాసనాలు, ప్రాణాయామం రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు చూసే చాలా యోగ ప్రక్రియలన్నీ ఈ హఠయోగం అని చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసి విన్యాస. ఇది కాస్త వేగంతో కూడిన పద్ధతి. ఇందులో శ్వాసను నియంత్రణలో ఉంచుకోవడానికి ఆసనాలు వేగంగా మారుస్తూ ఉండాలి, ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉండాలి. దీన్ని సాధారణంగా సూర్య నమస్కారాలతో ఆరంభిస్తారట. తర్వాత శరీరాన్ని మరింత సాగదీసే ఆసనాలు వేస్తూ ఉంటారు. మూడోది వచ్చేసి పవర్ యోగా. ఇందులో ఒక ఆసనం నుంచి మరొక ఆసనానికి నిరంతరం మారాల్సి ఉంటుందండి. దీనికి శరీరం దృఢంగా ఉండడం చాలా ముఖ్యమైనది. ఇది బలాన్ని పెంపొందిస్తుంది, అలాగే శారీరక కదలికల్ని కూడా మెరుగుపరుస్తుందట. నాలుగోది వచ్చేసి అయ్యంగార్. యోగాకు అంతర్జాతీయ ప్రాచుర్యం తెచ్చిన ప్రముఖ యోగా గురువు బీకేఎస్ అయ్యంగారు రూపొందించిన పద్ధతి ఇది. ఆసనాలు వేగంగా మార్చడం కాకుండా చాలాసేపు నిలకడగా వేయడమే దీని ప్రత్యేకతట. శరీరాకృతిని సరైన పద్ధతిలో తీర్చిదిద్దడంతో పాటు వ్యాధులను నయం చేయడానికి ప్రత్యేక ఆసనాల మీద దృష్టి సాధించారండి. చివరిది వచ్చేసి కుండలిని. కొన్ని రకాల కదలికలను వేగంగా మళ్లీ మళ్లీ చేస్తూ ఉండడం, మరింత గట్టిగా శ్వాస తీసుకోవడం ద్వారా శక్తియుక్తులను పెంచడంలో ఇది కీలకాంశమని చెప్పుకోవచ్చు. ఇందులో శరీరం మీదనే కాదండి, ధ్యానంపై కూడా ఎక్కువగా దృష్టి ఉంటుంది. ఇలా కొన్ని కొన్ని ప్రత్యేక అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూనే కర్మ, భక్తి, సిద్ధ ఇలా చాలా పద్ధతులున్నాయండి. లిజనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాట వినేయండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: గోదావరి జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, ఇప్పటి వరకు మనం యోగా గురించి చాలా విషయాలే మాట్లాడుకున్నాం కదండి. యోగా గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సనాతనంగా సాంప్రదాయంగా వస్తున్న యోగా మీద వివిధ దేశాల శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా దృష్టి సాగిస్తున్నారట. యోగాపై ఎన్నో పరిశోధనలు కూడా చేస్తున్నారండి. కొన్ని కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో, కొన్ని ప్రత్యేకమైన సమస్యల విషయంలో యోగా మరింత ప్రయోజనంగా ఉంటుందని వీరు గుర్తించారట. అందులో ఆ సమస్యల్లో మొదటి వచ్చేసి వేగస్ నాడి బలోపేతం అండి. ఇదేంటో ఇప్పుడు చూద్దాం. మన శరీరానికి ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా నాడీ వ్యవస్థ నియంత్రణలో ఉండడానికి యోగా తోడ్పడుతుందట. మన శరీరంలో వేగస్ నాడి అతిపెద్ద కాపలానాడండి. ఇది మెదడు నుంచి మొదలుకొని శ్వాస, జీర్ణ, నాడీ వ్యవస్థను చుట్టుకుంటూ శరీరమంతా ప్రయాణిస్తుందట. శ్వాస ప్రక్రియ, గుండె వేగం, జీర్ణక్రియ, మన అనుభవాలన్నింటినీ కూడా వేగస్ నాడితో సంబంధాలు గలవే అంట. అందుకే వేగస్ నాడి పనితీరు పూర్తి స్థాయిలో మెరుగ్గా ఉంటే వేగల్ టోన్ ఎక్కువగా ఉందని భావిస్తూ ఉంటారు. అంటే వీరి శరీరం, మెదడు ఒత్తిడిని కూడా సమర్థంగా ఎదుర్కొంటుందట. ఇలాంటి వాళ్ళు ఆందోళన, ఇలాంటి విషయాల నుంచి తేలిగ్గా మామూలు స్థితికి చేరుకుంటారు. యోగా, ప్రాణాయామం వంటి యోగా పద్ధతులు వేగల్ టోన్ పెంచుతున్నట్లు పరిశోధనలో గుర్తించారండి. వాపు మార్పుల తగ్గుదల అంట, అదేంటో ఇప్పుడు చూద్దాం. యోగా గుండె జబ్బు, మధుమేహం, ఆర్థరైటిస్ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఒంట్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు సంబంధిత మార్పులు కూడా వస్తూ ఉంటాయి. ఈ వాపు తరహా మార్పులను నెమ్మదించడంలో సూర్య నమస్కారాలు, అలాగే వీరాసనం వంటి ముందుకి వంగి వేసే ఆసనాలు చాలా బాగా ఉపయోగపడతాయట. సుమారుగా 200 మంది పైగా 3 నెలల పాటు నిర్వహించిన అధ్యయనంలో యోగాభ్యాసం అనంతరం వీరిలో 3 రకాల వాపు సూచికలు తగ్గినట్లుగా గమనించారట. హై బీపీ కూడా తగ్గుముఖం పడుతుంది. అది ఎలానో ఏంటో ఇప్పుడు చూద్దామండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటును కూడా తగ్గించుకోవచ్చట. యోగా మూలంగా ఒత్తిడి తగ్గడం, ప్రశాంతత చేకూరడం, కండరాలు దృఢంగా పటిష్టంగా అవుతాయండి. ఫలితంగా అధిక రక్తపోటు కూడా తగ్గునట్లుగా ఈ అధ్యయనంలో వెలువడైంది. మరింత శక్తి, ఇదేంటో ఇప్పుడు చూద్దామండి. కొంతమంది వృద్ధుల్ని ఎంచుకొని వారికి 6 నెలల పాటు హఠయోగా శిక్షణ ఇచ్చారట. ఈ శిక్షణ తర్వాత వారిలో ఏం గమనించారంటే ఆరోగ్యం మెరుగుపడడం, రోజువారి పనులు తేలిగ్గా చేసుకోవడం, బలం చేకూరడంతో పాటు నిస్సత్తువ కూడా తగ్గినట్లుగా గుర్తించారట. మణికట్టు వద్ద నొప్పితో బాధించే కార్పల్ టనల్ సిండ్రోమ్, నడునొప్పి వంటి సమస్యలకు కూడా నిపుణ శిక్షణలో యోగా చేస్తే ఫలితాలుంటాయండి. ఇది వాళ్ళు ఈ అధ్యయనంలో గుర్తించారట. అలాగే యువతీ యువకుల్లో యోగా వల్ల శారీరక ఫిట్నెస్ కూడా మెరుగవడం, వాలినట్లుండే భుజాలు కూడా పైకి పొంగడం వంటి మెరుగైన మార్పులు కూడా కనపడుతున్నట్లుగా గుర్తించారు. లిజనర్స్, ఈరోజు టాపిక్ మీరందరూ విన్నారు కదండి. నా టాపిక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మళ్ళీ రేపు వచ్చే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక టాపిక్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అదితి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, టీపీ రోడ్, భీమవరం. సెల్ 9867424558.

0: నీళ్లను గాలిని కలుషితం చేస్తాయి. పదే పదే రసాయనిక ఎరువులను వాడితే భూమిలో లవణాలు పెరిగిపోతాయి. మట్టి మీద ఒక తెల్లని పొడి వంటి పొర ఏర్పడి గట్టిబారిపోతుంది. మట్టిలోని ఉప్పు పంటలు వడిలి ఎండిపోవడానికి కారణమవుతుంది.
1: రసాయనిక ఎరువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజు రోజుకి మట్టి కలుషితమై దాంతో పాటు మన ఆరోగ్యం కూడా మారుతుంది. రసాయనిక ఎరువులు బాగా ఖరీదైనవి. వాటిని నిరంతరం వాడితే దిగుబడి కూడా మెల్లిగా తగ్గిపోతుంది.
0: యూరియా వంటి రసాయనిక ఎరువుల్లో ఉండే నత్రజని పంటలతో పాటు కలుపు కూడా విపరీతంగా పెరిగేట్లు చేస్తుంది. పుష్కలంగా ఉండే ఆకులు పీల్చి నమిలే పురుగుల్ని ఆకర్షిస్తాయి. సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలకి ఎక్కువ శాఖలు, పెద్ద ఆకుపచ్చ ఆకులు వస్తాయి. అయితే రసాయనిక ఎరువుల్లా కాకుండా పీల్చు పురుగుల్ని ఇవి ఆకర్షించవు. సహజమైన గ్రోత్ ప్రమోటర్లు వేళ్ల ఎదుగుదలని ప్రోత్సహిస్తాయి. తద్వారా పోషకాలు, నీళ్ల స్వీకారం పెరుగుతుంది. కాబట్టి సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలు క్షామాన్ని మెరుగ్గా సహిస్తాయి.
1: రసాయనిక ఎరువులు వేసి పెంచిన కూరగాయలకి వేరే రుచి లక్షణాలు వస్తాయి. వాటిని మేము అమ్మలేం. కానీ జీవిక టానిక్ తో తయారైన కూరగాయల్లో 2 రోజుల తర్వాత కూడా పచ్చదనం, తాజాదనం నిలుస్తాయి.
0: సహజమైన గ్రోత్ ప్రమోటర్లని పప్పుధాన్యాల పంటలు, కూరగాయలు, అరటి, మామిడి, సపోటా, దానిమ్మ వంటి పళ్ల తోటల్లో వాడవచ్చు. అవి పూతకి ఒకేలా పక్వం కావడానికి, పండు సైజు దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి. గ్రోత్ ప్రమోటర్లు పంట పక్వానికి రావడానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి 15 రోజులకి ముందే కోతలు జరపవచ్చు. ఈ వీడియోలో దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు మహిళా రైతులు మట్టికి పంటలకి మేలు చేసే 2 రకాల జైవిక గ్రోత్ ప్రమోటర్లని తయారు చేసి వాడడాన్ని మనకు చూపిస్తారు. మొదటి ఉత్పాదన మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్. స్థానికంగా దీన్ని పంచకావ్య అంటారు.
1: పంచకావ్యాన్ని తయారు చేయటం చాలా తేలిక. దాన్ని మా గ్రూప్ సభ్యులందరం కలిసి గాని, విడివిడిగా గాని తయారు చేస్తాము. కావలసిన దినుసులన్నీ మా ఇళ్లలోనే దొరుకుతాయి. ఆవు పేడ, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, సహజ బ్రౌన్ షుగర్ కావాలి. ఇంకేమీ అక్కర్లేదు.
0: ఒక గమేళా నిండా ఆవు పేడలో 1/2 కిలో నెయ్యి గాని వెన్న గాని కలపాలి. ఆవు పేడలో మంచి సూక్ష్మజీవులు పెరగడానికి నెయ్యి పనికొస్తుంది. మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ పీపాలోకి చేర్చి గుడ్డతో మూయాలి. సూక్ష్మజీవులు వేడెక్కి ఎండిపోకుండా పీపాని నీడలో ఉంచాలి. 3 రోజుల తర్వాత 10 లీటర్ల గోమూత్రాన్ని 10 లీటర్ల నీటిని పోసి మొత్తాన్ని కలపాలి. గోమూత్రం దొరక్కపోతే మానవ మూత్రాన్ని కూడా వాడవచ్చు.
1: రోజు పొద్దున్న 4 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి పాలు పితుకుతాం. పితుకుతున్నప్పుడు ఆవులు మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ మూత్రాన్ని విడిగా ఒక బకెట్ లో పెట్టి దాన్నొక పీపాలో పోసి పంచకావ్యాన్ని తయారు చేయడానికి వాడుకుంటాం.
0: ఈగలు చేరి గుడ్లు పెట్టకుండా పీపాకి గుడ్డతో మూట బిగించాలి. మిశ్రమాన్ని పొద్దున సాయంత్రము 10 నిమిషాల సేపు కలియబెట్టాలి. ఇలా ప్రతిరోజు 2 వారాలు చేయాలి. ఇలా చేస్తే ఆవు పేడలోని మిథేన్ వాయువు తొలగిపోతుంది.
1: పొద్దున సాయంత్రం చెడు గ్యాస్ ని తొలగించడానికి మిశ్రమాన్ని కలయబెడతాం. చెడు గ్యాస్ పోతే మిశ్రమంలో ఉన్నవన్నీ చక్కగా కుళ్ళిపోతాయి.
0: 2 వారాల తర్వాత పచ్చిబోండాల నుంచి తీసిన 3 లీటర్ల కొబ్బరి నీళ్లు కలపాలి. 3 లీటర్ల ఆవు పాలని కలిపి కలియబెడుతూ 2 లీటర్ల పెరుగుని మెల్లిగా పోయాలి. ఆవు పాలలోనూ పెరుగులోనూ ఉండే సూక్ష్మజీవులు పీలుస్తున్నప్పుడు జైవిక ఆమ్లాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆమ్లాలు మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. 3 కిలోల సహజ బ్రౌన్ షుగర్ గాని, మలాసలు గాని కలపాలి. మగ్గిన 12 అరటిపళ్ళని ముద్దగా పిసికి ఈ మిశ్రమంలో కలపాలి. మంచి సూక్ష్మజీవులకి బ్రౌన్ షుగర్, అరటిపళ్ళు ఆహారంగా పనిచేసి పులియడాన్ని ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నీళ్లు దొరకకపోతే మరికొంత బ్రౌన్ షుగర్ని, మరికొన్ని మగ్గిన అరటిపళ్ళని పిసికి చేర్చవచ్చు. వైర్మేష్తో గాని, ముస్లిన్ గుడ్డతో గాని, దోమతెరతో గాని పీపాని మూస్తే మిశ్రమంలో ఈగలు గుడ్లు పెట్టకుండా అరికట్టవచ్చు. లేకపోతే మిశ్రమంలో పురుగులు పెరుగుతాయి.
1: మా అందరికీ ఆవులున్నాయి. మేము వాటి నుంచి వచ్చే సహజమైన ఉత్పత్తులనే వాడతాం. మా పంట మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లని చూపించవు. కాబట్టి అది సురక్షితం, లాభదాయకం, ఖర్చు లేనిది, సైడ్ ఎఫెక్ట్లు లేనిది.
0: మిశ్రమాన్ని 2 వారాల పాటు రోజూ కలియబెడితే అందులో వేసిన దినుసులన్నీ చక్కగా కలుస్తాయి. పంచకావ్య ఇప్పుడు వాడడానికి సిద్ధమైంది. ఈ జైవిక గ్రోత్ ప్రమోటర్ని వాడే ముందు దీన్ని ఇంకా బలంగా మార్చడం ఎలానో చూద్దాం. పంచకావ్యకి పచ్చటి ఆకులు కలిపితే భారతదేశంలోని రైతులు దశకావ్య అని పిలిచే ఉత్పాదన తయారవుతుంది. దశకావ్య ఒక జైవిక గ్రోత్ ప్రమోటర్ కావడమే కాక పిస్సు పురుగులని, చెదలని, త్రిప్పులని, ఇంకా అలాంటి చిన్న చిన్న పురుగులని తిరగకూడదు.

0: వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ల చెట్లకి పట్టే ఆకు పురుగుల్ని కూడా దశకావ్య అదుపు చేస్తుంది. వేప, కానుగ, అడ్డసరం, బావిలు వంటి ఘాటైన వాసన వచ్చే పశువులు తినని స్థానిక మొక్కల ఆకులని సేకరించాలి. కిలో ఆకులని 5 లీటర్ల గోమూత్రంలో గాని మరేదైనా మూత్రంలో గాని కలపాలి. మిశ్రమాన్ని గుడ్డతో మూసి నీడలో 10 రోజులుంచాలి. రోజు పొద్దున సాయంత్రము కలియబెట్టాలి. ఆకుల సారాన్ని 3-4 సార్లు గోనె సంచితో వడగట్టి గాని జల్లెడ పట్టి గాని బెడ్డలని తీసేస్తే మీ స్ప్రేయర్ నాజిల్ మూసుకుపోదు. లీటర్ ఆకుల సారాన్ని 5 లీటర్ల పంచకావ్యతో కలపాలి. కాస్త గాలి వెలుతురు తగిలేలా ఒక పల్చటి మస్లిన్ గుడ్డతో కప్పి ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచాలి. మంచి సూక్ష్మజీవులు మిశ్రమంలో పెరిగేలా ఈ పాత్రని 4 వారాల పాటు నీడలో ఉంచాలి. ఇప్పుడు పంచకావ్యని, దశకావ్యని ఎలా వాడాలో చూద్దాం. ఈ రెండింటిని విత్తన శుద్ధికి వేర్వేరు పంట దశల్లోనూ వాడవచ్చు. కిలో విత్తనాలని 3 కప్పుల పంచకావ్యలో గాని దశకావ్యలో గాని అరగంట సేపు నానబెట్టవచ్చు. నాటే ముందు విత్తనాలని నీడలో అరగంట పాటు ఆరబెట్టాలి. ఇది విత్తనం మొలకెత్తడానికి దోహదపడి మొలకల ఎదుగుదలని ప్రోత్సహించి విత్తనంలో రోగాలను హరిస్తుంది. వేళ్ల నుంచి, అంట్ల నుంచి పెరిగే మొక్కలకి వేళ్లని గాని చెరుకు అంట్లని గాని నాటే ముందు దశకావ్య ద్రవ్యంలో అరగంట సేపు ముంచాలి. దశకావ్యతో ఇలా శుద్ధి చేస్తే వేరుకుళ్ళు, తేమబట్టడం వంటివి జరగవు. 3 లీటర్ల పంచకావ్య లేక దశకావ్యని 100 లీటర్ల నీళ్లలో కలిపితే 1/2 ఎకరం వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్ల మీద స్ప్రే చేయడానికి సరిపోతుంది. నాట్లు వేసే 2 వారాల తర్వాత స్ప్రే చేసి పురుగులని, తెగుళ్లని అరికట్టవచ్చు. 2 కప్పుల ద్రవాన్ని 20 లీటర్ల సాగునీటికి కలిపి మీ బిందు సేద్య వ్యవస్థలో వాడవచ్చు. దీనివల్ల సమయము, శ్రమ ఆదా అవుతాయి. గ్రోత్ ప్రమోటర్లు అంతకంతకు ప్రజాదరణ పొందుతుండటంతో తమిళనాడులోని మహిళా బృందం ఈ సహజ గ్రోత్ ప్రమోటర్లని అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టింది.
1: మేం 100 మంది మహిళలతో ఒక బృందాన్ని మొదలు పెట్టాం. మా అందరికీ భూములు, ఆవులు ఉన్నాయి. మా భూములకి కావలసినంత ద్రవాన్ని మేమే తయారు చేసుకుంటాం. దాన్ని లీటర్ 50 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. అది మా బృందానికి ఒక ఆదాయం, ఇతర రైతులకు కూడా లాభమే. వాళ్ళు శుద్ధమైన జైవిక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు.
0: మీ అవసరాలను బట్టి జైవిక గ్రోత్ ప్రమోటర్లను ఏడాది పొడవునా వాడుకోవచ్చు. తాజాగా తయారు చేసిన జైవిక గ్రోత్ ప్రమోటర్ని 2 వారాలు నిల్వ చేయవచ్చు, కానీ దాన్ని ఇంకొంతకాలం కూడా నిల్వ చేయవచ్చు. రాధా ఇలా వివరిస్తున్నారు.
1: కొన్నిసార్లు కొంత ద్రవం మిగిలిపోతుంది. అప్పుడు మేం అందులో బ్రౌన్ షుగర్ ని చేర్చి బాగా కలుపుతాం. దానికి నూలు గుడ్డతో గట్టిగా మూత బిగిస్తాం. అది ఇంకో 3 నెలల వరకు పాడవదు.
0: ఇంతవరకు నేర్చుకున్నది మరోసారి చూద్దాం. స్థానికంగా దొరికే ఆవు పేడ, నెయ్యి, పాలు, మూత్రం, చక్కెర, మగ్గిన అరటి పళ్లతో ఒక మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్ ని మీరే తయారు చేసుకోవచ్చు. ఈ పంచకావ్య మొలకెత్తడాన్ని ప్రోత్సహించి దట్టమైన ఎదుగుదల, పూత, పళ్ల సైజు పెరగడానికి దోహదపడుతుంది. పంట సమానంగా పక్వానికి రావడానికి కూడా తోడ్పడుతుంది. మూత్రము, ఘాటైన వాసన వచ్చే ఆకుల సారాన్ని ఈ పంచకావ్యకి కలిపి దశకావ్య అనే మరో గ్రోత్ ప్రమోటర్ని తయారు చేయవచ్చు. అది కూడా పురుగులని, తెగుళ్లని అదుపు చేయడానికి పనికొస్తుంది. వేరుకుళ్ళు తేమబట్టడాలని అది చక్కగా అరికడుతుంది. గ్రోత్ ప్రమోటర్లని తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. అవి సురక్షితమైనవి, పంటలకి, పర్యావరణానికి మంచివి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజని టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజని టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజని టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజని టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజని టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజని టైల్స్ సొంతం.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీ

PSMD Pediatrics, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెస్.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంతో స్వాగతం పలుకుతోంది మన్రెడ్డి విష్ణు 90.4. మై లిసనర్స్, ఈనాటి మన కార్యక్రమం ద్వారా ఇప్పుడు ఒక విషయం గురించి తెలుసుకుందాం. 1969 జూలై 20 అనగానే, అంటే ఈ తేదీ వినగానే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గుర్తుకొస్తాడు. అసలు మానవ జాతి వైజ్ఞానిక ప్రగతి తమ మనో ఫలకాలపై తలక్కున ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే ఆ రోజే మానవుడు తొలిసారిగా ఈ అనంత విశ్వంలోని మరొక గ్రహంపై కాలు మోపగలిగాడు. అందరాని ఆ చందమామను అందుకోగలిగాడు. ఇక భూగ్రహం మీద ఉన్న జీవం ఇతర గ్రహాల మీదకు చేరడానికి వేసిన తొలి అడుగి ఇదన్నమాట. యుగయుగాల జీవన చరిత్రలో ఈ జూలై 20 తేదీకి ఎంతటి ప్రత్యేకత ఉందంటే, పాలియోజోయిక్ ఈరాలోని సిలూరియన్ యుగానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇన్ని కోట్ల సంవత్సరాలుగా సముద్రాన్ని అంటిపెట్టుకుని ఉన్న జీవం మొట్టమొదటిగా నేలపైకి వచ్చింది. అయితే తొలిగా నేలపైకి వచ్చిన ఘనత జంతువులది కాదు, మొక్కలదే. ఆకులేని సముద్రపు నాచు మొక్కలు నీటిని వదిలి నెమ్మదిగా నేల మీదకు ప్రాకాయి. సముద్ర తీరాలు నదుల ఒడ్డులను పచ్చగా మార్చాయి. ఇక సృష్టికి ఒక అందాన్ని చేకూర్చాయి. ఇక పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు, కానీ పుట్టిన ప్రతి జాతి నశించాలనే ప్రకృతి నియమం ఏదీ లేదు. కాని ఈ సృష్టిలో ఎన్నో జాతులు పరిణామం చెంది పుట్టుకొచ్చాయి. ప్రతి జీవి తన మనుగడ కోసం ఎలా ప్రాకులాడుతుందో అలాగే ప్రతి జాతి పోరాడుతుంది. ఈ పోరాటంలో ఆనాటి కాలమాన పరిస్థితులను ఎదుర్కోలేని జాతి క్రమేపీ నశిస్తుందన్నమాట. ఇక ఇప్పటి వరకు ఇలా వేలాది జాతులు కాలగర్భంలో కలిసిపోయాయి. వాటి శిలాజాలు గాని మనకు లభ్యం కాకపోతే అసలు అలాంటి జీవులు ఉన్నాయని కూడా నేడు మనకి తెలిసేదే కాదు. ఇక ఈ సిలూరియన్ యుగంలోనే తొలిగా జీవజాతులు అంతరించడం అనేది ఆరంభించాయి. ఆంథ్రోపోడా వర్గంలోని ట్రైలోబైట్స్ అంతరించడం ప్రారంభిస్తూ ఉంటే, ఇకేనో డర్మేటా జీవులు అంటే సీ లిల్లీ, సీ కుకుంబ, స్టార్ ఫిష్, ఇవి ముఖ్యంగా వీటిలో సీ లిల్లీలనేవి విపరీతంగా వృద్ధి చెందాయి. అయితే ఈ యుగాంతానికి ఆంథ్రోపోడా వర్గంలో అతి భయంకరమైన ఒక జాతి ఆవిర్భవించింది. అవి నీటి తేళ్లు. దాదాపు 3-3.5 గజాల పొడవుగా ఉండే ఈ తేళ్లు ఉప్పునీటి సముద్రాన్ని వదిలి నేల మీద ఉన్న మంచినీటి నదుల్లోనూ సరస్సుల్లోనూ జీవించడం ప్రారంభించాయి. ఇదే క్రమంలో కొన్ని చిన్న చిన్న చేపలు సాగర పరిశ్రమం నుండి బయటపడి నదులకు చేరి సరస్సులనేవి నిండాయి. ఇప్పుడు భూమి యొక్క భౌగోళిక స్వరూపం ఎలా ఉండేదో తెలుసుకుందాం. నేల భాగమంతా ఒకే ఒక్క పెద్ద ఖండంగా, జలభాగమంతా ఆ ఖండాన్ని ఆవరించి ఉన్న ఒకే ఒక్క మహాసాగరంగా ఉండేది. కానీ ఈ సిలూరియన్ యుగంలో భూఖండం 3 ముక్కలుగా బ్రదలైపోయింది. ఐరోపా, ఉత్తర అమెరికాలు కలిసి ఒక ముక్కగా, ఇక ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండియాలు కలిసిన ఉన్న ముక్క మరొక ముక్కగా, మిగిలిన ఆసియా భాగమంతా వేరొక ముక్కగా, ఇలా నేల భాగం 3 ఖండాలుగా విభజన జరిగింది. ఇందులో ఉత్తర అమెరికా తీర ప్రాంతంలోని నత్తగుల్ల సముద్రాలలో పగడాల దీవులు అనేవి ప్రత్యక్షమయ్యాయి. ఇక నత్తల గుల్లలు కాల్షియం కార్బోనేట్తో తయారు చేయబడ్డ కవచాలన్నమాట. ఇవి గుట్టలు పడి కొన్నాళ్లకు సున్నంగా చెలువరాయిలా పగడాల్లా మార్పు చెందుతాయి. ఇలాగ పగడాలుగా మార్పు చెందిన గుల్లలు కొన్ని కలిసిన దానిని పగడం చెట్టు అని అంటారు. ఇలాంటివి అసంఖ్యాకంగా ప్రోవు. ఇలాంటివి ఎక్కువగా ఏర్పడి తయారవుతాయి. వీటినే పగడాల దీవి అని అంటారు. ఇక ఆ కాలనాటి పగడాల దీవులు ఎన్నో ఉత్తర అమెరికాలో కనిపించాయి. అంతేకాదు, సముద్రాల నుండి మొక్కలు రాగాలేనిది

ఏం రాలేమా అనుకున్నాయి. అనుకున్నాయి ఏమో గాని భూఖండాల మీద పర్వతాలనేవి లేచాయి. షార్ప్ షైర్ ఈ ప్రాంతంలో వెల్లాక్ ఎడ్జ్ పర్వత శ్రేణులు అనేవి లేచాయి. ఆ పర్వతాలలో పరవళ్ళు తొక్కుతూ నయాగరా జలపాతం పాతాళానికి పల్టికొట్టింది. ఇక సిలూరియన్ యుగం నాటి నూతన పరిమాణాల్లో చెప్పుకోదగ్గ పరిణామం ఈ నయాగరా జలపాతం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్,

0: స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
1: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిజనర్స్, ఈనాటి మన కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంగ్లాండ్ దేశంలో దక్షిణ భాగమైన డెవాన్ షైర్ ప్రాంతంలో పెద్ద పెద్ద సున్నపురాతి గనులు అనేవి ఉన్నాయి. ఈ గనులు తవ్వుతుంటే అనేక జంతు వృక్ష శిలాజాలనేవి లభ్యమయ్యాయి. వాటిని పరీక్షిస్తే అవి దాదాపు 395 నుండి 345 మిలియన్ సంవత్సరాల మధ్య కాలం నాటివని తేలింది. ఈ కాలం నాటి విశేషాలు ప్రపంచంలో మరికొన్ని కోట్లు లభించినప్పటికీ ఈ డెవాన్ ప్రాంతంలోనే విరివిగా లభించడం వల్ల ఈ యుగానికి డెవాన్ పేరు మీదుగా డెవోనియన్ యుగం అని నామకరణం చేశారు. నేటి ఇంగ్లాండ్ ప్రాంతం, ఫ్రాన్స్, జర్మనీ దేశాల వరకు గల ఐరోపా ఖండం ఈ డెవోనియన్ యుగంలో చాలా లోతైన సముద్రాల అడుగున ఉండేవి. అందుకే దక్షిణ ఇంగ్లాండ్ ప్రాంతమైన డెవాన్ ప్రాంతంలో నత్తగుల్లలు 100 అడుగుల ఎత్తున అనేక ఉన్నాయి. మరి ఆ నత్తగుల్లల మధ్య అనేక జీవులు చిక్కుబడి శిలాజాలుగా మారి నేడు మనకెంతో సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇక సిలూరియన్ యుగంలో నేలపైకి చేరిన ఆకులు లేని మొక్కలు కాలక్రమంలో వేరు తొడిగా ఇంతింతై వటమంతై అన్నట్టు ఆకులుగా తొడిగాయన్నమాట. అయితే రెమ్మలు కూడా వేశాయి, కొమ్మలు సాచాయి. దాదాపు 15 నుండి 20 మీటర్ల ఎత్తు వరకు ఎదిగి తమ విశ్వరూపాన్ని ప్రదర్శించాయి. ఇక భగీరథుని నాగటి చాలు వెనుకే గంగ పరుగులు తీస్తూ దివ్య నుండి భూమికి దిగువచ్చిందట. అలాగే నేల మీద విస్తరించిన వృక్షజాతి వెనుకే జంతుజాతులు కూడా పరుగులు తీస్తూ వచ్చాయి. జాకేం చేస్తాయి, కంటికింపుగా కావలసినంత ఆహారం నవనవలాడుతూ నేల మీద కనిపిస్తుంటాయి. ఇక నేల 4 చెరగులా పచ్చదనాన్ని ఎగజిమ్ముతూ ఎదిగిన పసిరికను తినడం కోసం అకశేరుకాల్లోని ఆత్రోపొడా వర్గంలోని క్రిమి కీటకాలు జలవాసాన్ని విడిచి తొలుత నేల మీదకి కాలు పెట్టాయి. పీత ఆకారాన్ని పోలి ఉంటే మిల్లిపేడ్లు, సాలీడు ఆకారాన్ని పోలి ఉంటే మైట్ జాతి పురుగులు, వాటి వెనుకే వాటిని భక్షించడానికి పెద్ద పెద్ద సాలీడులు, వాటి వెనుక రాకాసి తేళ్లు, ఇలా ఒకదాని వెనుక మరొకటి భూమి మీదకు వచ్చి స్థిరపడ్డాయి. అయితే నిర్దిష్టమైన వెన్నెముక గల జీవులు సముద్ర జీవుల్లో అవతరించాయి. అవి చేపలన్నమాట. నేడు మనకు కనిపిస్తున్న ఆధునిక చేపల పూర్వరూపాలన్నీ ఆనాడే ఏర్పడ్డాయి. అంగుళం మొదలు 20 నుండి 25 అడుగుల వరకు పొడవు గల చేపలనేవి వృద్ధి చెందాయి. ఇక ఈ యుగంలో దాదాపు 20 అడుగుల పొడవు గల షార్క్ చేపలనేవి అవతరించాయి. ఈ యుగాన్నే మత్స్య యుగం అంటే ఏజ్ ఆఫ్ ఫిష్ అని కూడా వ్యవహరిస్తారు. అటు నీటిలోనూ ఇటు నేల మీద చరించగల ఉభయ జీవులు ఈ యుగారంభంలో అవతరించి యుగాంతానికి విస్తృతాభివృద్ధిని పొందాయి. ఇక కప్పల్లోని 1700 రకాల్లో దాదాపు అన్ని ఈ యుగంలోనే అవతరించాయి. అయితే సరస్సాగర నదీ తీరాల్లో మొట్టమొదటిగా బెకబెకా రావాలు మిన్నటి ప్రకృతికి వింత శోభను కూర్చాయి. ఇక నేలపై వృక్షాలు 100 అడుగులెత్తి పెరిగి దట్టంగా వ్యాపించడంతో చెట్ల కింద నేల తడి ఆరకపోగా చెమ్మగా ఉండేది. దీనికి తోడు వృక్షభాగాలు పడి కుళ్ళుపోవటచే నేల బ్రహ్మాండమైన చిత్తడి నేలగా రూపుదాల్చింది. అయితే ఈ చిత్తడి అరణ్యాలలో సమృద్ధిగా లభించే క్రిమి కీటకాల భక్షణకు ఉభయచరాలు ప్రయాణం కట్టాయన్నమాట. ఇంకా ఈ యుగారంభంలో ఊసర వెల్లిలా తోకగల ఉభచర జాతులకు చెందిన సాలమాండర్ లాంటి జీవులు చాలా లఘు రూపంలో ప్రారంభమై యుగాంతానికి 15 అడుగుల వరకు అతి పెద్ద శరీరాకృతిని పొందాయి. సముద్రాధిపత్యాన్ని వహించాయన్నమాట. ఆత్రపొడా వర్గంలోని కీటకాల్లో కొన్ని కీటకాలకు మొట్టమొదటిగా రెక్కలు వచ్చాయి. అయితే ఈ రెక్కల కీటకాలు వీరి యొక్క

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిజనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు భౌగోళిక అంశం గురించి తెలుసుకుందాం. నేటికి 34,50,000,000 సంవత్సరాల క్రితం నుండి 28,00,000,000 క్రితం వరకు, అంటే దాదాపు 5.5 కోట్ల సంవత్సరాల కాలం పాటు సాగిన ఈ కార్బోనిఫెరస్ యుగంలో సముద్ర మట్టం పెరగడంతో నేలపై చాలా భాగం సముద్రంలో మునిగిపోయింది. ఉత్తర అమెరికాలో మిసిసిపి నది పరివాహక ప్రాంతం నుండి పెన్సిల్వేనియా ఎగువ భాగం వరకు ఒక బ్రహ్మాండమైన పర్వత శ్రేణి అనగా అపలేచియన్ పర్వత శ్రేణి అనేది లేచింది. ఇక నత్తగుల్ల సముద్రాల్లో ఏర్పడ్డ సున్నపురాయి, నేల మైదానాల్లో ఉన్న ఎర్రని ఇసుకురాయి, చిత్తడి అరణ్యాల్లోని చెట్లతో ఏర్పడ్డ బొగ్గు, ఇవన్నీ కలిసి ఏర్పడినవే ఈ పర్వతాలు. అందుకే ఈ పర్వతాలను కార్బోనిఫెరస్ పర్వతాలు అని అంటారు. ఇక ఈ పర్వతాల పేరు మీదుగా ఈ యుగానికి కార్బోనిఫెరస్ యుగం అని నామకరణం చేశారు. ఈ యుగాంతానికి చెప్పుకోదగ్గ జీవ పరిణామం ఉభయచరాల నుండి సరీసృపాల ప్రాథమిక జీవులు ఉద్భవించడం. ఇంతవరకు సాగిన పరిణామ క్రమంలో జీవుల్లో ఇతర అంగాలు, వ్యవస్థలు వృద్ధి పొందినప్పటికీ, లింగభేదం జరిగినప్పటికీ అవి ఏవి అండాలి తమ శరీరంలో దాచుకోగలిగేవి కావు. ఉదాహరణకు చేపలు గాని, కప్పలు గాని, స్త్రీ పురుష జీవులు జతకూడేటప్పుడు స్త్రీజీవి తనలోని బీజ కణాలని, మగజీవి తనలోని శుక్రకణాలని నీటిలోనికి వదులుతాయి. ఆ నీటిలో అవి కలుసుకుని అండాలుగా మారి ఆ తర్వాత ఆ గ్రుడ్ల నుండి పిల్లలనేవి వస్తాయి. కాని ఈ సరీసృపాల్లో ఆడజీవులు తమ గర్భంలోనే గుడ్లను తయారు చేసుకుని ఆ తర్వాత గ్రుడ్లు పెట్టి సంతానాభివృద్ధిని పొందుతాయి. ఇక ఇదే వీటిలో గుర్తించాల్సిన గొప్ప పరిణామ దశ. బల్లులు, రాకాసి బల్లులు, తొండలు, తాబేళ్లు, ఉడుములు, పాములు, మకరాలు ఇవన్నీ కూడా ఈ సరీసృపాల వర్గానికి చెందినవే. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మొక్కలు ఉద్భవించిన నాటి నుండే వాతావరణంలో ఆక్సిజన్ వేరు చేయబడిందని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం, అవునా? భూమి మీదకు మొక్కలు వచ్చి అరణ్యాలుగా విస్తరించడంతో వాతావరణంలో ఆక్సిజన్ విరివిగా చేరి ఉంటుంది కదా. ఆక్సిజన్ అణువులతో భూ ఉపరితలానికి 15 మైళ్ల ఎత్తులో ఓజోన్ అనే ఒక వాతావరణపు పొర అనేది ఉంది. దీన్నే ఓజోస్పియర్ అని అంటారు. ఇక్కడ ఓజోన్ సంకేతం O3. దాని వాసనను బట్టి ఓజోన్ కి ఆ పేరు వచ్చిందనమాట. ఇక ఓజో అన్న గ్రీకు మాటకు వాసన అని అర్థం. బలహీనమైన క్లోరిక్ వాసనను పోలిన ఓజోన్ వాసన అదో ప్రత్యేకమైనదిగా ఉంటుంది. గాలిలో గాని, ఆక్సిజన్లో గాని విద్యుత్ స్పార్క్ పాస్ చేసినప్పుడు అది పుడుతుంది. ఇక నీటిని బ్లీచింగ్ వేసి స్టెరిలైజ్ చేయడానికి దీన్ని వాడుతూ ఉంటారు. సూర్యుని నుండి కాంతితో పాటుగా వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలను ఈ పొర అడ్డుకుంటుంది. అతి భయంకరమైన ఈ కిరణాలు నేలపైకి రాకపోవడం ఒక వరమని చెప్పక తప్పదు. ఇక ఈ కిరణాలే కనుక భూమి మీదకు వస్తే జీవి నీటిని వదిలి నేల మీదకు అసలు వచ్చేదే కాదు. జీవులు నీటిని వదిలి నేల మీదకు వచ్చే నాటికి వాతావరణంలో ఆక్సిజన్ విరివిగా చేరడం, అల్ట్రావైలెట్ కిరణాలు భూమికి చేరకుండా ఉండటం జరిగాయి. కనుకే జీవులు నేల మీద జీవనాన్ని సాగించగలిగాయి. శ్రోతలు ఇంతవరకు

ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనకు తెలియని అనేక విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మరికొన్ని విషయాలతో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్.

0: ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. ఈ రోజు అది సంగతి అనే ప్రోగ్రామ్ తో మీ ముందుకైతే వచ్చేసానండి. మరి ఆ సంగతిలేంటో కబుర్లేంటో తెలుసుకోవాలనుందా? తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇంట్లో ఎన్ని అలంకరణ వస్తువులు ఉన్నాయన్నది కాదు, అవి కొత్తగా చూడగానే నచ్చేలా ఉండాలి. మొత్తంగా ఇంటికొచ్చిన అతిథులతో వావ్ అనిపించాలి. అందుకోసం ఇంట్లోని ఫర్నిచర్ దగ్గర నుంచి గోడకు అలంకరించే షెల్ఫుల వరకు అన్ని ట్రెండీగా అలంకరించేస్తుంటారు ఈనాటి గృహ అలంకరణ ప్రియులు. అందులో భాగంగా వస్తున్నవే ఈ సరికొత్త షెల్ఫ్లు. కొత్త ఇంటికి ఫర్నిచర్ చేయించాలన్నా, షోకేసులు చేయించాలన్నా సౌకర్యంతో పాటు అవి 10 కాలాల పాటు పదిలింగా ఉండాలని చూసుకునేవారు ఒకప్పుడు. అందుకోసం గోడల్లోనే సిమెంటు అరలు పోసి అల్మారాల్లా కట్టి షోకేసుల్లా అలంకరించేవారు. అయితే ఆ పద్ధతికి కాలం చెల్లిపోయింది. తరువాత రకరకాల చెక్కలతో చేసిన రెడీమేడ్ షోకేసులు చాలానే వచ్చాయి. ఇప్పుడు అవి బోర్ అయిపోయాయి, ఎందుకంటే గదులన్నీ విశాలంగా కనిపించాలి, గోడలు కూడా చూడముచ్చటైన రంగుల్లో ఉండాలి. మరీ ఎక్కువ అలంకారాలు లేకుండా సాదాగాను ఆహ్లాదంగాను కనిపించేలా ఉండడమే గృహ అలంకరణలోని లేటెస్ట్ ట్రెండ్. ఖాళీ చేసి వేరే చోటికి వెళ్ళేటప్పుడు చకచకా విప్పేసి ప్యాక్ చేసుకునేలా ఉండాలి. అంటే అందం సౌలభ్యంతో పాటు ఆయా వస్తువుల బరువు కూడా తక్కువగా ఉండాలన్నమాట. అందుకోసం రూపొందించినవే ఈ సరికొత్త షెల్ఫ్లు. ఒక్కో అర సుమారు 10 కిలోల బరువును మోయగలదు. పైగా ఈ అరలను గోడ మీద అమర్చుకునేందుకు అవసరమైన వస్తువులు అరతో పాటి రెడీ.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. తేలికపాటి చెక్కతో తయారయ్యే ఈ షెల్ఫులకు ఆకర్షణీయమైన రంగులు వేయడం లేదా చెక్కకి రంగురంగుల కృత్రిమ లెదర్ ను అతికించడంతో ఎంతో అందంగా కనిపిస్తుంటాయి. పైగా ఇవి చదరం, వృత్తం వంటి రకరకాల రేఖాగణిత ఆకారాల్లోనూ విభిన్న సైజుల్లోనూ దొరుకుతున్నాయి. దాంతో ఈ బాక్స్ షెల్ఫుల్ని గోడ మీద మనకు కావలసిన చోట బెడ్రూమ్లోను, కిచెన్లోను, లివింగ్ రూమ్లోను ఇలా ఎక్కడంటే అక్కడ తగిలించుకోవచ్చట. 2 నుంచి 7 వరకు ఎన్ని కావాలంటే అన్నిటినీ అమర్చుకోవచ్చు కూడా. ఆయా గదుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన చిన్న చిన్న వస్తువులు, పుస్తకాలతో పాటు ఫోటోలు, ఫ్లవర్ వేజులు, బొమ్మల్లాంటి వాటిని మనకు నచ్చిన విధంగా అలంకరించుకోవచ్చు. దాంతో గోడలు భారీ అలంకరణ వస్తువులతో కిక్కెరిసిపోకుండా గదిని విశాలంగా కనిపించేలా చేస్తాయట. సో విన్నారు కదా లిజనర్స్, ఈ విషయం గురించి ఇంకొంచెం తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మధ్యతర మానిటర్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. గోడ మధ్యలోనే కాదండోయ్, రెండు గోడల మీద వచ్చేలా గది మూలల్లో కూడా నచ్చిన డిజైన్లో అలంకరించుకోవచ్చట. వాటి అమరికలో మనదైన సృజనను ప్రదర్శించుకోవచ్చు. మొత్తం మీద గోడ మీద ఈ షెల్ఫ్ల అమరిక ఓ అందమైన కళాఖండాన్ని తలపించేస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండోయ్. ఇప్పుడు చెప్పండి, అరల అలంకరణ అదిరిందని మీకు అనిపిస్తోంది కదూ. సో విన్నారు కదా లిజనర్స్, మళ్ళీ తిరిగి ఇదే సమయానికి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు. Until then, stay tuned to Radio Vishnu 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ RJ పల్లవి.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడి విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస్ వినోదాల సంగమం. వెల్కమ్ టు మాస్ టైం పాస్. మరి రోజు మీతో సరదా సరదాగా మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి వచ్చేసాను నేను మీ అర్జున్.

మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషి డైకిన్ ఎల్జీ సామ్సంగ్ లాయిడ్ బ్లూ స్టార్ వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: After short break, welcome back to Master Drive Bus. Okay listeners, మనం మన ఫస్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో,
3: నమస్కారం మేడం.
2: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, కర్నూలు జిల్లా ఆసుపత్రి మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం,
2: నేను చాలా బాగున్నామండి. హరినాథ్ రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నా మేడం, వర్షం కూడా వచ్చింది, సంతోషంగా ఉన్నాం. అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం మేడం.
2: ఓకే, మీకు వర్షాలు పడ్డాయా?
3: ఆ, పడ్డాయి మేడం.
2: సంతోషం అండి.
3: మేడం, మీకు విజయ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
2: ఓకే,
3: ఈరోజు ఏమన్నా టాపిక్ మేడం?
2: టాపిక్ అండి, టాపిక్ మరి వచ్చేసి నేషనల్ సన్ అండ్ డాటర్ డే. మరి మీకు ఎంత మంది పిల్లలండి?
3: నాకు ఒక అబ్బాయి మేడం.
2: అబ్బాయా? అయితే చెప్పండి, మీ అబ్బాయి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
3: ఏం లేదు మేడం, బాగా చదువుకుంటున్నాడు, చెప్పిన మాట వింటాడు మేడం, పర్వాలేదు.
2: ఓకే,
3: పెళ్ళైన తర్వాత ఏమో చెప్పలేము కదా మేడం, ఎవరు ఎలా మారుతారు.
2: పెళ్ళైపోయింది చిన్న బాబా
3: మేడం?
2: అంటే చిన్న బాబా లేకపోతే పెద్దవా?
3: 32 ఏళ్ళు మేడం.
2: చిన్న బాబా అనేసాను చూడండి.
3: నా వయసు 66 మేడం.
2: మీకు 66 అండి? కానీ అలాగే వాయిస్
3: 66 మేడం,
2: 40లో ఉన్నట్టు తెలుస్తుంది.
3: కొడుకు కూతుర్లు దినోత్సవం మేడం ఈ రోజు.
2: అవును,
3: అంటే అమ్మాయే మేడం, మొత్తానికి అమ్మాయిలకే జై మేడం.
2: మరి చెప్పండి, ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు
3: మేడం? కంటే కూతురును కను టైటిల్ సాంగ్ మేడం.
2: ఓకే, మరి ఎందుకంటే
3: అమ్మాయి ఎందుకంటే ఆప్యాయత ఉంటది మేడం. కొడుకు అంటే తర్వాత పెళ్ళి వచ్చినాక పెళ్ళమ్మటిని ఏం చేస్తారో తెలియదు మేడం, భయము. అంటే అందరు అట్లా ఉన్నారని కాదు మేడం, కానీ ఇప్పుడు జరిగే సూచనలు మేడం నేను చెప్పేది.
2: ఓకే, అలా అంటారా?
3: అవును మేడం, అందుకే లేడీస్ కి ఆడపిల్లలంటే జై మేడం. నాకు చాలా ఇష్టం కూడా మేడం ఆడపిల్లలంటే.
2: తెలుస్తుందండి మీ మాటలు.
3: అవును మేడం, ఎందుకంటే నాకు లేరని ఒక ఇది ఉంది మేడం ఫీల్, అయినా కూడా కొద్దిగా ఆప్యాయతగా ఎక్కువ నేను అట్లా మాట్లాడిస్తాను మేడం నేను గాని.
2: ఓకే,
3: లేని లోటు అమ్మాయిలను మాట్లాడించి మంచంగా మీరున్నారు మేడం, మా అక్కరాగా ఒక కుటుంబం లెక్క మాట్లాడతాం మేడం మేము గాని.
2: అంతే అండి,
3: ఆప్యాయత కదా మేడం. మేడం, మా కుటుంబ సభ్యులు మారుతి రెడ్డి, మనోరమ, శ్రీలత, అయిత్ కుమార్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, రుక్కురెడ్డి, సౌది, రూపేష్ కుమార్ రెడ్డి, నందిని కోసం మేడం, మీకోసం ఇంటిని అందరి కోసం ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా మేడం.
2: ఓకేనండి, తప్పకుండా మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తాం. మీరు కోరుకున్న సాంగ్ ఇది ప్లే చేస్తున్నాం, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో,
1: శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మీ అభిమాన శ్రోత పుల్పాటి వెంకటేష్. మా అభిమానికి కాల్ చేస్తున్నాం. నందిని గారు.
0: ఓకే వెంకటేష్ గారు, ఎలా ఉన్నారండి?
1: నేను ఎక్సలెంట్ గా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. నందిని గారు, మీతో మాట్లాడక 3 నెలలు అవుతుంటాను మేడం.
0: అయ్యో, 3 నెలలు అయిపోతుందా?
1: అవును మేడం, 1 నెల అయిపోతుంది. వచ్చిన 4-5 సార్లు నాకు కాల్ తీసుకోవట్లేదు.
0: అలా ఏం లేదండి, అంటే సాంగ్ అయిపోయినప్పుడు ఏ కాల్ వస్తే ఆ కాల్ కదా తీసుకోలేదండి. మీకు తెలీదా అది?
1: అసలు మీ పైన నాకు చాలా అభిమానం మేడం.
0: అయ్యో థ్యాంక్స్ అండి.
1: ఎందుకంటే మీకు ప్రేమగా జూనియర్.

0: ఇదే మేడం అని తెలుసుకుంటాను మేడం నేను.
1: ఓకే ఓకే, అభిరు తెచ్చింది మీరేనా?
0: అట్లా మేడం, నాకు మీరంటే చాలా మీ షో మంచి చేస్తారు మేడం. మీరు మా కూతురు లాగా అని భావిస్తాను మేడం. మీరు అట్లా ఏమి ఇదాకండి, జూనియర్ విజయ మేడం అంటే ఏం అట్లా బాధపడకండి.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.
0: మీ షో మీరు ఎట్లా చేస్తారంటే మా శ్రోతలకు ఆనందింపజేస్తారు మేడం.
1: అబ్బా,
0: మీరంటే నాకు ఎంత అంటే అభిమానం. మా కూతురుతో అంటే మీరు అర్థం చేసుకోవాలి.
1: థ్యాంక్ యూ అండి.
0: అంటే విజయ మేడం తర్వాత మీరే అంటారు
1: మేడం.
0: అట్లే అనురాగాలు అట్లే ఉండాలని నేను ఆ దేవునికి కోరుకుంటున్నా మేడం.
1: నేను కూడా అండి, అలానే ఉండాలి.
0: మీరు మాట్లాడుతుంటే మాత్రం ఎట్లా ఉంటారు, మా కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు అనురాగం నేను మాటల్లో చెప్పలేను మేడం.
1: అయ్యయ్యో, అంతే అండి, మీరు మనం అంతా ఒక ఫ్యామిలీ లాగా.
0: అవును మేడం, అవును మేడం. అయితే ఈ రోజు కోరుకున్న మూవీ గుర్తు వస్తలేదు, అందుకని అయితే నాకు మీరు నవ్వుతూ ఇప్పుడు లైవ్ షోస్ కదా మేడం, అందుకే ఒక మూవీ పేరు చెప్తాను మేడం. శ్రీ రాజరాజేశ్వరి మూవీలో నా నవ్వు నీకు తెలియదా ఈ రోజా పువ్వు చూడదు అనే పాట మంచిగా అండి మేడం.
1: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: అందరి మేడం, మా విజయ మేడం గారికి, మా నందిని గారికి ప్రత్యేకంగా. ఓకేనా మేడం? ఓకే మేడం. మరి ఇంకోటి మన మిత్రుడు రేడియో మిత్రుడు సాతపు లక్ష్మయ్య గారికి, మా మహబూబ్నగర్ ఉంటాడు బాలాజీ గారికి, మన కర్నూలు బ్రహ్మయ్య గారికి అందరికి హాయ్ చెప్తూ మా నందిరి గారికి మా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా మేడం.
1: ఓకే అండి, తప్పకుండా. మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మనం నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారు కదా? మేడం గారు
0: మేము చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు పుల్లన్న గారు?
1: బాగున్నాం మేడం గారు, దేవుని దయ వల్ల.
0: ఓకే, మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నాను మేడం గారు, మంచి మాటే, అది మధురమైన మాటే తెచ్చినారు.
0: ఓకే,
1: నాకు కూడా ఒకడే మేడం గారు కుమారుడు.
0: ఓకే, ఒక కొడుకు.
1: నాకు చిక్కిన భార్య దేవుని లాంటిదే, నాకు పుట్టిన కొడుకు దేవుని లాంటి వాడే. నాలో కొన్ని నా చిన్నతనంలో అంటే నేను గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ చేస్తాను, కానీ నాది మంచిది ఉంది చెడ్డది ఉంది, కానీ నా కుమారుడు అలాంటి వాడు, అంత గుణవంతుడు నేను కలలో కూడా అనుకోలే నాకు కలిగినాడని. ఆ వీరనారాయణ స్వామి భక్తి వలన దేవుడు నట్ల నా కుమారుడు చాలా ఉత్తమమైన గుణం, అంటే పుత్రులు సుపుత్రులు అంటే ఇది, ఈ విషయం ఆస్తి అంత అసలు కాదు, మెయిన్ ఇట్టుంటే మనం నడచాలన్నమాట. ఆస్తులు ఉంటాయి, నీకుంటాయి, నాకుంటాయి, ఈ పొద్దు ఉంటాయి, రేపు పోతుంటాయి మేడం గారు,
0: అంతే కదండి
1: ఆనందం. చిన్నతనంలో అంటే వస్తుంది మనకు, పెళ్లి చేసుకున్న తర్వాత ఆటింటే దిగిన అవుతుంది మన ఆనందం సంతోషాలన్నీ. ఆ సంతోషం మెటుకులు ఎక్కుతా ఎక్కుతా ఎక్కుతా సంతానం అనేది మంచిది కలిగినప్పుడు వాడు బుద్ధివంతుడు అయిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందం, ఆశలు ఏది లేవు.
0: అంతే అండి,
1: ఇది మతి కావాలి నాకు. ఇది ప్రతి ఒక్క మనిషికి అంటే కొన్ని అదృష్టాల వల్ల పెద్దవాళ్ళు పుణ్యం వల్ల చేసే క్రియ భద్రంగా ఉండాలి మనము. ఒక పాప పుణ్యం అనడము అయ్యో అనిపించుకోకుండా, ఒక ఏడిపించుకోకుండా మంచి రూట్ లో ఉంటే మనకి మంచి నడుస్తాయని నేను చెప్తున్నాను మేడం గారు.
0: అవునండి, కరెక్ట్ గానే చెప్పారు మీరు.
1: ఇది మాత్రం నాకు చాలా ఇష్టం. ఆస్తులు అంతస్తులు లేవు, మనం పుట్టుతా మనమే కదా పుట్టిండేది, ఆస్తులు వచ్చినాయా మనకు?
0: అంతే కదండి,
1: రెండోది వచ్చి మన తల్లిదండ్రులను కూడా మనము ముసింతనం వస్తే మనం చూడాలంటే మనం వాళ్ళకి పెడతా అంటేనే వాళ్ళు గమనించి మనకు పెడతా ఉంటారు, మనం పెట్టము వాళ్ళు మనకు పెట్టరు. అది రెండో ప్రశ్న కనుకోవాలా, ఇది ఎక్కువ నేను చెప్పగలను.
0: ఓకే అండి, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ ఉండాలనుకుంటున్నారు?
1: కిరాయి దాదా మేడం గారు, కురిసే మేఘాలు తడిసే అందాలు.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మన పోలయ్య అన్న గారికి, తబలా మస్తాన్ గారికి మేడం గారు.
0: ఓకేనండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం.
0: ఓకే నరేంద్ర రెడ్డి గారు, ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: మేము చాలా బాగున్నామండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: చెప్పండి మేడం. పిల్లల గురించి మేడం.
0: నేషనల్ సన్ అండ్ డాటర్ డే అండి.
1: అవును మేడం.
0: మీకు ఎంత మంది పిల్లలు?
1: మాకిద్దరు మేడం, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మేడం.
0: ఓహో, టాపిక్ ఈరోజు తగ్గట్టు మీకు ఇద్దరు ఉన్నారండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి.
1: అవును మేడం.
0: మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళ గురించి?
1: అంటే మేడం, మనం చెప్పేది ఏమి లేదు మేడం. కొడుకైనా కూతురైనా ఇద్దరిని సమానంగా చూడాలి. కూతురు ఎక్కువ కాదు, కొడుకు ఎక్కువ కాదు.
0: అవునండి.
1: అట్లని మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి

0: కూర్చుని నేర్పిస్తే వాళ్ళే మంచి వాళ్ళు అవుతారు మేడం.
1: అవునండి, అవి మాత్రం చిన్నప్పటి నుంచే మనము కరెక్ట్ పెడితే.
0: అవును మేడం, అంటే మనము చెడు మనం చెడుదారిలో పోతూ వాళ్ళు మంచి మార్గంలో నడవాలి అంటే నడవాలి మేడం. మనం కూడా మంచి దారినే పోతూ వాళ్ళు కూడా ఇదావనే పోండి అంటే పోతారు మేడం. అంతేగాని మనం ఎట్లంటే ఎట్లా ప్రవర్తించి వాళ్ళు మంచిగా ఉండమంటే ఉండరు మేడం.
1: అవునండి, పిల్లలు పెద్దవాళ్ళు చూసే నేర్చుకుంటారని చెప్తారు ఎందుకేనేమో.
0: అవును అవును మేడం, ముఖ్యంగా అమ్మాయిలు తండ్రిని అనుకరిస్తారని ఒక నాన్నడు ఉంది మేడం.
1: ఓకే,
0: ఎట్లా అంటే మన తండ్రి అనే వాడు బాధ్యత వహిస్తాడు మేడం, తల్లి అనేది సాకి సంతరిస్తుంది. కాబట్టి ఇద్దరు సమానంగా ఉంటే కొడుకు కూతురని ఇద్దరు సమానమే మేడం. వాళ్ళ ప్రవర్తిత వాళ్ళ యొక్క మన సాకే తీరుని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు మేడం.
1: అంతే అండి,
0: కాబట్టి ఇద్దరు సమానమే మేడం.
1: ఓకే అండి, మరి చెప్పండి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు
0: మేడం? ఈరోజు డాకు మహారాజ్ సినిమా నుంచి చిన్ని చిన్ని సాంగ్ చిన్ని చిన్ని సాంగ్ కావాలి మేడం.
1: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ చంద్రారెడ్డి, అన్విత, పూజ, ధనంజయ, పొలయ్య గారికి, బండార్ చిమ్మర్తులు గుప్తా గారికి, బ్రహ్మయ్య గారికి నా తరపున హాయ్ మేడం.
1: ఓకేనండి, మీరు చెప్పిన వాళ్ళందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అన్ముల మోహన్ మేడం, మరి మున్రాయి గ్రామం, వరంగల్ జిల్లా.
0: ఓకే మోహన్ గారు, ఎలా ఉన్నారండి?
1: సూపర్ గా ఉన్నాను మేడం.
0: అయ్యో, కొంచెం జోష్ తగ్గిపోయిందండి
1: మేడం.
0: కొంచెం జోష్ తగ్గింది.
1: తగ్గలే మేడం.

0: అంటారా? ఓకే మోహన్ గారు, మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: చెప్పండి మేడం.
0: ఈరోజు టాపిక్ వచ్చేసి నేషనల్ సన్ అండ్ డాటర్ డే అండి.
1: మేడం
0: మీకెంత మంది పిల్లలు చెప్పండి మరి?
1: నాకు ఇద్దరు మేడం, ఒక కొడుకు ఒక బిడ్డ.
0: ఆహా, ఇందాకలు కూడా అండి సేమ్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, టాపిక్ తగ్గట్టు ఇద్దరు.
1: నరేందర్ రెడ్డి సేమ్.
0: ఇప్పుడు మీకు కూడా ఒక కూతురు ఒక కొడుకు, భలే సెట్ అయింది, మ్యాచ్ అయింది కదా. చెప్పండి, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా?
1: ఎక్కువ నాకు కూతురే ఇష్టం మేడం.
0: నాన్నలందరికీ కూతురే ఇష్టం కదండి ఎక్కువ.
1: మా భార్యకు అంటే కొడుకు ఇష్టం.
0: మాక్సిమం ఇలానే ఉంటుంది కదండి. ఓకే మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: నాకు డాడీ సినిమా నుండి గుమ్మాడి గుమ్మాడి అని పాట వినండి మేడం.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: ఇక మా కొడుకు పేరు రాజకుమార్, బిడ్డ పేరు మానస. మన రేడియో వింటున్న శ్రోతలందరి కోసం మేడం.
0: ఓకేనండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే మీరు కొరకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో,
3: హృదయపూర్వక ప్రత్యేక శుభ సాయంత్రం అమ్మా నందిని.
2: శుభ సాయంత్రం అండి. నల్లవెల్లి వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు?
3: చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా నువ్వు తెచ్చినటువంటి టాపిక్ కి స్పందన ద్వారా ఒక 20 నిమిషాల బట్టి ప్రయత్నం చేసుకుంటూ ఇప్పుడు దొరికింది మా నందిని లైవ్.
2: అసలు దొరికింది చూడండి, ఏంటి ఇంకా రాలేదు నల్లవెల్లి వెంకటరెడ్డి గారు అని అనుకుంటున్నా నేను.
3: అదే అదే విడిచిపెట్టనమ్మా, నేను అలాగే ప్రయత్నం చేస్తుంటాను. నందినితో మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది, జరిగింది అనమాట.
2: బూస్ట్ అయిపోయిందండి.
3: బూస్ట్ అవ్వలేదు, మన ఇచ్చిన బూస్ట్ ఇంకా ఉంది. అయితే మరి బూస్ట్ కి ఆ బూస్ట్ తలుపుతారు అన్నమాట.
2: చెప్పండి
3: ఏంటంటే అమ్మా, తల్లిదండ్రులు ఎలాగ మసులుకుంటే పిల్లలు కూడా అలా మసులుకోవటమే నేను ఎక్కువ కుటుంబాల్లో చూశాను. నేను ఉన్నానంటే మా నాన్నగారు బుద్ధులన్నీ నాకు వచ్చినాయి, అన్ని మంచి బుద్ధులే అన్ని కూడా.
2: అవునండి,
3: అసత్యం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఎవరిని నొప్పించకూడదు, స్వశక్తిగా బ్రతకాలి, కష్టపడి పని చేసుకుంటూ వచ్చిన దాంట్లో 1 రూపాయి వస్తే 90 పైసలు ఖర్చు పెట్టుకున్న 10 పైసలు వెనకేసుకునైనా ఉండాలి. మన కష్టంతో మనం ఇష్టమైన వస్తువులు కొనుక్కుంటే ఉండే ఆనందం మామూలుగా ఉండదు అమ్మా నందిని.
2: అవునండి, ఆ సంతోషమే వేరు.
3: ఎంత సంతోషం ఉంటుంది అమ్మా, మనం కష్టపడి పైసలు పైసలు పోగేసుకుని మనకి ఇష్టమైన సరుకు కొనుక్కున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటది.
2: చిన్న వస్తువు అయినా గానీ,
3: ఏ వస్తువు అయినా కూడా అమ్మా. నాన్నగారు అంటే మా చాలా చాలా పెద్ద పేరు గాంచారు మా నాన్నగారు. అయితే మేము సంతానం 9 అమ్మా, 7 ఆడవారు, 2 మగ వాళ్ళు. నేను 2వ వాడిని, చిన్నవాడిని అనమాట, 3 సంతానాన్ని.
2: ఓహో, అంతమంది.

0: తమ్మండుగురు, తమ్మండుగురమ్మా, తమ్మండుగురిని కూడా హ్యాపీగా చూసుకుంటూ నాన్నగారు అందరికి సక్రమంగా మంచి మంచి సుత్తరకలు తీసుకొస్తూ ఎంతో మంది అలాగా పెదబాబు రెడ్డి గారు అంటే అలా వచ్చి పడిపోయేవారు అన్నమాట జనాభా. సుత్తరకం అంటే అంత గొప్ప సుత్తరకం అనేసి. అదే గాంచారమ్మా, నాకు ఇద్దరు అమ్మాయిలు లక్ష్మీ సరస్వతి లాగా ఉంటారు వాళ్ళిద్దరు కూడా. నా బాటలోనే నా ఆశయాలు నెరవేరుస్తూ నా మంచితనాలు నా జాగ్రత్తలు అన్ని నాయే వచ్చేసినాయి. నాకు మా నాన్నగారు వచ్చినాయి, పిల్లలకు నా వచ్చినాయి అనమాట. అని చేత వస్తుంటాయి, తప్పనిసరిగా వస్తాయి అనమాట.
1: మీ అయితే ఆశయాలు ఉంటాయండి.
0: ఎవరు ఎవరు ఎలా ముసులుకోవాలి, ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా వంట బట్టి మా అమ్మాయిలకు కూడా చక్కగా అన్ని చేసుకుంటారమ్మా. చక్కటి ఫ్యామిలీ మాది. చాలా మంచి టాపిక్ ఇచ్చామ్మా నువ్వు, చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ. ఏమీ లేదు, మన తల్లిదండ్రులు నడవడికిన బట్టి పిల్లలు ఉంటారని నీకు ఒక మాటగా చెప్తున్నాను. అక్కడక్కడ ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కరెక్ట్ గా ఉన్నా తప్పుడు స్నేహాల వల్ల కూడా కొంచెం పిల్లలు మారుతుంటారు, అది గమనించుకుంటూ ఉండాలమ్మా నందిని.
1: అవునండి,
0: అది గమనించుకుంటూ ఉంటే మన పిల్లలు మనం అభివృద్ధి చేసుకుని వీలైతే మనం మనం పాటలు మనం పడి మనం బాగు చూసుకుంటూ దేశానికి గ్రామానికి ఎవరికైనా హెల్ప్ చేయటం కట్ట చేసుకోవాలని తత్వం అన్నమాట అమ్మా నాది.
1: ఓకే, మరి చెప్పండి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: పైసా వసూలు చిత్రమ్మ, చిత్రం పేరు పైసా వసూలు.
1: ఓకే, ఆ మూవీ నుంచి
0: కన్ను కన్ను కలిసాయి నాకు బాగా ఇష్టం మా అమ్మాయి పాట.
1: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: నిజంగా ఈ పాట హాయిలు పడిపోయి నేను హాయ్ చెప్పడం మర్చిపోయాను. మరి బండార్ ముత్తుల గుప్తా గారికి, శేతగిరి రావు గారికి, మాణిక్యాలరావు గారికి, జగన్నాథరావు మాస్టర్ గారికి, పిన్ని బాబాయ్ గారు, భీమవరం వారికి, నిజంగా బ్రహ్మయ్య గారేంటి అందరికీనమ్మా, ప్రతి ఒక్కరికి, శంకరయ్య గారేంటి, బస్తాన్ భాష గారు, స్నేహితులు బాగా పెరిగారమ్మా అందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుతూ మా నందిని అభినందిస్తూ సెలవు తీసుకుంటానమ్మా నందిని.
1: ఓకే అండి, తప్పకుండా మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మనం నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో, నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: బాగున్నారా? పుల్లారావు ఫ్రమ్ గన్నవరం.
0: మేము చాలా బాగున్నామండి పుల్లారావు గారు, మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నామండి.
0: ఓకే, మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: ఒకసారి చెప్తారా మేడం?
0: ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి నేషనల్ సన్ అండ్ డాటర్ డే అండి.
1: ఓకే, నేషనల్
0: సన్ అండ్ డాటర్ డే.
1: డాటర్ డే, ఓకే అండి.
0: మరి మీకు ఎంతమంది పిల్లలు?
1: ఒక్క బాబా అండి.
0: బాబా? ఓకే.
1: మా బాబా అండి ఐటీఐ చేస్తున్నాడు.
0: ఏంటండి?
1: ఐటీఐ చేస్తున్నాడు అండి.
0: ఓకే, ఐటీఐ చేస్తున్నారా? మరి మీ బాబు గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: చాలా మంచిగా చేస్తుంటదండి తన పని. అతను మాతో పాటు వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు.
0: ఓ, అటు చదువు ఇటు వ్యాపారం రెండు?
1: రెండు అంటే మరి మొబైల్ షాప్ సిమ్లు అవి యాక్టివేషన్స్ అన్ని చేస్తుంటాడు.
0: ఓకే.
1: తర్వాత ఈ అమౌంట్స్ అవి తీయడం అవి కూడా చేస్తుంటాడు అనమాట. మొబైల్ రిపేరింగ్ అన్ని చేస్తాడు.
0: ఓకే, చిన్నప్పటి నుంచి నేర్పించేశారనమాట.
1: అవునండి.
0: ఓకే, మరి
1: అంటే ఇప్పుడు మొబైల్ లేదు ఎవరికి సాధ్యపడదు కదా మేడం, అందుకని ఇంకా నేర్చుకున్నాడు. ఇంకా వచ్చినాయిగా 16 సంవత్సరాలు దాకా వచ్చాయి.
0: ఓకే,
1: అందుకని ఇక నేనైతే మొబైల్ నేర్చుకుంటున్నాడు. వాళ్ళకి ఇష్టం అయితే అది చేయించాలి కదా.
0: అవునండి,
1: అందుకని ఇంకా మనం బలవంతం కూడా ఏం చేయలేదు మేడం. మీ ఇష్టానికి ఎదగలతో చేసుకోమన్నాం. నాకు మొబైల్ ఇష్టం ఉన్నాడు.
0: ఓకే, అందులో జాయిన్ చేసేసారు?
1: చేస్తాడు, కాంబోలు అవన్నీ చేస్తాడు, మొబైల్ కాంబోస్ అన్ని రిపేరింగ్ చేస్తాడు.
0: ఓకే, మరి చెప్పండి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ముందుగా మన పవన్ గారికి, నాగేశ్వరరావు గారికి, లింగరాజు గారికి, నరసింహారెడ్డి గారికి, అలాగే పిన్ని బాబాయ్లకు హాయ్ చెప్పరా.
0: ఓకే, సాంగ్ అండి?
1: సాంగ్ వచ్చి అంతఃపురం అండి. అంతపురం అనే సాంగ్ ఉంది కదా, మన పవన్ గారికి డెడికేట్ చేయండి.
0: ఒకసారి సాంగ్ మళ్ళీ చెప్తారా అండి?
1: అంతఃపురం
0: మూవీ. అంతఃపురం, ఓకే. ఆ మూవీ నుంచి ఓకేనండి. మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏం చేసే సమయం అయితే వచ్చేసిందండి. మరి మరలా తిరిగి రేపు ప్రసారమయ్యే మస్త్ టైం పాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జునందని.

హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస్ వినోదాల సంగమం. వెల్కమ్ టు కెరీర్ చాయిస్. లిసనర్స్, దేశంలో అత్యంత ప్రాధాన్యమున్న చదువుల్లో మేనేజ్మెంట్ కోర్సులు ముఖ్యమైనవి కదండి. మరి ఈ విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంలు శిఖర స్థాయి సంస్థలు. వీటిలో ప్రవేశానికి మొదటి మెట్టు కామన్ అడ్మిషన్ టెస్ట్, క్యాట్లో అత్యుత్తమ స్కోర్ సాధించడం. ఈ పరీక్షలో ప్రతిభతో ఐఐఎంలతో పాటు పేరున్న అన్ని సంస్థల్లోనూ ఎంబీఏ చదువులకు పోటీ పడవచ్చు. మరి ఇటీవలే క్యాట్ 2026 ప్రకటన అయితే వెలువడిందండి. దేశంలోని 22 ఐఐఎంలలో ఎంబీఏ లేదా పీజీడిఎం కోర్సులో

సుమారు 8,000 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఏటా దాదాపు 13 లక్షల మంది క్యాట్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఈ స్కోర్తో అన్ని ఐఐఎంలు, ఐఐటీలతో పాటు ఐఎస్బి సహా దేశవ్యాప్తంగా సుమారు 1600కు పైగా సంస్థల్లో ప్రవేశమైతే లభిస్తుంది. ఐఐఎంలు మేటి సంస్థల్లో సీట్ కోసం క్యాట్లో అత్యుత్తమ పర్సంటైల్ అయితే ఉండాలండి. దేశంలోని టాప్ 100 బిజినెస్ స్కూళ్లలో ఎందులోనైనా సీట్ పొందాలంటే సుమారు 85

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్. లిసనర్స్, ఇప్పుడు సన్నద్ధత ఏ విధంగా వాళ్ళ తెలుసుకుందామండి. పరీక్షలో విజయానికి ముందుగా ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. వీటిని 15 రోజుల్లో పూర్తి చేయాలండి. లాజికల్ రీజనింగ్ మినహా ఎక్కువ ప్రశ్నలు పాఠశాల గ్రాడ్యుయేషన్ స్థాయిలో చదువుకున్న అంశాల నుంచే వస్తాయి. అందువల్ల వాటిని మరోసారి అధ్యయనం చేయాలి. ప్రతి సెక్షన్లోనూ అందులోని అంశాల వారి వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. సన్నద్ధత ఎలా ఉన్నా తెలుసుకోవడానికి ఆ అంశంలో మాక్ టెస్ట్లు రాయాలి. ఫలితాలు బాగుంటే మరో అంశంలోకి వెళ్ళాలి. గణితంలో ప్యూర్ మ్యాథ్స్ కంటే అర్థమెటిక్ అంశాలను ఎక్కువ ప్రాధాన్యంతో చదువుకోనండి. అలాగే ఆంగ్ల వ్యాసాలు వేగంగా చదివి అర్థం చేసుకునే నైపుణ్యం పెంచుకోవాలి. ఇక వెర్బల్ ఎబిలిటీలో పదాలకు అర్థాలు, వ్యతిరేక పదాలు, నానార్థాలు తెలుసుకుంటే సరిపోదు. సందర్భానుసారం ఒక పదానికి అర్థం ఏ విధంగా మారుతుందో అవగాహన ఏర్పరచుకోవాలి. ఇక రీడింగ్ కాంప్రహెన్షన్ కోసం ఒకే తరహా అంశాలు చదవకుండా శాస్త్ర, సాంకేతిక అంశాలు, తత్వం, సైకాలజీ ఇలా విభిన్నమైనవి ఎంచుకోనండి. ప్రముఖ పత్రికలు, సంచికల్లో వస్తున్న వ్యాసాలు గమనించాలి. ఆంగ్ల వ్యాకరణంలో సింగులర్, ప్లూరల్ పదాల వాడకంపై ఎక్కువ ప్రశ్నలు అయితే ఉంటాయి. ప్రోవెర్బ్, ఇడియం, ఫ్రేజల్ వెర్బ్స్ ఇలా ఒక పదాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారో తెలుసుకోవాలి. రోజు నిర్ణీత సంఖ్యలో కొత్త పదాలు నేర్చుకుంటే విస్తృత పరిజ్ఞానం సొంతమవుతుంది. గత 5 ఏళ్ల క్యాట్ ప్రశ్నపత్రాలు తప్పక సాధించాలండి. ప్రశ్నలు అడుగుతున్న విధానంలో ఏట వస్తున్న మార్పు గమనించి సన్నద్ధతను అందుకు తగ్గట్టుగా మార్చుకోవాలి. పరీక్షకు 4 రోజుల ముందు నుంచి వీలైనన్ని మాక్ టెస్ట్లు అయితే రాయాలి. ఫలితాలను సమీక్షించుకోవాలి. తప్పులు చేస్తున్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలండి. ఇక పరీక్షలో ముందు తేలిక ప్రశ్నలు మాత్రమే సమాధానాలు ఇవ్వాలి. చివరిలోనే కష్టమైనవి, ఎక్కువ సమయం అవసరమైన వాటిని ప్రయత్నించాలి. ఇక టాటా మెగ్రాహిల్, పియర్సన్, చాంద్, టైమ్, అరుణ్ శర్మ ఇలా పలు క్యాట్ పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో అయితే ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి ప్రయత్నించవచ్చండి. జనరల్ ఆప్టిట్యూడ్ ప్రాధాన్యంగా క్యాట్ నిర్వహిస్తారు. ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, ఐబీపీఎస్, ఎస్బీఐ పీఓ, ఇన్సూరెన్స్ సంస్థలు, ఏఓ, ఏఏఓ, రక్షణ రంగంలో సిడిఎస్ఈ, ఏఎఫ్ క్యాట్ ఇలా ఎన్నో పోటీ పరీక్షలకు క్యాట్ సన్నద్ధత బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఎక్స్ఏటీ, స్నాప్, ఎన్మ్యాట్, దాదాపు అన్ని మేనేజ్మెంట్ పరీక్షలను క్యాట్ సన్నద్ధతతో సులువుగానే ఎదుర్కోవచ్చు. ఇక అర్హత వచ్చేసి కనీసం 50% ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులు 40% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ప్రస్తుతం డిగ్రీ చివరి ఏడాది వారు కూడా అర్హులేనండి. ఇక ఆన్లైన్ దరఖాస్తులు 15 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. పరీక్ష తేదీ వచ్చేసి 29 నవంబర్ ఉంటుంది. ఇక ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 1,350 రూపాయలు, మిగిలిన అందరికీ 2,700 రూపాయలండి. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://iimcat.ac.in/. ఓకే లిసనర్స్, ఇప్పుడు ఐఓసీఎల్ లో ఉన్న అప్రెంటిస్ పోస్టుల గురించి తెలుసుకుందామండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఏఎల్ ఢిల్లీ ట్రేడ్ టెక్నీషియన్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే స్వీకరిస్తోంది. ట్రేడ్ అప్రెంటిస్ 104, ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ 69, టెక్నీషియన్ అప్రెంటిస్ 156, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 104. ఇక అర్హత వచ్చేసి సంబంధిత ట్రేడుల్లో కనీసం 50% మార్కులతో ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకామ్, బీఎస్సీతో పాటు సంబంధిత సర్టిఫికేట్లు కూడా ఉండాలి. ఇక వయసు వచ్చేసి 31/8/2026 నాటికి కనీసం 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలండి. ఎస్సీ ఎస్టీ

ఏళ్లకు 5 ఏళ్లు, ఓబీసీ ఎన్సీఎల్లకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 15 ఏళ్ల వరకు సడలింపు అయితే ఉంటుంది. ఇక ఎంపిక విధానం షార్ట్ లిస్ట్, ధృవపత్రాల పరిశీలనతో ఎంపిక విధానం అయితే ఉంటుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 6, 2026. ఇక పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://iocl.com/apprenticeships. ఓకే లిసనర్స్, విన్నారు కదండి, మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే కెరీర్ చాయిస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జునందని.

లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్,

0: సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: But when somebody makes you say it, then, and it's true, it just makes it more beautiful of a thing. Because you're somebody that knows about stuff like this. And you can sit down and talk to me about it, and that's beautiful. I'm glad that you're doing it. Just hope you get the right stuff out of it for people. Who are you?
3: Krishna.
2: Who are you?

0: ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతి రాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనిక్.

0: Psychologist Dr. G. Phanendra Girinath, MD Pediatrics.
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team.
2: Dr. P. Praveen, MS Orthopedics. Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon. Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: Vishnu దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
4: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
3: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
5: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఓ గొప్ప లక్ష్యాన్ని నెరవేర్చేందుకు జన్మించిన వాడు రుద్ర. పైకి చమత్కారిలా సున్నితంగా కనిపించినా అప్పటికప్పుడు ఉగ్రరూపం దాల్చగలడు. మరి ఈ రుద్ర ఎవరు? తను నెరవేర్చవలసిన ఆ లక్ష్యమేంటి? దానికోసం కాలాన్ని దాటి ప్రపంచాన్ని చుట్టేస్తూ చేసిన సాహసాలేంటి? తెలియాలంటే వారణాసి చూడాల్సిందే. మహేష్ బాబు కథానాయకుడుగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం ఇది. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కుమార్ అని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆదివారం మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి రుద్రగా తన రెండు కొత్త లుక్స్ ని విడుదల చేశారు. ఓ పోస్టర్లో మహేష్ దట్టమైన అడవుల్లో ఓ తెప్పపై విశ్రాంతి తీసుకున్నట్లుగా, మరో ఫోటోలో కెన్యాలోని మసాయి మారా విశాలమైన మైదానంలో జిరాఫీ క్రూర మొగ్గల మధ్య నిలిచినట్లుగా కనిపించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ రుద్ర తన జీవితం కంటే చాలా పెద్ద లక్ష్యాన్ని నెరవేర్చడానికి జన్మించాడు. అతను కోరుకోకుండానే ఓ గొప్ప విధి తన భుజాలపై పడింది. తను చమత్కారి, అలాగే సున్నితమైనవాడు. అదే సమయంలో ఉగ్రరూపం దాల్చగలడు. ఇలా ఒకేసారి రౌద్రంగాను సున్నితంగాను నటించగలవారు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి ఈ పాత్రకి మహేష్ అద్భుతంగా ప్రాణం పోశారు. ఈ ఫ్రేమ్లు మా ఆఫ్రికా షెడ్యూల్లో తీసినవి. ఏ సెట్ ఇవ్వలేని ఓ గొప్ప అనుభూతిని ఆ నేల మాకు అందించింది. కిలిమంజారో, మసాయి మారా ప్రాంతాల్లో షూట్ చేస్తున్నప్పుడు నేనెంతో ఆశ్చర్యపోయాను. కొన్ని ఉదయాలైతే మా కళ్ళ ముందు ఉన్న దృశ్యాలను ఆఖరికి ఐమాక్స్ కూడా బంధించలేదేమో అనిపించింది అని రాజమౌళి తన పోస్టులో రాసుకొచ్చారు. మహేష్ బాబు ఈ సినిమాలో రుద్రగా, శ్రీరాముడిగా రెండు పాత్రలు ఆలపించనున్నారు. ఇక మందాకినిగా ప్రియాంక, కుంభగా పృథ్వీరాజ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది April 7 థియేటర్లోకి రానుంది. ఈ చిత్రానికి MM కీరవాణి సంగీత దర్శకుడుకు వ్యవహరిస్తున్నారు. ఓకే లిజనర్స్, ఉన్నారు కదండి. మరికొన్ని ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతోంది.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్,
1: భీమవరంలోనే మొట్టమొదటి

0: రెండున్నర ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. కొత్తదనం నిండిన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు విలక్షణటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం స్లమ్ డాగ్, జైలర్ 2, ట్రైన్ లాంటి పలు చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన ఖాతాలో దర్శకుడు అట్లీ నిర్మాణంలో రాబోతున్న ఓ సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి బాలాజీ తదితరన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి భక్త అనే టైటిల్ను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. 1960ల నాటి కథాంశాలతో భావోద్వేగభరితంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 1 అక్టోబర్ దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెల్లడించే అవకాశాలున్నాయని తమిళ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్తో కలిసి రాకా చిత్రంతో బిజీగా ఉన్నారు. ఓకే లిజనర్స్, మరికొన్ని ఫిల్మీ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. పవన్ మహావీర్ హీరోగా విశాల ప్రభాకరన్ తెరకెక్కిస్తున్న సినిమా అమ్మ నాకు అబ్బాయి కావాలి, జీ శైలజారెడ్డి నిర్మాత, వర్షిక సుహాన కథానాయికలు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో పవన్ మహావీర్ మాట్లాడుతూ, ఈ చిత్రంపై మాకు మొదటి నుంచి పూర్తి నమ్మకం ఉంది, అయితే మేము ఊహించిన దానికన్నా గొప్ప ఆదరణ లభిస్తోంది. ఈ కథకి ఇందులోని భావోద్వేగాలకు అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాతో నన్ను హీరోగా ఆదరించారని అంతా రుజువు చేశారు. మాకింత విజయాన్ని అందించిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు అని తెలిపారు. ఇప్పుడు మరో మూవీ గురించి చూద్దాం. గతేడాది మదరాసి, కాంతార చాప్టర్ 1 లాంటి చిత్రాల్లో వైవిధ్య ప్రాప్తల్లో మెరిసి ప్రేక్షకుల్ని అలరించింది అందాల తార రుక్మిణి వసంత్. త్వరలోనే టాక్సిక్ సినిమాతో సినీ ప్రియుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది. భాషతో సంబంధం లేకుండా అలరిస్తున్న ఆమెకు ఇప్పుడు మలయాళ చిత్రసీమలో అడుగు పెడుతోంది. కథానాయకుడు నివిన్ పౌలి తదుపరి చిత్రంలో రుక్మిణి నాయకగా నటిస్తున్నట్లు ఆదివారం సామాజిక మాధ్యమాలు వేదికగా వెల్లడించింది చిత్ర బృందం. జయ జయ హే చిత్రంతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు నషీద్ షామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మార్టిన్ ప్రకట్ ఫిలిమ్స్, పౌలి జూనియర్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమాలో అజు వర్గీస్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఓకే లిజనర్స్, విన్నారు కదండి ఇది ఈరోజు ఫిల్మీ న్యూస్. మరికొన్ని ఫిల్మీ న్యూస్ తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ప్రణీత.
6: Yeah.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ భీమవరం

0: ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ పారేలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు తీన్మార్. సో ఈ రోజు మన తీన్మార్ ప్రోగ్రామ్ లో సూపర్ హిట్ తెలుగు, హిందీ అండ్ తమిళ సాంగ్స్ అయితే ముందుకు వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు అండ్ ఆ సాంగ్స్ ని వినబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
3: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. సో ఈ రోజు మన తీన్మార్ ప్రోగ్రామ్ ని ఒక చక్కటి తెలుగు పాటతో మొదలు పెడదామా. మరి ఈ సాంగ్ గురించి చెప్పాలంటే యష్ అండ్ శ్రీనిధి శెట్టి నటించిన కేజీఎఫ్ మూవీ నుండి మెహబూబా. మరి ఈ సాంగ్ ని రవి బస్రూర్

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఒక హిందీ సాంగ్ ని కూడా వినేద్దామా? మరి ఈ సాంగ్ గురించి చెప్పాలంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్, కైరా అద్వానీ అండ్ దిశా పటాని నటించిన ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ మూవీ నుండి జబ్ తక్. మరి ఈ సాంగ్ ని అమాల్ మాలిక్ గారు కంపోజ్ చేయగా అర్మాన్ మాలిక్ గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు మనోజ్ ముంతసిర్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి హిందీ పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ హిందీ సాంగ్ నైతే వినేశారు కదా, మరి అదే ఫ్లోలో మీకోసం ఒక చక్కటి తమిళ పాటని కూడా ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా. సో ఈ రోజు మన తిన్మా ప్రోగ్రామ్ లో మన నెక్స్ట్ తెలుగు సాంగ్ శర్వానంద్ అండ్ సమంత గారు నటించిన జాను మూవీ నుండి ఊహలే. మరి ఈ సాంగ్ ని గోవింద్ వసంత గారు కంపోజ్ చేయగా చిన్మయ శ్రీపద అండ్ గోవింద్ వసంత గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు శ్రీమణి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి తెలుగు పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడు ఒక హిందీ సాంగ్ కూడా వినేద్దామా. మరి ఈ సాంగ్ గురించి చెప్పాలంటే షారుఖ్ ఖాన్ అండ్ కాజల్ నటించిన దిల్వాలే మూవీ నుండి జనం జనం. మరి ఈ సాంగ్ ని ప్రీతం గారు కంపోజ్ చేయగా అర్జిత్ సింగ్ అండ్ అంతారా మిత్రా గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు అమితాబ్ భట్టాచార్య గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి హిందీ పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ హిందీ సాంగ్ ని తినేశారు కదా, మరి అలాగే మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ ని కూడా ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: Are you

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పిడియాట్రిక్.

0: ఎయిడ్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితేనే సరే కదా. మరి ఈ రోజు మన తిన్మల్ ప్రోగ్రామ్ లో మన నెక్స్ట్ తెలుగు సాంగ్ నిఖిల్ అండ్ లావణ్య నటించిన అర్జున్ సురవరం మూవీ నుండి కన్నే కన్నే. మరి ఈ సాంగ్ ని సిఎస్ శ్యామ్ గారు కంపోజ్ చేయగా అనురాగ్ కులకర్ణి అండ్ చిన్మయ్య గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు శ్రీమణి గారు. మరి ఇంకెంత ఆలస్యం, మీకోసం ఈ చక్కటి తెలుగు పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, మరి మన లాస్ట్ హిందీ సాంగ్ ని కూడా వినేద్దామా. ఈ సాంగ్ గురించి చెప్పాలంటే రందీప్ హుదా అండ్ కాజల్ అగర్వాల్ నటించిన దో లవ్ జోన్ కి కహానీ మూవీ నుండి జీనా మన్నా. మరి ఈ సాంగ్ ని పాలక్ ముంచల్ గారు ఆలపించగా బబ్లీ హక్ గారు కంపోజ్ చేశారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు సందీప్ నాథ్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి హిందీ పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ హిందీ సాంగ్ నేను వినేశారు కదా, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ ని కూడా ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీ కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషీ, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేసారు కదా. మరి ఈ రోజు మన తిన్మా ప్రోగ్రామ్ లో మన లాస్ట్ తెలుగు సాంగ్ ఆశీష్ అండ్ అన్నపూర్ణ గారు నటించిన రౌడీ బాయ్స్ మూవీ నుండి వేసాని ఓ నిచ్చెన. మరి ఈ సాంగ్ ని దేవిశ్రీ ప్రసాద్ గారు కంపోజ్ చేయగా కపిల్ కపిలాన్ గారు అండ్ సమీరా భరద్వాజ్ గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు శ్రీమణి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి తెలుగు పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.
4: ఊ ఆడ సేరు మన్ను నాడోళి వండు వండు రింగా.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా. సో లిజనర్స్, ఇదన్నమాట ఈ రోజు మన థీమ్ మార్క్. సో మంచి మంచి సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి తిరిగి రేపు ప్రసారమైన థీమ్ మార్క్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ స్టే సేఫ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే ఫాతిమా.
1: Dr. Sanjeev Homeocare, Germany, Switzerland and high-quality homeo medicine to chikitsa chechunna ekaika homeo hospital, mana Dr. Sanjeev Homeocare, Dr. Satya Sanjeev Chikkam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirgha kalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.